తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, పరుల దోషం పునలుసు.

0: divine feeling is not there in our hearts for two reasons. We know pretty well the millions of mistakes of others, whereas we hide our own mistakes. We find the mole of a defect of a mistake in others.
1: Prema swarupulaina vidyarthulara, vidyarthiniyulara.
0: Embodiments of love, students, boys and girls.
1: Dhanyulu, punyulu, dharmikulu, ainatvanti iddari vyaktulu yokka charitramu Ramayanamulo kottavachinattu kanipistunnadi.
0: In the sacred text of Ramayana, the history of the two individuals who are noble, the one of charity, the meritorious in their character, are revealed.
1: Okadu Sugrivudu.
0: One is Sugriva.
1: Rendavadu Vibhishanudu.
0: The second is Vibhishana.
1: Ee Sugriva Vibhishanudu yokka charitralu mahapavitramulainatuntivi.
0: The story and the history of Sugriva and Vibhishana are sacred.
1: Ramachandrude Sugrivuni chuche nimittamai ataniki aneka vidhamulainatuvanti vinayamulu chuputu poyilladu.
0: Ramachandra himself approached Sugriva in all humility.
1: Sugrivuni anveshistu vellaadu Ramachandrudu.
0: Rama went in search of Sugriva.
1: Ramachandruni anveshistu vachadu Vibhishanudu.
0: In fact, Vibhishana was in search of Ramachandra.
1: Ramachandruni naitri galigina tarvata Sugrivudu itanu manavadarshakudu ani nirupinchadu.
0: After friendship with Sugriva, we could know the human aspect there.
1: Kani Ramuni yokka aashrayamu chikkaka puramme Vibhishanudu Ramudu dayamayudu ani gurtinchadu.
0: Vibhishana could come to know the character of Rama, that he is compassionate.
1: Itti pavitramainatuvanti yokka snehitulu Ramulaku kalagatam chala aanandamani anipinchindi Ramayanam.
0: Ramayana tells us that it is a matter of bliss to have a friend who is really safe.
1: Mahabharatamu 18 dinamulu jarigindi.
0: The Bharata war took place for 18
1: Kani
0: days.
1: Kani Rama Ravana yuddhamu 75 dinamulu jarigindi.
0: But Rama Ravana war went on for 75 days.
1: Bhautikanga, laukikanga, prakritikanga ivi dinamulaku maatrame lekku cherinavi.
0: We count them by days, by way of physical worldly sense.
1: Ivi kevalamu pravrutti yokkala ankelu.
0: This number is just worldly way.
1: Kani nivrutti yokka ankelanu manam vicharinchi chusinappudu naatiki netiki inka ye naatiki ainappatikini prati manavuni yokka hrudayam aneetunte yokka yuddharangamunandu kauravulu paandavulu ramulu ravanudu nirantaramu ee yokka bhoomi pai yuddham salputune unnaru.
0: But if you really understand the inward meaning there, we'll find there is a constant conflict war between Kauravas and Pandavas, Rama and Ravana, on the battlefield of heart. There is a conflict between truth and falsehood.
1: Dharma adharmamulaku hrudayamundu nirantaramu sangharshanalu jarugutune untunnayi.
0: In the battlefield of heart, there is constant conflict between righteous and unrighteous.
1: Ee yokka sangramamulu ee sangharshanalu ee naatiki maanunu ee naatiki ee manavattamu dhanyamavunu.
0: When this confrontation, when this war would end, when man would be redeemed, no one can spell out.
1: Divyattvam yokka tattvanni gurtinchatamu andariki cheta kadu.
0: It's not possible to everyone to recognize the divinity.
1: Andulo paradanaharana anla parulo yokka dhanamunu aparinchetunti vaadu parastrini aashinchetunti vaadu uttamunu chusi parihasinchetunti vaaniki divyattvam aneetuvanti ee naati kudano artham kaadu.
0: The one with these three qualities can never understand divinity at any point of time. One, the one who wants to steal others' money, the one who wants to kidnap others' woman, and the one who makes fun of good people will never understand divinity.
1: Mahaniyula yokka tattvam aneetuvanti kevalamu hrudaya tattvanga bhavinchukuni gurtinchinatuvanti varike ఇది అర్థమవుతుంది.
0: Those that will understand the innate divinity will be able to know this.
1: ఈ 75 జన్మలు జరిగిన యుద్ధములో నిత్యము అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు.
0: In 75 long days of war, thousands on either side
1: ఈ యుద్ధముల గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకు ఇష్టం లేదు.
0: Bhagavan doesn't like to describe the entire warfare.
1: కనుక యుద్ధ భూమిలో ఏవి ప్రధానమైనటువంటివో, ఏవి సత్యనిత్యములకు ఆధారమైనటువంటివో వాటిని మాత్రమే మనము విమర్శించాలి, విచారించాలి.
0: We have to analyze those things that have got a relevance, that have taken place in the war front, then have got to be taken up.
1: ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణులు మరణింప చెయ్యాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు.
0: ఇంద్రజిత్ ద సన్ ఆఫ్ రావణ ప్లాన్డ్ ఫర్ ద డెత్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ బై అండర్టేకింగ్ యజ్ఞ.
1: ఆ ముందు దినమే లక్ష్మణ మూర్చ కూడాను జరిగింది.
0: ప్రయర్ టు దట్ డే లక్ష్మణ ఫెయింటెడ్.
1: రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కూర్చొనిబెట్టుకుని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళుతున్నాడు.
0: Following day, Hanuman was proceeding with Lakshmana on his shoulder, ready to fight with Indrajit.
1: Indrajit mandali anetunte kopamuto,
0: Indrajit highly furious.
1: Vibhishana, neevu kula drohivi, rajya drohivi ani amitanga dushistu vachadu.
0: Hanuman went on criticizing, attacking Vibhishana. You are a traitor, you are a betrayer.
1: Appudu Vibhishanu kudanu satyamunu gurtinchipa cheyalane uddesham kaligi Indrajit నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసులకు సహజము.
0: విభీషణ సెడ్ ఇంద్రజిత్ ఇట్ ఇస్ అవర్ నేచురల్ క్వాలిటీ ఫర్ ద డెమన్స్ టు స్పీక్ యాజ్ వీ లవ్.
1: అమిత మాటల చేత కాలమును అప్రయోజనం చేయటం కూడాను రాక్షసుల యొక్క సహజము.
0: ఇట్ ఇస్ అ డెమన్ క్వాలిటీ టు వేస్ట్ టైమ్ ఇన్ గాసిప్ అన్నెసరీ టాక్.
1: నేడు కాదు ఏనాటి నుండియో నేను రావణునికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ టీచింగ్ రావణ సిన్స్ లాంగ్.
1: పరస్త్రీ అపహరణ అనేటువంటిది మహాపాపమని బోధించాను.
0: To kidnap a woman is the worst of the sins.
1: ఇది కేవలం రాజ్యమునకే ఒక విధమైనటువంటి హీనము జరుగుతుంది.
0: The whole kingdom will be ruined.
1: నీ జాతిని నీవు సంహరింప చేసుకుంటున్నావు.
0: You will put your clan to total ruin.
1: నీ రాజ్యమునే నీవు మంటగలుపుతున్నావు.
0: You will burn your kingdom.
1: ఇది మంచిది కాదని అనేక విధములుగా బోధించాను.
0: I taught him in varied ways, telling him that's not good.
1: ఇది ఒకానొక సమయములో.
0: This at one time.
1: కుంభకర్ణ. రావణ. శూర్పణఖ. ముగ్గురు కూడాను కలిసినప్పుడు చెప్పారు.
0: When they all the three met, they said,
1: విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను.
0: I could not believe the noble path shown by Vibhishana.
1: ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను.
0: I could not follow the righteous path.
1: కనుకనే ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను.
0: I am forced to this present plight because of that.
1: అని రావణుడు తన నోటి నుండియే చెప్పాడు.
0: Ravana himself expressed.
1: అనగా
0: meaning
1: ఈ రాజ్యమునకు ఈ యొక్క కులమునకు నాశనం గావించుకోవడానికి ఎవరు కారకులు? నేనా? మీ తండ్రియా?
0: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్ రూయిన్ ఆఫ్ ద క్లాన్ అండ్ ద కింగ్డమ్? ఆమ్ ఐ రెస్పాన్సిబుల్ ఆర్ యువర్ ఫాదర్?
1: తన చేతులారా తన రాజ్యమును నాశనం చేసుకున్నాడు రావణుడు.
0: రావణ హాస్ బర్న్డ్ హిస్ కింగ్డమ్ విత్ హిస్ ఓన్ హ్యాండ్.
1: మంచి మాటలు అతనికి ఏమాత్రం కూడాను అర్థం కాలేదు.
0: హీ డిడ్ అండర్స్టాండ్ గుడ్ వర్డ్.
1: ధర్మం అంటే ఎరుగునటువంటి మూర్ఖులకు ఈ విధమైనటువంటి ధర్మం ఏ రీతిగా అర్థమవుతాయి?
0: A foolish people will never be able to understand the righteous aspect.
1: Adharmame ataniki preeti.
0: He loves unrighteousness.
1: Asatyame ataniki aanandamu.
0: He delights himself in lies.
1: Durmargame atani pranamu.
0: Wickedness is very lies.
1: Itti durbhavamulo dursangamulato koodinatundi Ravana yokka hrudayamu ee reetiga maarutundi.
0: How do you expect the heart of Ravana to change with all the wickedness and all?
1: Tana chetulara taanu rajyamunu basam gaavinchukunnadu.
0: With his own hands he has burnt his own kingdom.
1: Rajyamunu nasanam chesinadi nenu kaadu.
0: I am not responsible for the ruin.
1: Inte kaakunda
0: not only this.
1: Indrajit maroka prashna vesadu.
0: Indrajit has put another question.
1: Poni nee maata vinakapothe nee madhyasthudiga undavachunu kani ee rojula enatunti varito nee cheri ee vidhamga yuddham cheyatamu chaala manchidi kaadannadu.
0: Indrajit said, supposing your words are not heard, you can remain neutral. It's not proper on your part to join the enemy's camp.
1: Indrajit satya satyamlu eruganaatunti moorkudavu neevu.
0: You are a fool. You don't know what is truth and what is
1: dharma. Dharmamulu eriginatvanti vaadu nenu.
0: I know what is righteous and unrighteous.
1: Dharmadharmam ni telisi kudanu yen madhyasthudiga undatamu idi manchidi kaadu.
0: Having known what is right, I cannot be neutral.
1: Dharmadharmamulu samajamulaku tappaka cheppitirali.
0: Society should necessarily know what is right and what is wrong.
1: Nenu madhyasthudiga undinappudu samajam naashanam avutundi.
0: When I am neutral, the whole society will ruin.
1: Kanaka nenu madhyasthudiga undatamu veelu kaadu.
0: Is not possible to be neutral.
1: Nenu ramunato cheyatamu naa yokka sahajamainatundi yokka swabhavam.
0: Is my natural quality to be
1: neutral. Idi naa punya phalamu. నా జన్మాంతర సుకృతము.
0: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ దట్ మేడ్ మీ టు బి విత్ రామ.
1: సకాలమునకే రాముని యొక్క సన్నిధి నాకు ప్రాప్తించింది.
0: ఐ కుడ్ హ్యావ్ హిస్ లోటస్ ఫీట్ అట్ ద రైట్ టైం.
1: అతని సన్నిధియే నా పెన్నిధి.
0: హిస్ వెరీ ప్రాక్సిమిటీ ఇస్ మై
1: వెల్. ఏమైనా భావించు అన్నాడు.
0: యు మే థింక్ ఇన్ ఎనీ వే.
1: కానీ
0: బట్
1: ఆనాటి నుండి కూడాను తాను అనేక విధములుగా ఈ రాక్షసులతో బాధపడుతుండటము అందరికీ తెలుసు.
0: Everyone knows that Vibhishana is put to suffering like this.
1: ఒక విభీషణుడే కాదు.
0: Not only Vibhishana.
1: ఇంకాంటి మహనీయులు ఇంకా ఎంతమందో ఆ లంకలో ఉంటున్నారు.
0: There are many noble souls in Lanka.
1: కానీ దుర్మార్గమునకు వెరచి దౌర్జన్యానికి వెరచి వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు.
0: Though they are quite noble and good, they could not open their mouth because of a wicked man.
1: మొదలు హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఈ వాయుపుత్రునితో నేను మొరపెట్టుకున్నాను.
0: When Hanuman stepped into Lanka for the first time, I appealed to
1: Hanuman,
0: him. Hanuman,
1: nenu kevalamu dantamula madhya naluku vale nenu jeevisthunnanu.
0: Hanuman, I am leading a life like a tongue surrounded by sharp teeth.
1: Lanka anta kudanu maharakshasule.
0: The whole Lanka is full of demons.
1: Vaari madhyalo nenu mettani naluku vale nenu jeevisthunnanu.
0: In the midst of them,
1: enta kaalam nenu ee vidhanga jeevinchali.
0: How long should I lead the life of
1: my tongue? Sri Rama anugraham naaku praaptistundi.
0: When do I deserve God's grace?
1: ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది?
0: When I would gain the proximity
1: ఆ క్షణ నిమిత్తమై నేను క్షణములంతా వేచి ఉంటున్నాను.
0: I've been waiting every moment.
1: అంతే కాదు.
0: Not only that.
1: అప్పుడు హనుమంతుడు కూడాను విభీషణునికి చక్కని ఆదేశం ఇచ్చాడు.
0: Then Hanuman gave a good advice to Vibhishana.
1: విభీషణ నీకే కాదు.
0: Not only to you.
1: ఈ లోకములో మంచివారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు.
0: ఆల్ గుడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్.
1: మహనీయులకు తపస్సులకు అవతారములకు అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులు అనేటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి.
0: ఆల్ నోబుల్ సోల్స్ ద వన్ ఆఫ్ పెనెన్స్ అండ్ ఆల్ ఇన్కార్నేషన్స్ ఆర్ సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్ టీత్ అరౌండ్.
1: ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో.
0: వన్ యూ రికగ్నైజ్ వెల్.
1: నీతో పాటు పుట్టినది ఈ నాలుక.
0: దిస్ టంగ్ ఇస్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
1: మధ్యలో పుట్టినటువంటివి దంతములు.
0: ది టీత్ కేమ్ లేటర్.
1: అనగా
0: మీనింగ్
1: సాత్వికము ధర్మము అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదటి పుట్టింది.
0: ద టంగ్ దట్ సిగ్నిఫైస్ ద పైస్ క్వాలిటీ రైచ్యూస్ ఇస్ నాన్ వయలెన్స్ ఇస్ బోర్న్ ఫస్ట్.

0: పవిత్రమైనటువంటి యొక్క నాలుక, జీవితంతో పాటే పుట్టినటువంటి మహాపవిత్రురాలు.
1: ఓ టన్, యు ఆర్ రియలీ సీక్రెట్, యు ఆర్ బోర్న్ అలాంగ్ విత్ మీ.
0: మహాసద్గుణములతో కూడినటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ వర్చువస్.
0: మహామధురమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ సో స్వీట్.
0: సత్యస్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక.
1: ఇట్ టీచెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: నిత్య సత్యమై నిలిచేటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్.
0: నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక.
1: ఇస్ ద టంగ్ దట్ డిసైడ్స్.
0: ఇది మొదలు మీతోనే పుట్టింది.
1: ఇట్స్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: ఇది సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము.
1: This is the quality of noble souls.
0: నాలుక మహామహనీయుల యొక్క స్వరూపం ధరించింది.
1: The tongue signifies the noble soul.
0: దీని చుట్టూ దుష్టులు, దుర్మార్గులు, దురపరాధములను గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుడుతూ వచ్చాయి.
1: The noble sacred tongue is surrounded by wicked, bad, sharp teeth, bad people around.
0: ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు.
1: The wicked, bad people are waiting for a chance to harm the tongue.
0: ఏ ఒక్క విషయాన్ని కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు.
1: The teeth will see that the tongue will never be projected at any
0: కాని నాలుక అంతటితో తన యొక్క కర్తవ్యాన్ని విస్మరించదు.
1: But the tongue doesn't give up its duty anyway.
0: పెదవులు ఆరిపోయే సమయంలో ఏదో ఒక సమయాన్ని చూసుకుని నాలుక మెత్తగా బయటకు వచ్చి పెదవులను, ఆరిపోయిన పెదవులను చల్లబరుస్తూ ఉంటుంటుంది.
1: When the lips are dry, the tongue will come forward and will make the
0: అనగా మహనీయులకు ఎన్ని విధమైనటువంటి ఆపత్తులు సంభవింపజేసినప్పటికీ, ఎటువంటి దుర్మార్గులు ఏ విధమైనటువంటి దురమకారంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ, మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా, ఆరిపోకుండా, నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాడు.
1: The noble souls and great people are put to suffering. When they are put to danger, it is the softer tongue that comes out and pacifies the entire society to see that there will be
0: నాలుక మెత్తగా బయటికి వచ్చి పెదవులను, ఆరిపోయిన పెదవులను చల్లబరుస్తూ ఉంటుంటాడు.
1: When the lips are dry, the tongue will come forward and will make
0: అనగా మహనీయులకు ఎన్ని విధమైనటువంటి ఆపత్తులు సంభవింపజే

0: దుర్మార్గులైనటువంటి వారి స్వరూపముడు.
1: The teeth represent the bad people.
0: వారు ఎంతకాలం కూడాను దానిని అనేక రకముగా బాధింపజేసేటువంటి వారే కాని సహాయం చేసేటువంటి వారు కాదు.
1: These bad people will put everybody to suffering. They know hell.
0: అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు.
1: Such a noble soul, Vibhishana is put to suffering.
0: విభీషణునికి లంకపైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పులేదు.
1: Vibhishana has got an aspiration.
0: కానీ సింహాసనాన్ని కోరలేదు.
1: But he never wanted to be a king.
0: రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు.
1: He wanted that all demons should be safe and secure.
0: కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు.
1: But he never wanted the total ruin of Lanka.
0: ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణుని కుమారుడు.
1: The son of Ravana, Indrajit, accused, charged Vibhishana in varied ways.
0: ఇంతే కాకుండా,
1: not only this,
0: ఈ యుద్ధ భూమి లోపల,
1: this war field,
0: హనుమంతుని తీసుకుని వెళ్లి,
1: taking Hanuman,
0: అతనితో పాటు లక్ష్మణుడు కూడా తీసుకెళ్లి వెళ్లి,
1: Lakshmana is also taken along with him,
0: ఈ రావణాసుని యొక్క కుమారుడైనటువంటి,
1: the son of Ravana,
0: ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు.
1: The power of his penance is shown in a particular direction.
0: నల్లటి మారేడు చెట్టు.
1: It's a dark tree, మారేడు.
0: ఆ చెట్టు కింద అనేక నరబలములంతా గావిస్తూ వచ్చాడు. నరబలి.
1: Under the tree, many are sacrificed, many are killed.
0: ఆ చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి.
1: So long he is very close to that Maredu tree, he will have all the power.
0: కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు.
1: So see that he will never be anywhere around the tree.
0: ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు.
1: Certain secrets are revealed to them.
0: అప్పుడు
1: then
0: ఈ రావణుని కుమారుడు,
1: the son of Ravana,
0: ఈ విభీషణ్ణి మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు.
1: He went on rejecting all the ideas of
0: నా రహస్యములన్నీ కూడాను, లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు.
1: ఇంద్రజిత్ సైడ్, ఓ విభీషణ, యు ఆర్ రివీలింగ్ ఆల్ ది టాప్ సీక్రెట్స్ టు ది ఎనిమీస్
0: చెప్పాడు. రాములకు ఏ ఆశలు లేదు.
1: Rama has no aspiration.
0: Ramanu ni lanka kavalani aashinchatam ledhu.
1: Rama never wanted
0: Ayodhya ne tejinchi vachinatundi vaaniki ni lanka paina tanaku enduku abhishtam.
1: When Rama sacrificed very Ayodhya, how do you think that he wants your lanka?
0: Kevalam Sita nimittamai ni lanka lo praveshinchade kaani lekunte Ramuniki ye aasha ledhu.
1: Rama is here in Lanka only for Sita, not any other ambition.
0: Adu nirmala chittudu, niswartha parudu, shanta murti.
1: Is very personification of peace. Purity.
0: అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించడం రాక్షసులకు ఏమాత్రము వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ది డెమన్స్ టు
0: రాక్షసులు ఎప్పుడు కూడా అన్యాయం, అక్రమము, అనాచారం, అసత్యంలో ప్రవేశించడమే వారికి సహజ ధర్మములు.
1: డెమన్స్ నో ద పాత్ ఆఫ్ ఇంజస్టిస్, ద ఫాల్స్హుడ్.
0: అవియే వారికి మాధుర్యము.
1: దే లైక్ దట్ రిలీజియన్.
0: అవియే వారికి ప్రాణము.
1: దట్ దే టేక్ ఇట్ యాస్ దేర్ బ్రెత్.
0: వారి చింతనలు చేయటమే ఈయన యొక్క శ్వాస.
1: దే గో ఆన్ థింకింగ్ ఆఫ్ ఇట్ యాస్ లైఫ్
0: బ్రెత్. ఇలాంటి రావణాసురుని యొక్క సమస్త లోపల ఈ విధమైన పరమాత్మ తత్వం అయినటువంటి రామును విమర్శించటము మంచిది కాదన్నాడు.
1: సో ఇట్ ఇస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ టు క్రిటిసైజ్ రామ హియర్ ఇన్ దిస్ ప్లేస్.
0: రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క సాధనను సలిపి ప్రాణాలను కూడా త్యాగం చేసేటువంటి మహనీయులు ఉన్నారు.
1: దర్ మెనీ మెనీ నోబుల్ సోల్స్ అండ్ సేజెస్ సెయింట్స్ హు ఆర్ వెయిటింగ్ ఫర్ దర్శన్.
0: అదే చిత్రకూట పర్వతం పైన
1: చిత్రకూట మౌంటైన్
0: తులసిదాసు నిరంతరం కూడా రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు.
1: తులసిదాస్ స్పెంట్ ఆల్ ది టైమ్ థింకింగ్ ఆఫ్ రామ.
0: గోదావరి తీరమునకు వెళ్లేది, స్నానం చేసేది, ఆ నీరును తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు.
1: హీ బ్రింగ్స్ వాటర్ ఫ్రమ్ గోదావరి అండ్ విల్ కీప్ ఇట్ ఆన్ ఏ
0: ట్రీ. ఒక దినము తాను స్నానం చేసి వచ్చి నీరు పోస్తూ ఉండగా,
1: వన్ డే యాజ్ హీ వాస్ వాటరింగ్ ఎ ట్రీ,
0: ఆ చెట్టు నుంచి ఒక ప్రేతాత్మ బయలుదేరి వచ్చింది.
1: దేర్ కేమ్ అవుట్ ఎ పెక్యూలియర్ ఫామ్.
0: తులసిదాసు, నీవు నిత్యము రామాయణ చరిత్రమును ప్రబోధం చదువుతున్నావు.
1: యూ గో త్రూ దిస్ రామాయణ సీక్రెట్ టెక్స్ట్ ఎవ్రీ డే.
0: ఆ ప్రబోధంను సలిపే సమయం లోపల చాలా దూరంలో ఒక వృద్ధుడైనటువంటి వాడు కూర్చున్నాడు.
1: దేర్ యాజ్ యూ రీడ్ దిస్ టెక్స్ట్ యూ ఫైండ్ ఎవరీ ఓల్డ్ మ్యాన్ సిట్టింగ్ ఓవర్ దేర్.
0: అతని కన్నీళ్లు కార్చుతూ నీ యొక్క ప్రబోధను చక్కగా ఆనందంగా వింటున్నాడు.
1: దట్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ షెడ్డింగ్ హిస్ టియర్స్ అండ్ లిజనింగ్ టు ఆల్ దట్ యూ రీడ్.
0: అతను ఎవరో నీకు తెలియదు.
1: యు డోంట్ నో హిమ్.
0: రేపటి దినం అతని వద్దకు వెళ్లి అతని పాదములు గట్టిగా పట్టుకుని నీ వరమును నీవు

0: పడుకోమని అన్నాడు.
1: టుమారో యు అప్రోచ్ హిమ్, క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్ అండ్ ఆస్క్ ఫర్ బోన్.
0: చెప్పిన తర్వాత ఆ ప్రేతాత్మ అంతర్ధానమైపోయింది.
1: అండ్ దట్ ఫామ్ డిసపియర్డ్.
0: రెండవ దినమునకై వేచి ఉన్నాడు ఈ తులసిదాస్.
1: తులసిదాస్ వెయిటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ డే.
0: కంజలోచన కంజ ముఖ కర కంజ పాదానందము అని ఆ ఒక్క గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు.
1: హీ జస్ట్ గ్రైండింగ్ ది శాండల్ వుడ్, అబ్టైనింగ్ శాండల్ పేస్ట్.
0: రామచంద్ర కృపాళుదయనిధి. ఓ రామచంద్ర, ఓ కృపాళో, ఓ దయనిధి అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు.
1: హీ వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ. You are the ocean of compassion.
0: పక్కన పెట్టి,
1: he kept it aside.
0: తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి పాదములు గట్టిగా పట్టుకున్నాడు.
1: He approached the old man and caught hold of his feet.
0: ఆ వృద్ధుడు, నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు.
1: Old man asked, what is it that you want?
0: నాకు ఏమీ అక్కర్లేదు.
1: I don't want anything.
0: ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతూరి దర్శించాలి.
1: I should see that beautiful form of Rama once.
0: అప్పుడు చెప్పాడు అతను.
1: Then he said,
0: రామచంద్రుని దర్శనం నా హస్తములో లేదు.
1: Is not in my hands to make you see.
0: కాని నీకు లభ్యమవుతుంది.
1: And yet you will have it.
0: కొంతకాలం వేచి ఉండు అన్నాడు.
1: Wait for some time.
0: ఆ వృద్ధుడు ఎవరు?
1: Who is that old man?
0: హనుమంతుడే.
1: That old man is Hanuman himself.
0: ఎక్కడ రామచరితము జరుగుతుంటాదో,
1: where the glory of Rama is
0: sung, ఎక్కడ రామ పారాయణం జరుగుతుంటాదో,
1: where the task is fulfilled,
0: ఈ రామ యొక్క సంభాషణ జరుగుతుంటాదో,
1: where this conversation,
0: అంతా కూడాను హనుమంతుడు ప్రజెంట్ అయి ఉంటాడు.
1: There you find Hanuman.
0: ఈ ప్రబోధనంతా విని తాను తన్మయత్తునిగా అయిపోతున్నాడు.
1: Listening to the story of Rama, he is forgetting himself.
0: మూడవ దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసిదాసు.
1: Third day, this తులసిదాస్ went on the grinding the sandal.
0: ఒక పిల్లవాడు వచ్చాడు.
1: A boy came.
0: తాత, నాకు ఆ గంధాన్ని ఇస్తావా అన్నాడు.
1: ఎ బాయ్ కేమ్, గ్రాండ్ ఫాదర్ వుడ్ యూ గివ్ మీ దట్ శాండల్ పేస్ట్?
0: తప్పక నాయన తీసుకోమని ఇచ్చాడు.
1: సర్టన్లీ టేక్ ఇట్.
0: అది ఇస్తున్న సమయం లోపల ఆ పైన ఉన్నటువంటి వృక్షం పైన ఉన్నటువంటి రెండు పక్షులు గానం చేస్తున్నాయి.
1: యాజ్ హీ వాస్ గివింగ్ ది శాండల్ పేస్ట్ టు ద బాయ్, ద టూ బర్డ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ స్టార్టెడ్ సింగింగ్.
0: రామచంద్రుడే వచ్చి బాలరూపం లోపల గంధమును తీసుకుంటుండగా కేవలము అజ్ఞాని అయినటువంటి ఈ తులసిదాసు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: When Rama himself came in the form of this boy to receive the sandal paste, this ignorant Tulasidas is not able to know.
0: ఏ రూపంలో వస్తాడో,
1: God in what form?
0: ఎప్పుడు వస్తాడో,
1: when?
0: ఎక్కడ వస్తాడో,
1: where?
0: ఎక్కడ చూచినా తానే ఉంటున్నాడు.
1: Because God is everywhere.
0: అడవుల యందున్న,
1: you may be in the forest.
0: ఆకాశమునన్న, పట్టణమునన్న, పల్లెనున్న, గుట్ట మీద నున్న, నట్టేటబడియున్నా, దిక్కులేని వాణి దోచునతడు బ్రోచునతడు.
1: యు మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఆర్ యు మే బి ఇన్ ద స్పేస్.
0: అడవుల యందున్న,
1: యు మే బి ఇన్ ద ఫారెస్ట్.
0: ఆకాశముననున్న,
1: ఆర్ యు మే బి ఇన్ స్పేస్.
0: పట్టణముననున్న, పల్లెనున్న,
1: మే బి సిటీ ఆర్ ఎ విలేజ్.
0: గుట్ట మీద నున్న, నట్టేటబడి ఉన్న,
1: యు మే బి ఆన్ ది మౌంటైన్ టాప్ ఆర్ ఎ డీప్ సీ.
0: ఎక్కడ ఉండినప్పటికీ తాను అక్కడనే తన వెంట ఉంటుంటాడు.
1: యు మే బి ఎనీవేర్, గాడ్ విల్ బి విత్ యూ.
0: అలాంటి రామచంద్రుణ్ణి ఏ రూపంలో వస్తాడు,
1: ఇన్ వాట్ ఫార్మ్ రామా వుడ్ కమ్,
0: ఎక్కడ వస్తాడు,
1: వేర్,
0: అది గుర్తించుకోలేకపోయాడు తులసిదాసు.
1: తులసిదాస్ కుడ్ నాట్ నో దాట్.
0: కానీ తరువాత రెండవ దినము,
1: అండ్ ది సెకండ్ డే,
0: ఆ వృద్ధుడు వచ్చాడు.
1: ఓల్డ్ మ్యాన్ కేమ్.
0: నాయన, నిన్న దినం నీవు చూచావా అన్నాడు.
1: హి సెడ్, డిడ్ యు సీ యెస్టర్డే?
0: ఎక్కడ రామచంద్రుడు, నేను చూడలేదే.
1: ఐ డిడ్ నాట్ సీ రామ.
0: బాలస్వరూపంలో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావు?
1: ద వన్ హూ కేమ్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎ బాయ్.
0: తానే, అన్ని నామములు తనవే.
1: All forms are his, all names are his.
0: Sarvata padipadam tas sarvatochi shiromukham sarvata srutimalloki sarvama vruttisthati. Anni roopamulu ataneve.
1: All forms are his.
0: Anni naamamulu ataneve.
1: All names are his.
0: Kevalam Ramachandrudani okka roopam kosam neevu prarthinchatam chaala veritaram nayana.
1: It's foolishness to pray only for this specific form.
0: Ramachandrudu nee hrudayavasiga untunnadu.
1: Rama dwells in your
0: heart. Aa hrudayame aa Ramachandrudu yokka peethamu.
1: That heart is the altar.
0: Aa peetham paina athaniki tappa marokariki nee choti ivvavaddu.
1: Don't give scope for anyone to be seated in the altar of your heart.
0: Appude cheptu vachadu. Mata naasti.

0: నాయనా, ఎవరికి తల్లికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తమ్ముళ్లకు అని హృదయంలో చోటు ఇవ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటు ఇచ్చి వారంతా మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారి వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు. వారి సేవలు నీవు చేయి, అది కర్తవ్యమే. కానీ హృదయస్థానము మాత్రము ఒక్క భగవంతునిదే, అతని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్స్ ఆర్ రిలేషన్స్, నెవర్ గివ్ ఎ సీట్ ఫర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్. Therefore, God is indwelt.
0: Plus daya hrudaya. Daya to kudinatvanti aa hrudayamu.
1: Therefore, hrudaya is the one with compassion.
0: Kanuka aa hrudayamlo aa yokka Ramachandrunni unchuko.
1: So have Rama there.
0: Ani తులసిదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్లాడు హనుమంతుడు.
1: హనుమాన్ టాట్ దిస్ వే టు తులసిదాస్.
0: అలాంటి హనుమంతుడు నిరంతరం కూడాను రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు.
1: He fought all the time singing the glory of Rama.
0: ఆధ్యాత్మిక మార్గము లోపల అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు.
1: He taught so many.
0: విభీషణునకు చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు.
1: He set a very good ideal to Vibhishana.
0: విభీషణ, నీవు ఎంతకాలము దీన్ని బాధ పెట్టుకోకు.
1: Don't worry any long, Vibhishana.
0: పట్టితివి రాముల పాదం.
1: You caught hold of his feet, Rama.
0: దానిని గట్టిగా పట్టుకో.
1: Have a strong grip.
0: అతనైనా నిన్ను వదిలించుకొని పోవాలి.
1: He may leave you.
0: లేక నీవైనా అతన్ని వదిలించుకొని పోవాలి.
1: You may have to leave.
0: కానీ అంతవరకు మాత్రం దీన్ని దక్కించుకోమని చెప్పాడు.
1: But till then, never leave.
0: భక్తి అంటే ఏమిటి?
1: What is devotion?
0: కేవలము రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేయటం ఆ భక్తి.
1: Is it repeating God's name?
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునెగ్గెడు దాక అట్టే ఉండు.
1: Having caught hold of it, having determined, never leave until the task is fulfilled.
0: Korina dediyo korane koritiri korina diduka viduvakundu.
1: Having desired already, never leave until that is given.
0: Adigina dediyo adagane adigitiri.
1: You have asked anyway.
0: Adigina diduka viduvakundu.
1: Until it is given, don't go.
0: తలచినదేదియో తలచనే దలచితివి.
1: యు హావ్ థాట్ ఆఫ్ ఇట్ ఎనీవే.
0: తలుపు తీరెడుదాక పోవకుండు.
1: అండ్ యువర్ థాట్ ఇస్ రియలైజ్డ్ నెవర్ గో.
0: పోరు పడలేక తానైన బ్రోవ వలయు.
1: హి హస్ టు కన్ఫర్ గ్రేస్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: ఆర్ యు మేట్ ఆస్క్ లూజింగ్ యువర్ బాడీ కాన్షియస్నెస్.
0: కానీ
1: ఓన్లీ దాట్.
0: ఇంకా

0: కాదు.
1: టు గో బ్యాక్ టు రిటర్న్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: ఇది రామభక్తి అందున్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క దీక్ష.
1: దిస్ ఇస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధంగా విభీషణుడికి అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
1: హి టాట్ విభీషణ ఇన్ సచ్ ఎ వే.
0: విభీషణుడికే కాదు సుగ్రీవుని కూడా బోధిస్తూ వచ్చాడు.
1: నాట్ ఓన్లీ విభీషణ, ఐ మీన్ సుగ్రీవ.
0: అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు.
1: సుగ్రీవ హ్యాస్ అటాచ్మెంట్.
0: ఎందుకంటే అతను కొన్ని విధమైన రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు.
1: బికాస్ హెస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్ కింగ్డమ్ అండ్ ఇట్ పెనెన్స్.
0: చిన్న వయసులోపలే విభీషణుడు తపస్సు గావించాడు.
1: సుగ్రీవ డిడ్ పెనెన్స్ ఎట్ ఎ టెండర్ ఏజ్.
0: ఆ తపస్సు సమయం లోపల బ్రహ్మ ప్రత్యక్షమయ్యి,
1: అట్ దట్ టైమ్ బ్రహ్మ అపియర్డ్ మేనిఫెస్ట్.
0: విభీషణ నీకేం కావాలో కోరుకోమన్నాడు.
1: హి సెడ్ విభీషణ వాట్ డు యు వాంట్.
0: కుంభకర్ణుడు ఏమేమో కోరుకున్నాడు. నిద్రాహారం ఒక దండిగా కావాలని.
1: కుంభకర్ణ ఆస్క్ ఫర్ ఫుడ్ అండ్ స్లీప్.
0: కానీ కోరుకోవటం ఎట్లయిపోయింది? నిద్రను కోరలేదు పాపం కుంభకర్ణుడు.
1: ఇన్ఫాక్ట్ ఇస్ నాట్ ది స్లీప్ దట్ హీ ఆస్క్డ్.
0: నేను ఎప్పుడు క్రూరుడిగా ఉంటున్నానని నిర్దయ కావాలి అని కోరుకున్నాడు.
1: సిన్స్ ఐ వికెట్ హీ వాంటెడ్ టు బి కంపాషనేట్.
0: నిర్దయ
1: నిర్దయ
0: నిర్దయ లేకుండా పోవటం.
1: ఓ స్వామి, సీ దట్ దేర్ వోంట్ బి ఎనీ కంపాషనేట్ ఆల్.
0: ఆ నిర్దయ అనేటువంటిది చెప్పడం లోపల దట్టమైనటువంటి మనిషి కనుక నాలుక మందంగా ఉండి నిద్ర కావాలి అన్నాడట.
1: నిర్దయ వితౌట్ కంపాషన్. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నిర్దయ వితౌట్ కంపాషన్,
0: వెళ్ళాడు.
1: బ్రహ్మా సెడ్ లెట్ ఇట్ హ్యాపెన్.
0: నిద్ర వచ్చింది.
1: దెన్ హి స్టార్టెడ్.
0: అదే విధంగా కూడాను రావణుడు కూడా తపస్సు చేశాడు.
1: రావణ ఆల్సో డిడ్ పెనెన్స్.
0: దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నులతో, కింపురుషులతో ఎవరితో కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు.
1: రావణ ప్రేడ్ సో అండ్ వాంటెడ్ ద బూన్ టు బి గ్రాంటెడ్ దట్ హీ షుడ్ నాట్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యక్ష కిన్నెర కింపురుష.
0: దుర్మార్గుడైనటువంటి ఆ రావణ యొక్క బుద్ధి మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు.
1: బట్ రావణ కన్సిడర్డ్ మ్యాన్ సో లో.
0: మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ దట్ హీ షుడ్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్.
0: చక్కగా విష్ణువు దాన్ని పట్టి,
1: విష్ణు కాట్ హోల్డర్
0: దిస్, నేను మానవాధారమును ధరించి తద్వారా ఇతన్ని అతమారుస్తానన్నాడు.
1: విష్ణు డిసైడెడ్ టు కమ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ టు కిల్ హిమ్.
0: అప్పుడే రావణుడు గుర్తించాడు.
1: దెన్ రావణ,
0: నా చేతులారా చేసుకున్నటువంటి దోషమే.
1: ఇట్స్ ఓన్లీ ఆఫ్ మై మేకింగ్.
0: మానవుని మాటనే నేను హెచ్చరించలేదు.
1: ఐ నెవర్.
0: మానవుడు చాలా అల్పుడని భావించుకున్నాడు రాక్షసుడు.
1: అండ్ ఐ కన్సిడర్ మ్యాన్ సో లో.
0: విభీషణుడు తపస్సు చేశాడు.
1: విభీషణ డిడ్
0: పెనెన్స్. నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు బ్రహ్మ.
1: బ్రహ్మ సెడ్ ఆస్క్ ఫర్ ఎ బూన్ నౌ. ఐఎమ్ రెడీ టు కన్ఫర్మ్.
0: స్వామి
1: స్వామి,
0: నాకేమీ అక్కరలేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: నిరంతరం కూడాను దయామయుడినై ఈ దయను అందరికీ పంచుతూ నా హృదయమే దయామయమైన యొక్క స్వరూపాన్ని సర్వులకు నువ్వు దాన ధర్మంతో నేను జీవితాన్ని గడపాలి.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. ఐ షుడ్ హ్యావ్ కంపాషన్ కంటిన్యూస్లీ.
0: దయామయుడు కావాలి. ఎట్టి పరిస్థితులు ఎందుకు నా మనసు కఠినంగా మారకూడదు.
1: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ షుడ్ హ్యావ్ బి స్ట్రాంగ్ హార్ట్.
0: దయలోనే కరిగిపోవాలి.
1: అండ్ ఐ షుడ్ బి ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు.
1: హి వాంటెడ్ టు బి కన్ఫర్మ్డ్.
0: కనుకనే నిరంతరం కూడాను విభీషణుడు దయామయుడుగానే ఉంటాడు.
1: దేర్ఫోర్ విభీషణ రిమైన్ కంపాషన్.
0: ఎన్నో విధములు కూడాను రావణాసుడు దూషించాడు.
1: రావణ అక్యూజ్డ్ హిమ్.
0: తన కుమారుడు అనేక విధముగా బాధించారు.
1: హిస్ సన్స్ ఆల్సో హర్ట్ హిమ్.
0: కానీ దేనికి కూడాను అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు.
1: బట్ హి వాస్ నాట్ యాంగ్రీ.
0: దయతో దయతో దయతో అన్నింటినీ కూడాను దయతో నిగ్రహించి దైవానుగ్రహం కోసమని పాటుపడుతూ వచ్చాడు.
1: హి వాస్ కంపాషనేట్ అండ్ వర్క్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: ఆ దయచేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది.
1: బికాస్ హీ ఈస్ కంపాషనేట్ హీ కుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ పాద సన్నిధి కూడా అతనికి ప్రాప్తించింది.
1: హీ కుడ్ గెయిన్ ది ప్రాక్సిమిటీ టు గాడ్.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకు దయ అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలచడానికి వీలవుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ దయ ద కంపాషన్ యూ కెన్ సే హృదయ.
0: దయమైనటువంటి వాడు మానవుడు కాదు దానవుడే.
1: ద వన్ వితౌట్ దయ ద కంపాషన్ ఇస్ దానవాద.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు.
1: Therefore, at any point of time, we should never lose compassion.
0: Daya cheta dhanyulu kavalara entati varu daya cheta dhanyulu kavalara.
1: Any mighty man will have to be redeemed because of compassion.
0: Asurudaina bhusurudaina akanda telivi kalavadaina daya cheta dhanyulu kavalara.
1: Then there may be angels or kings.
0: ముక్కు మూసి జపమాచరించిన ముక్కుచు బాగా నిలుచుండిన మొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలిదినను నీకు కరుగదు మనసు దయచేత ధనులు కావలరా ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: any personality, be the angels or kings, they can be redeemed only because of compassion. They may close their nose and do penance. They may stand straight. They may wear ochre robes.
0: కాషాయ వస్త్రము లేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యులు కావలరా ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: You may wear ochre robes, you may have talisman with you and repeat God's name. It's only out of compassion God should come to you.
0: దయచేతనే ధన్యుడు కావడానికి అవకాశం ఉంటుంది.
1: It's only the compassion will give you. దయనే
0: లేకపోతే వాడు ఏనాటి కూడా ఇంకా దానవుడే కాని ధన్యుడు కాడు.
1: Without this you are a demon.
0: కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు.
1: So Vibhishana was compassionate.
0: అందువల్లనే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు.
1: సో హీ కుడ్ నో ది నేచర్ ఆఫ్ రామ.
0: కట్టకటికి రామాయణం అంతా కూడాను సత్య ధర్మంతో నిండి ఉన్నది.
1: దెర్ఫోర్ ది ఎంటైర్ టెక్స్ట్ రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ సత్య.
0: అనేక రూపనామము ధరించి అనేక చర్యలలో తన వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే దయ సత్యం అనగా ధర్మం సత్యం.
1: దో హెస్ టేకెన్ ది వేరీడ్ పాత్స్ and different ways, these two principles are underlying
0: current. ఈ నాటి మానవులకు రామ రాజ్యం కావాలనుకున్నప్పుడు సత్యమును ధర్మమును పాలిస్తూ రావాలి.
1: When we want this రామ రాజ్య, we should have these two, సత్య and ధర్మ.
0: సత్యవాక్కును మనం ఉచ్చరించాలి.
1: We should speak truth.
0: నాలుగు ఇచ్చిండేది దాని నిమిత్తమే.
1: The tongue is gifted for that purpose.
0: గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసగ్ని మధురప్రియత్వం నీవు ఆ విధంగా పలుకు.
1: ఓ టంగ్ రిపీట్ గాడ్స్ నేమ్. గోవింద దామోదర
0: అతని నామమే సత్యమైనటువంటి నామము.
1: గాడ్స్ నేమ్ ఇస్
0: అతని రూపమే ధర్మస్వరూపమైనటువంటిది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్
0: రూపనామమునే సత్య ధర్మ స్వరూపాలు.
1: అండ్ ది వెరీ ఫార్మ్ హస్ టేకెన్
0: మీ హృదయమునందు ఉంచుకొని
1: హావింగ్ దెమ్ ఇన్ యువర్ హార్ట్
0: జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి.
1: లీడ్ యువర్ లైఫ్.
0: అది ఏ రామాయణం యొక్క సరి అయినటువంటి సారం.
1: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఈ సత్య ధర్మంలే రామాయణం యొక్క గమ్యము.
1: The truth and righteousness are the very goals of the
0: Kramakramida kudanu ee okka Sugreevunakunu Vibhishanunakunu Ramulu Lakshmanudu ee Hanumantudu cheppinatundi aadhyatmika bodhalu ee yuddham lopala inka anekanga vastayi.
1: This is the sacred spiritual teaching taught to Sugreeva and Vibhishana there in the war field.
0: Kalpetti sadhakulakaina kudanu madhyalo durmargulu yokka avantaralu anekanga untayi.
1: All aspirants will necessarily have obstacles.
0: Intilo untayi, ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకములైనటువంటి దుర్మార్గములు అతని వెంట ఆడుతూనే ఉంటాయి.
1: ద ఆబ్స్టికల్స్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్ వికెడ్ పీపుల్ విల్ బి దేర్ ఇన్ ద ఫ్యామిలీ, అవుట్ సైడ్, ఇన్ సొసైటీ, ఎవ్రీవేర్.
0: కనుక నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటంకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి.
1: దేర్ఫోర్ వికెడ్ పీపుల్ విల్ కమ్ ఇన్ బిట్వీన్ యాజ్ ఆబ్స్టికల్స్ ఇన్ యువర్ పాత్.
0: నీ దంతములు నాలుకు ఏ విధంగా అడ్డు తగులుతుండదో.
1: Just as the teeth come in the way of your tongue, so also.
0: కాని నీ ఓపికతో దాన్ని భరించుకొని సహించుకొని ముందుకు నట్టుకొని పోవాలి.
1: But you have to be patient and face.
0: మొట్టమొదటి ఊడిపోయేది దంతములే కాని నాలుకు కాదు.
1: First one to drop.
0: ఆ దుర్మార్గులే కూలిపోతారు.
1: The wicked people
0: ఆ దుర్మార్గులే కాలిపోతారు.
1: Certainly
0: ఆ దుర్మార్గులే నిన్ను వీడిపోతారు.
1: The wicked people will leave you.
0: కాని నీకు ఎట్టి ప్రమాదం ఉండదు.
1: You'll never be put to danger.
0: నిన్నెప్పుడు కూడా దైవమే కాపాడుతుంటాడు.
1: God will protect you.
0: దైవ రక్షణే నీకు ప్రత్యక్ష రక్ష.
1: And God will protect you in the true sense.
0: భగవంతుడు ఎన్నైనా చేస్తాడు.
1: God will do anything.
0: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: So త్యాగరాజు said,
0: వాచామ గోచరుండని నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రోమయ్యవా చామ గోచరుండని కాలుడు కొనిపోయిన గురుపుత్రి తెచ్చి ఇచ్చినావు కాలుని మదమణచినావు వసుదేవ దేవకి చరణు విడిపించినావు వాలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు మేలు మేలు పాండవులను గాచినావు కుచేరుని ఆర్తి తీర్చినావు కురూపి అయిన కుబ్య వక్రములను పోగొట్టినావు వాచామ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బోవుమయ్యవాచామ గోచరుండని చెప్పు చూస్తా. ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానం చేత భావం చేత అనేక విధంగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు.
1: That's how the devotee sings the glory of God with all the melody and the devotion.
0: అందులో భగవంతుడు గానప్రియుడు.
1: And God loves music.
0: ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు.
1: అండ్ గాడ్ విల్ కమ్ డౌన్ కన్ఫర్ గ్రేస్ బికాస్ ఆఫ్ మ్యూజిక్.
0: కనుకనే పరమాత్మ దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట.
1: Four questions are put to God.
0: Narayana, nee swasthanam ekkada?
1: Narayana, where is your
0: head office? Ekkada?
1: Where is your head office?
0: Ekkadikudu branch office dandiga untunnayi.
1: There are many branch offices.
0: Vaikuntham antaru, Kailasam antaru, Swargam antaru, ivanni nijama kada ani prashninchadata.
1: People say Vaikuntha Kailasa, is it true or not?
0: Appudu Narayana cheppadu, nayana ivanni branch offices.
1: Narayana said they are all branch offices.
0: Idho naa nijamaina address istunnanu raaskomannadu.
1: Take down, I am giving you the exact address.
0: Madbhaktaha యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాళ్ళ దగ్గర నేను ప్రతిష్ఠ అయిపోతుంటాను. ఇంకా కదలనే కదలను అన్నాడు.
1: వేరే
0: శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్.
1: వేరెవర్ మై గ్లోరీ ఈజ్ సంగ్ దేర్ ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్.
0: భగవంతుడు హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ హర్ హార్ట్.
0: ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆడిటోరియం లోపల కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుండాలి. ఆ పిల్లలు కూడాను చాలా బీద పిల్లలు.
1: దట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ దేర్ ఇన్ ద కాలేజ్ ఆడిటోరియం.
0: కర్ణాటక లోపల బాల వికాస్ దీంట్లో లోపల స్లమ్ ఏరియా నుంచి పెట్టినటువంటి పిల్లలు చాలా బాగా చేస్తారు.
1: దే ఆర్ బాల
0: యొక్క ఆట.
1: దే ఆర్ ది బాల వికాస్ చిల్డ్రన్ ఫ్రమ్ స్లమ్ ఏరియాస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక.
0: వాడు ఆ లేత వయస్సు నందే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలని చెప్పినని 5వ సంవత్సరం లోపలి అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపవిత్ర జీవి ఆ ధ్రువుడు.
1: ధ్రువ వెంట్ టు ద ఫారెస్ట్ అట్ ఎ టెండర్ ఏజ్ ఆఫ్ 5 టు ఎర్న్స్ గాడ్స్ గ్రేస్.
0: నారదుడు ఎన్నో ఆటంకములు చేశాడు.
1: నారద కేమ్ ఇన్ ద వే.
0: ఏత వయస్సు నీది, తపస్సు చేయలేవు, కారణములు కఠినమైనటువంటి రాక్షసులు మృగములంతా ఉంటున్నారు, నాయన నీవు అరణ్యమును పోనక్కర్లేదన్నారు.
1: It is a thick forest. There are so many cruel animals. You cannot do penance there.
0: Deham satyam kaadu.
1: Body is not true.
0: Deham anityamainatundi.
1: Body is temporary.
0: Akkada undina ikkada undina ekkadikaina oka naatiki povasindi.
1: Whether I am there or here, I am bound to God.
0: Kani daiva chintanaloni naa dehaanni vadultaan annadu.
1: Let me die thinking of God.
0: Ani namaskaram chesi upadesham cheyamannadu.
1: And then he namaskara and wanted teaching.
0: Om namo bhagavate vasudevaya. Ani namaskara oka naamanni bodhinchi vellipomannadu.
1: నారదా గేవ్ దిస్ మంత్ర, ఓం నమో భగవతే వాసుదేవాయ.
0: ఆ విధంగా నామాన్ని స్మరించి అతి శీఘ్ర కాలం లోపలనే విష్ణు సందర్శించుకుని తిరిగి తన అభిష్టాన్ని నెరవేర్చుకుని ప్రత్యక్షంగా నిరంతరము శాశ్వతమైనటువంటి స్టార్ నక్షత్రంగా రూపొందిపోయాడు ఆ ధ్రువుడు.
1: ధ్రువ స్పెంట్ ఆల్ ద టైమ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ అండ్ టుడే హి రిమైన్స్ యాజ్ ఎ స్టార్ పర్మనెంట్లీ ఓవర్ దేర్.
0: అనగా స్టార్ కావాలంటే సినిమా స్టార్ కాదు, నక్షత్రములో తాను శాశ్వతంగా కావాలి.
1: స్టార్ డస్ నాట్ మీన్ సినిమా స్టార్, ఇట్ ఇస్ ద స్టార్ దేర్ ఇన్ ది స్కై.
0: నక్షత్ర స్వరూపుడు అయిపోయాడు.
1: హి హస్ టేకెన్ ద ఫామ్ ఆఫ్ ఎ స్టార్.
0: కనుక అక్కడ డ్రామా కూడాను పిల్లలు ప్రదర్శిస్తారు, వారికి కూడా అవకాశం ఇవ్వాలా. రేపటి దినం మిగిలినటువంటి ఆధ్యాత్మిక ప్రబోధలు మనం ముచ్చటించుకుందాం.
1: దిస్ యంగ్ బాయ్స్ ది చిల్డ్రన్ బాలకాస్ చిల్డ్రన్ షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ దేర్ అండ్ టుమారో భగవాన్ విల్ గివ్ అస్ ద అదర్ స్పిరిచువల్ డీటెయిల్.

ఓం శ్రీ సాయిరాం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆఫరింగ్ అవర్ సెల్వ్స్ అట్ ద డివైన్ లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ మోస్ట్ బిలవడ్ భగవాన్ అవర్ డివైన్ మాస్టర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, ఎస్టీమ్డ్ ఎల్డర్స్, dear brothers and sisters, loving Sairam to all of you, with immense reverence and loving gratitude we have offered Guru Vandana at the lotus feet of our beloved Bhagwan. The true padaseva of a guru is to follow his divine footprints, his divine teachings in the spirit of Karishye Vachanam Tava, with absolute faith and surrender. Speaking on the significance of this auspicious occasion of Guru Purnima, we have this morning two of our esteemed elders addressing the August gathering. The first speaker is Sri S.S. Naganand Garu, member, Sri Satyasai Central Trust, followed by Sri Nimish Pandya Garu, All India President, Sri Satyasai Seva Organizations. Please welcome our first speaker, Sri S.S. Naganand Garu. Sai Ram.

నాయకం శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి

తమ చేతనే సేవ చేయండి. బీదలకు ముఖ్యంగా సేవ చేయాలి. ఆ బీదల సేవనే మిమ్మల్ని సంరక్షించేది. రామసేవ అనగా బీదల సేవనే రామసేవ. కనుకనే బీదల సేవ చేయండి. ఈ బీదల నిమిత్తమై మీ ప్రాణాన్ని అంకితం చేయండి. నాకు వేరొక ఆశనే లేదు. నాకు ఈ బీదల సేవనే ప్రధానమైన లక్ష్యం. ఏమైనా సరే ప్రాణాన్నైనా వారికి అర్పితం చేసి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ లక్ష్యం లోపల 1000 భాగాన్ని మీద మీరు పెంచుకోండి. ఇది ఏ మానవుడు ఈనాడు చేయవలసినటువంటిది.

0: Om Shri Sai Ram. On this auspicious occasion of Guru Purnima, we'll now be blessed with Bhagwan's divine discourse. Sai Ram.
1: Prema Swarupulara. Embodiments of divine love.
2: స్వభావస్తు ప్రవర్తతే అని ఉపనిషత్తు చెప్పింది. అనగా ఈ ప్రకృతి స్వాభావికంగానే తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ వస్తున్నది.
1: ది ఉపనిషత్ హస్ డిక్లర్డ్ దట్ నేచర్ ఫంక్షన్స్ క్వైట్ నేచురలీ అండ్ ఆటోమేటికలీ.
2: దీనిని మరొకరు ఉద్ధరించటం కాని, నశింపచేయటం కాని, లేక ప్రోత్సహింపచేయటం కాని సాధ్యము కాదు.
1: దేర్ ఇస్ నో నీడ్ అండ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఐదర్ ఫర్ ఎనీ పర్సన్ ఐదర్ టు ఇంప్రూవ్ ఇట్ or to destroy
2: it. ఇది ప్రకృతి యొక్క స్వభావం.
1: This is the very nature.
2: ఇది పెరిగి తరగనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
1: Nature in a way is the very aspect of ఆత్మ, immortality itself. It does not change in a way.
2: ఇట్టి పరతత్వాన్ని ప్రకృతికి ప్రబోధింపగాంచి దీనికి కొన్ని రకములైనటువంటి యొక్క గుణములను సృష్టించుకుంటూ వచ్చింది.
1: In order to make this immortal divinity clearer to people who are having a natural limitation, certain qualities have been described.
2: Abhiye sattva rajo tamo gunamuru.
1: And those three qualities are sattva, rajas and tamas.
2: Ee gunamulanu prakriti yandu vyapimpa cheyalanna deeniki konni upadhulu athyavasaramu.
1: If you want that these three qualities should manifest themselves in nature, there is need for some physical bodies, some form.
2: Ayaka upadhule Brahma Vishnu Maheshwarulu aneetunti peruto prakatitam chestunnadi.
1: Those very forms are Brahma, Vishnu and Maheshwara.
2: Brahma Vishnu Maheshwarulu kevalam dehadarulu kaadu.
1: Brahma Vishnu Maheshwaras do not have such physical bodies as such.
2: ఇది కేవలము గుణోపాధి స్వరూపులు.
1: దే ఆర్ ఓన్లీ ది ఎంబాడిమెంట్ ఆఫ్ అట్రిబ్యూట్స్.
2: అటువంటి గుణముల యొక్క ఆకారమును ధరించినటువంటి యొక్క దివ్య స్వరూపములే ఈ యొక్క బ్రహ్మతత్వము, ఈశ్వరత్వము, విష్ణుత్వము.
1: దిస్ బ్రహ్మతత్వ, విష్ణుత్వ అండ్ ఈశ్వరత్వ ఆర్ ఓన్లీ ది ఫార్మ్స్ విచ్ హావ్ క్వాలిటీస్ ఎస్ దేర్ వెరీ బేసిస్ అండ్ కంటెంట్.
2: ఇక్కడ ఈశ్వరత్వం అనగా ఏమిటి?
1: What do you mean by the principle of Ishvara?
2: Ishvara sarva bhutanam hruddesho arjuna tishtati anindi gita. Anaga Ishvaranaga hrudayudu ani hrudayeshudu ani peru.
1: That means Gita has declared that Ishvara resides in everyone's heart.
2: Sarva hrudayamlo kudano prakashimpa chesetunti vadu.
1: He is the one who makes every heart shine.
2: కనుక అందరి హృదయం నందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటి ఒక దివ్య శక్తి ఉంటున్నది.
1: ద పవర్ ఆఫ్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఇస్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ వన్.
2: ఈ హృదయం అనే స్థుతులంతా కూడాను ఆత్మ అని పిలుస్తూ వచ్చింది.
1: అనదర్ నేమ్ గివెన్ ఫర్ దిస్ ఈశ్వర ఇస్ ఆత్మ.
2: ఈ హృదయం నుంచినే తలంపు అనగా మనస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: ఫ్రమ్ దిస్ హార్ట్ హ్యాస్ కమ్ ద మైండ్.
2: ఈ మైండ్ ఏ విష్ణు తత్వము అని.
1: దిస్ మైండ్ మే బి కంపేర్డ్ టు విష్ణు తత్వ.
2: విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని యొక్క అర్థము.
1: విష్ణు రెఫర్స్ టు ఎన్ ఆల్ పర్వేసివ్ ఎంటిటీ.
2: కనుక మనస్సు కూడాను మనోమూలం విధం జగత్తు, జగత్తంతా వ్యాపించినటువంటి మనస్సే.
1: మైండ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఇట్ కెన్ బి ఫౌండ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్.
2: కనుక ఈ మనస్సునికే విష్ణుత్వము అనేటువంటి పేరు.
1: దట్ ఈస్ వై మైండ్ హెస్ బీన్ గివన్ ద నేమ్ ఆఫ్ విష్ణు.
2: ఈ విష్ణువు నాభి నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ అని ప్రజల యొక్క విశ్వాసము.
1: People believe that Brahma has taken his birth from the navel of Vishnu.
2: Anaga ee manasu nundi aavirbhavinchinatvante vaakku, vaakke brahma swaroopamu.
1: This word has taken its birth from the mind and that is equivalent to brahma tattva.
2: Kanukane ishvara vishnu brahma anaga emti? Hrudayame ishvarudu, manase vishnuvu, vaakke brahma.
1: What do you mean by Ishvara, Vishnu and Brahma? Ishvara is heart, Brahma is mind, and Vishnu is mind, and Brahma is word, walk.
2: ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
1: If you bring all these together and combine them, దట్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ బ్రహ్మతత్వం.
2: కనుకనే ఈ బ్రహ్మనే మనకు గురువు, ఈ యొక్క విష్ణువే మనకు గురువు, ఈశ్వరుడే మనకు గురువు అనేటువంటి యొక్క తత్వం లోపల దీనిని ఏకత్వంగా భావిస్తూ వచ్చింది.
1: వెన్ యు సే దట్ బ్రహ్మ ఈజ్ ద ప్రిసెప్టర్ గురు, విష్ణు ఇస్ గురు, ఈశ్వర ఇస్ గురు, దిస్ ఈస్ హౌ యు హావ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ పర్స్పెక్టివ్.
2: ఈ పవిత్రమైన అర్థములు కూడినటువంటి యొక్క ఒక శ్లోకమునకు ఏదో గురుత్వానికి ఒక అల్పత్వంగా మనం భావించి దీనిని అనేకత్వంగా మనం విభజించి నానత్వాన్ని స్వీకరించి యథార్థాన్ని విస్మరిస్తూ వస్తున్నాం.
1: దిస్ శ్లోక ఆర్ దిస్ స్టాంజా విచ్ హస్ గాట్ సచ్ ఎ గ్లోరియస్ మీనింగ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బ్రహ్మత్వ విష్ణుతత్వ అండ్ ఈశ్వరత్వ హావ్ బీన్ రాంగ్లీ ఇంటర్ప్రిటేట్ టు గివ్ ఎ నారో మీనింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ త్రీ పర్సన్స్.
2: గురు

0: దీని అంతరార్థం ఏమిటి? గురుర్బ్రహ్మా సృష్టికర్త కాదు, వాక్ వాక్యే మనకు నిజమైనటువంటి గురువు. గురుర్విష్ణు మనస్సు, సర్వవ్యాపకమైనటువంటి మనస్సు, సర్వత్రా తిరిగేటువంటి మనస్సు, సర్వభూతములు ఎందు కూడా ఉండేటువంటి మనస్సు, సర్వక్షేత్రములు ఎందు కూడాను ప్రతిష్ట అయినటువంటి మనస్సు, అదే విష్ణుత్వము.
1: గురుదేవో మహేశ్వర,
0: అదే హృదయ స్థానము.
1: మైండ్ ఆల్సో విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ మస్ట్ బి టేకెన్ యాజ్ గురు అండ్ యాజ్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణు.
0: గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వము, అదే మనకు గురువు అని చెప్పారు.
1: హార్ట్ మస్ట్ బి టేకెన్ యాజ్ గురు యాజ్ ఈశ్వర అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ పరబ్రహ్మ స్వరూప విచ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ వరల్డ్ మైండ్ అండ్ హార్ట్, దట్ అలోన్ ఈస్ డివినిటీ అండ్ ట్రూ డివినిటీ.
0: కనుకనే ఆ గురుత్వం అనగా దీని అర్థం ఏమిటి? అంధకారమును నిర్మూలము గావించేటువంటి ఒక తత్వమే గురుత్వం.
1: వాట్ డూ యూ మీన్ బై ది ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ గురు అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిస్పెలింగ్ డార్క్నెస్.
0: ఈ మూడు గుణములు ఉండినంత వరకు అంధకారము తప్పినది కాదు.
1: So long as you have got these three qualities, you cannot be free from darkness.
0: కనుకనే ఈ మూడు గుణములకు అతీతమైనటువంటి స్థాయిని మనం పొందినప్పుడే అదే గురుత్వం అన్నారు, ఇంకా బోధించడం కాదు.
1: ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ దీస్ త్రీ న్యాచురల్ క్వాలిటీస్ దెన్ ఓన్లీ యూ బికమ్ గురు.
0: లేక ఈ మూడింటి యొక్క గుణముల యొక్క ఏకత్వాన్ని భావించినప్పుడే ఇదే నిజమైనటువంటి యొక్క గురు బోధ.
1: ఇఫ్ యూ కెన్ కంబైన్ ది క్వాలిటీస్ సత్వరజతమో ఇన్ కరెక్ట్ ప్రపోర్షన్ దెన్ దట్ ఇట్ బికమ్స్ రియల్ గురు బోధ.
0: ఏకత్వము అదే మమాత్మ సర్వభూతాత్మ, అది నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. సర్వులు ఎందు ఉండినటువంటిది ఒక్కటే, ఏకో వసి సర్వభూతాంతరాత్మ. ఇలాంటి ఏకత్వాన్ని మనం విస్మరించి భిన్నత్వాన్ని అభివృద్ధి పరచుకొని అశాంతికి గురి అయిపోతున్నాం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దాట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ఎవ్రీవన్, దట్ ఈస్ ద యూనిఫైయింగ్ ఫ్యాక్టర్. వెన్ యూ గివ్ అప్ దిస్ యూనిటీ అండ్ డెవలప్ డైవర్సిటీ, దెన్ యూ టెన్ టు బికమ్ సారోఫుల్ అండ్ మిజరబుల్.
0: త్రిగుణముల యొక్క వికారం చేతనే ఈ ప్రపంచము సృష్టింపబడి పోషింపబడి నశింపబడుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ ద క్రియేషన్ ద సస్టెనెన్స్ అండ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఈ
0: సృష్టికంతా కూడా త్రిగుణములే పునాదులు, త్రిగుణములే ఆధారములు, త్రిగుణములే ప్రాణములు.
1: ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ది వెరీ ఫౌండేషన్, ద వెరీ బేసిస్ అండ్ ది వెరీ లైఫ్ బ్రెత్.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక దేవాలయమే.
1: వి షుడ్ కన్సిడర్ అవర్ బాడీ యాజ్ అ టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయంలో హృదయం అనేటువంటి ఒక స్థానము లోపల ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి ఈశత్వం అనేటువంటిది ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ ఆఫ్ బాడీ ఇన్ ది హార్ట్ దేర్ రిసైడ్స్ డివినిటీ.
0: ఈ త్రిగుణ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో నివాసంగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ రిసైడ్ ఇన్ దిస్ హార్ట్.
0: కేవలము బ్రహ్మ ఒక చోటు, వైకుంఠము విష్ణు ఒక చోట వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గములో ఉన్నాడు, కైలాసంలో ఉంటున్నాడు ఈశ్వరుడు, ఈ విధంగా భ్రామించుకోవటం కేవలం అజ్ఞానం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు థింక్ దట్ బ్రహ్మ ఈస్ రిసైడింగ్ ఇన్ వన్ లోక. బ్రహ్మ
0: వారు కూడా ఒక్కొక్క కాలనీలంతా కట్టుకుని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి.
1: ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హావింగ్ దేర్ ఓన్ ప్యాలసెస్ టు డ్వెల్, వాట్ ఇస్ ది డిఫరెన్స్?
0: కైలాసము నీది స్వర్గము నీది వైకుంఠం అని వారిలో కూడా ఈ భేదం ఉంటుంటే ఇంకా మానవుల కంటే హెచ్చైనటువంటి వారు ఎట్ అవుతారు?
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఇట్ సెల్ఫ్, ఇన్ వాట్ వే కెన్ దే బి డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్?
0: లోపాది స్వరూపులైపోయి ప్రతి మానవుని ఎందుకు ముమ్మూర్తులుగా రూపొందుతూ వస్తున్నారు.
1: ఆల్ దీస్ త్రీ గాడ్స్ ఆర్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సత్వరజోతమో క్వాలిటీస్.
0: కనుక ఈ దేహం అనేటువంటి దేవాలయము ఒక్క చోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండాలి ఈ టెంపుల్.
1: దిస్ టెంపుల్ ఆఫ్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ వన్, ఇట్ ఇస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: భగవంతుడు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ గాడ్ ఆల్వేస్ ఈజ్ విత్ అస్ బికాస్ హీస్ ఇన్ సైడ్ అస్ అండ్ మనమే
0: దైవ స్వరూపము.
1: వీఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: అంతవరకు మనం పోయినప్పుడే ఈ యొక్క యథార్థమైన పూర్ణత్వాన్ని మనం పొందగలము.
1: ఓన్లీ వెన్ వీ గో దస్ ఫార్ వీ కెన్ రికగ్నైజ్ ది ఫుల్ డివినిటీ ఇన్ అస్ అండ్ దెన్ ఎంజాయ్ దట్ నిస్సల్ డివినిటీ ఇన్ అవర్
0: ఆ పూర్ణత్వాన్ని కూడా మనం గుర్తించగలము.
1: వీ కెన్ ఆల్సో రికగ్నైజ్ ఫుల్నెస్ ఇన్ అస్
0: మనమే దైవము అనేటువంటి ఒక సత్యాన్ని మనం విశ్వసించి ప్రతి కర్మలు ఎందుకునో మనం ఏకత్వాన్ని భావించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీఆర్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ వీ and conduct ourselves in every action we have to prove that kind of
0: divyatma swarupulara mukhyamu manam aneka vidhamainatundi yokka sadhanalu chestunnam inka paina ee sadhanato kada manam aacharanalo pettali
1: embodiments of divine atma we have been doing different types of sadhana for a long time
0: edi cheptunnamo edi talastunnamo ఏది మనం చేస్తున్నామో ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
1: ఎనఫ్ ఆఫ్ ఆల్ సాధనాస్ హూ షుడ్ ప్రాక్టీస్ నౌ హూ షుడ్ ప్రూవ్ ద యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇన్ అవర్ ది
0: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అదే అప్పుడు నీవు మానవుడిగా రూపొందుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ రియలీ బికమ్ ఏ ప్రాపర్ మ్యాన్ అండ్ ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఇస్
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే కనుక కాకపోతే మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం నీవు దురాత్ముడిగా మారిపోతావు.
1: If you cannot unify your word, thought and deed and make them go in three different directions, you are a Duratma and not a Mahatma.
0: And because my heart, head, hand, it is a 3HV. ఈ మూడింటి ఎందుకు మనము సరైన ఆచరణలో నిరూపించాలి ఆదర్శంగా మనం నిరూపించాలి.
1: It is with reference to our heart, our head and our hand. We should prove ourselves as a model, as an ideal.
0: కనుకనే ఈ నాడు ఆధ్యాత్మికమంతా కూడా కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుండాలి.
1: Today all our spirituality is becoming only a big show.
0: Avasani upanyasalu cheptunnamu.
1: We are delivering very big speeches.
0: Avasani sevalu chestunnamu.
1: We are also undertaking
0: bhajanalu sarputunnamu.
1: We are also doing bhajan.
0: Inka aneka vidhamaina sadhanalu chestunnamu.
1: And many more things.
0: Enni chesi prayojanam enti moodinti oka ekatvam kaaka.
1: Without bringing about unity between thought, word and deed, what is the use of doing any number of things
0: in the world? We should experience the unity of yoga ekatvanni manam anubhavinchali.
1: We should experience the unity of sattva, raja and tamoguna.
0: Appude manaku aanandamu.
1: Then only we are full of
0: appude atma sandarshanam.
1: Then only we can get the vision of atma.
0: Atmaku pratyekanga oka chotuku manam ponakkarledu.
1: Atma cannot be found in a different place.
0: Ee atma oka chotu nundi oka chotuku kadilechuntadi kaadu.
1: Atma is not one which moves from one place to another place.
0: Daivam ekkada nunchino ekkadiko vachi darshanam istadani bhavincharadu.
1: We should not consider God comes from one place to another place.
0: Sarvatra undinatuvanti vaadiki prayanam cheyalsina avasaram em untundadi.
1: When God is a all pervasive, where is the need for him to travel?
0: రాకపోకలు లేనటువంటి యొక్క శక్తి దైవత్వము.
1: Divine power is one which does not have comings and goings.
0: కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం.
1: When we practice things properly, we become entitled for experiencing the bliss.
0: ఐకమత్యం కావాలి.
1: There is need for unity.
0: ఏకత్వంలో మన ఆనందం ఇవి ఉంటుండాలి.
1: The entire bliss lies in unity.
0: ప్రేమస్వరూపుల ఏదో గురుపౌర్ణం అనుకుని ఏదో బాహ్యమైనటువంటి గురువులంతా చేర్చుకొని ఏదో కొన్ని పూజలు పునస్కారములని ఈ యొక్క అల్పమైనటువంటి కార్యాల్లో మన జీవితాన్ని మరింత బంధించుకోరాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గురు పూర్ణిమ వీ షుడ్ నాట్ గెట్ బౌండ్ బై రాంగ్లీ అండర్స్టాండింగ్ గురు పూర్ణిమ అండ్ గురు యాజ్
0: ఒక్కడే దైవం ఒక్కడే గురు.
1: There is only one guru and
0: ఆ గురు ఎవరు అది నీవే.
1: Who is that guru? It is yourself.
0: ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం నీలోనే ఉంటుంది. నీవెక్కడో బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నావు.
1: That guru in the form of divinity is residing in you, but you are searching for the guru in the outside world.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు నీ యొక్క గుణములే.
1: The Brahma, Vishnu, Maheshwara are the qualities which are embedded in you.
0: కనుక నిన్ను హతం చేసేది కానీ పోషించేది కానీ రక్షించేది మన గుణములే.
1: ఇట్ ఈస్ దిస్ క్వాలిటీస్ ఇట్సెల్ఫ్ విచ్ కెన్ డిస్ట్రాయ్ యూ ఆర్ విచ్ కెన్ లిఫ్ట్ యూ అప్ ఇంటూ ఎన్ ఎలివేటెడ్.
0: మన ప్రవర్తనను సక్రమైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడు అదే మనకు రక్షిస్తుంది, అదే విస్తృతంగా మారిపోతుంది.
1: ఇఫ్ యువర్ బిహేవియర్ అండ్ కాండక్ట్ ఈస్ ఓకే, ఇట్ బికమ్స్ విస్తృత్వ అండ్ గివ్స్ యూ ప్రొటెక్షన్.
0: పాపమనగ వేరు పరదేశమం లేదు, తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin does not exist in a separate land by itself. Sin is associated with the type of action that
0: you perform. Devudanagaru deshamandunu ledu taanu cheyu panula tagiliyundu.
1: God does not dwell in a different country or a nation. It is, God is associated with ది టైప్ ఆఫ్ యాక్షన్ దట్ యువర్
0: పాపము దేవుడు అనేటువంటిది కాదు, ప్రత్యేకంగా ఎక్కడో లేదు. మనం చేసేటువంటి పనులు ఏంటి, మన సంకల్పములు ఏంటి, అవి ఆయా స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నాయి.
1: సిన్ ఆర్ డివినిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ ద టైప్ ఆఫ్ యాక్షన్ దట్ యు పర్ఫార్మ్. గుడ్ యాక్షన్ ఇస్ అసోసియేటెడ్ విత్ డివినిటీ, బ్యాడ్ విత్ సిన్.
0: అలాంటి తత్వాన్ని మనం గొప్పగా విశ్వసించాలి.
1: వి షుడ్ బిలీవ్ దిస్ ఇన్ ఫుల్నెస్.
0: నా మంచికి నా చెడ్డకి నా ప్రవర్తనే కారణము.
1: ఫర్ మై గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ ఇస్ మై కాండక్ట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: నా అతపతనమునకు కానీ నా అభివృద్ధికి కానీ నా గుణములే కారణము.
1: ఫర్ మై డిస్ట్రక్షన్ ఆఫ్ మై గుడ్ ఇట్ ఇస్ ఓన్లీ మై బిహేవియర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన గుణములను సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి అనేటువంటి ఒక సమాధానం నీకు నీవే చెప్పుకోవాలి.
1: యు హావ్ టు సాటిస్ఫై యువర్ సెల్ఫ్ అండ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ దట్ యు షుడ్ ఆల్వేస్ ఫాలో గుడ్ క్వాలిటీస్ సో దట్ యువర్ లైఫ్ విల్ బి హ్యాపీ.
0: కనుక మన కష్టాలు దూరం చేసుకోవటానికి కానీ సుఖాన్ని సమీపించుకోవటానికి కానీ మన ప్రవర్తన సక్రమైనట్టుగా ఉంటుండాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మిజరీ అండ్ సారో అండ్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ ఇట్ ఈస్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ మస్ట్ బి గుడ్.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Sai Ram, dear listeners, in this age of Kali, the easiest way to experience the all-pervading divine in our life is through Namasmarana or chanting of God's name. But it has to be more than mere chanting of Nama, names like Rama, Krishna, Jesus and Allah. The very word Nama by itself has a deeper meaning. Bhagwan Sri Satya Sai Baba expounds the insightful meaning of this word Nama and the proper way of using it. Let us now listen to the divine discourse delivered to the students of the Sri Satya Sai Institute of Higher Learning in Prashanthinilayam on the 23rd of July 1987.
2: భుజబలంబు మరియు బుద్ధిబలములుండి దైవ బలములేక దీనుడగును. భుజబలంబు మరియు బుద్ధిబలములుండి దైవ బలములేక దీనుడగును. కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే, కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే, మరువబోకు ఇట్టి మంచి మాట, మరువబోకు మీరు మంచి మాట, మరువబోకు మీరు మంచి మాట.
3: ఈవెన్ ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ ది ఫిజికల్ ప్రోవెస్ అండ్ స్ట్రెంగ్త్, ద ఇంటెలెక్చువల్ ప్రోవెస్, ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్, హీ వుడ్ బి హంబుల్డ్ అండ్ హీ వుడ్ బి ఇంపవరిస్డ్. What happened to the great Karna? At last, he had to accept defeat. Do not forget this useful and valuable word. What happened to Karna? Do not forget about that.

మాట తెలిసినంత మూటయేమి. దేవుడైన ఎట్టి ధనుని పూజించి దేవుడన్న మాట తెలియరయ్యా.

0: All people know what God means. But what is the use of knowing merely the world? What wealth do you acquire by merely knowing it? You have to worship God in the form of Dharma and man, and thus get the benefit of knowing God.
1: జీవునకు అజ్ఞానము తొలగక పరమాత్మనే తాననేటువంటి భావము కలుగదు.
0: మ్యాన్ అండ్ ఇండివిజువల్ సోల్ కెన్ నెవర్ గెట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిస్ బీయింగ్ డివినిటీ వితౌట్ రిమూవింగ్ హిస్ బేసిక్ ఇగ్నరెన్స్.
1: పరమాత్మ స్వరూపము జ్ఞానము.
0: నాలెడ్జ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ God. God is also the very embodiment of knowledge.
1: Adi Swayam Jyoti Prakasham.
0: It is self-luminous.
1: Aa Prakasame Nenayu, Aa Jnaname Nenayu, Manavudu Nirantaramu Talchinappude Ide Advaita Siddhi.
0: When the individual man knows and experiences that he is that self-luminosity, then only he would have realized God.
1: Veluganaga emiti?
0: What do you mean by light?
1: Padarthamunu teliyajeyinatundi.
0: Light makes, enables people to know what the objective world is.
1: Aite manamu nedu padarthamulanu ee aadharam cheta manam chudagalugutunnam.
0: With the help of what have we been able to see the objects?
1: Pagalu surya prakasham cheta vastuvulanu manam chudagalugutunnam.
0: We have been able to see the objects during the day with the help of the light of the sun.
1: Ratri velalu yendu chandrani yokka venella chetanu nakshatramulu yokka prakasham chetanu దీపముల యొక్క వెలుగు చేతను వస్తువులను చూడగలుగుతున్నాం.
0: డ్యూరింగ్ ద నైట్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మూన్ లైట్, ద లైట్ కమింగ్ ఫ్రమ్ ద స్టార్స్ అండ్ లైట్ కమింగ్ ఫ్రమ్ ద ల్యాంప్స్ లిట్.
1: అయితే ఇది సూర్యప్రకాశమనియు, ఇది చంద్రుని యొక్క కాంతి అనియు, ఇది దీపం యొక్క వెలుతురనియు మనం ఏ రీతిగా తెలుసుకోగలుగుతున్నాము? దేని ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము?
0: How have we been able to know that such and such is the sunlight, such and such is the moonlight, and such is the light of the lamp?
1: Idi kannulu dwara manam telusukogalugutunnam.
0: Through eyes we have been able to know this truth.
1: Aithe nidravastha yendu manam swapnamu anubhavistunnam.
0: During the sleep we are enjoying certain dreams.
1: అయితే ఈ నిద్రావస్థ ఎందు కనులు లేవు కదా, కనులు మూసుకుని ఉన్నావు కదా, కనులు చూచుట్లేదే.
0: డ్యూరింగ్ ద డీప్ స్లీప్ ది ఐస్ ఆర్ నాట్ విట్నెసింగ్ ఎనీథింగ్ టిల్ యు హావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డ్రీమ్.
1: కానీ పగలు చూచినట్టుగానే సమస్త పదార్థములను మనము స్వప్నమునందు చూడగలుగుతున్నాము.
0: ఇన్ ద డ్రీమ్ స్టేట్ ఆల్సో యు హావ్ బీన్ ఏబుల్ టు సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్ as if it were to be the day.
1: Anni vidhamula kuda nu kannulu cheta manam anubhavistunnamu.
0: Through eyes we have been able to get all the experience in the dream also.
1: Aithe akkada chuchunadu evaru?
0: Then who is the person who is seeing?
1: Anubhavinchunadu evaru?
0: Who is experiencing it?
1: Akkada buddhi tana yokka tejomayamainatunte yokka pragna cheta ee yokka padarthamulanu చూడగలుగుతున్నది.
0: ఇట్ ఈస్ ది ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ది అవేర్నెస్ రెస్ప్లెండెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ ఇట్ హెస్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
1: కానీ సుషుప్తి యందు ఆ బుద్ధి కూడా లేదు కదా.
0: డ్యూరింగ్ ద డీప్ స్లీప్ ఈవెన్ దట్ ఇంటెలిజెన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: కానీ ఆ సుషుప్తి యందు ఆనందమును అనుభవిస్తున్నారు.
0: ఇన్ డీప్ స్లీప్ ఆల్సో యువర్ ఎక్స్పీరియన్సింగ్ బ్లిస్.
1: ఈ ఆనందమును అనుభవించినది ఎవరు?
0: హూ ఇస్ ఇట్ దట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ దట్ బ్లిస్?
1: అది ఏ ఆత్మ?
0: దట్ ఈస్ ఆత్మ.
1: ఈ ఆత్మయే నేను, నేనే ఆత్మ అనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: టుడే వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ ఐ ఆమ్ దట్ ఆత్మ అండ్ దట్ ఆత్మ ఈజ్ ఐ.
1: ఆత్మ చేతనే బుద్ధి, బుద్ధి చేతనే నేత్రములు, నేత్రముల చేతనే పదార్థములు మనం గుర్తించుకోగలుగుతున్నాము.
0: We have been able to experience and see the objects through the Atma exercising through the intelligence and that through the eyes and that through the light.
1: E Atmane Satyam.
0: This Atma alone is truth.
1: E Atmane Neev.
0: This Atma you are actually.
1: Itti Satyane Manamu Anubhavariti Lopana Manamu Deenini Anubhavinchinappude ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని మనము గుర్తించడానికి అధికారం అవుతాం.
0: ఓన్లీ వెన్ వీ ఎక్స్పీరియన్స్ దిస్ థర్లీ దెన్ వీ వుడ్ గెట్ ది అథారిటీ టు సే అండ్ ఎంజాయ్ దట్ యూనిటీ.
1: దీనికి అద్వైత త్రయములు అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట మనం విచారించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ది అద్వైత త్రయ.
1: అద్వైత త్రయములనగా మూడింటిని మనం భావాద్వైతము, క్రియాద్వైతము.
0: దిస్ అద్వైత త్రయ కన్సిస్ట్ ఆఫ్ త్రీ. వన్ ఈస్ భావాద్వైత, ద సెకండ్ ఈస్ క్రియాద్వైత,
1: మూడవది పదార్థాద్వైత,
0: ది థర్డ్ వన్ ఈస్ పదార్థాద్వైత.
1: ఈ మూడింటి యొక్క తత్వాన్ని మనము చక్కగా విచారించిన సర్వము ఏకత్వం అనేటువంటి భావాన్ని మనము అర్థం చేసుకుంటాం.
0: ఇఫ్ వి కేర్ఫుల్లీ లుక్ ఇన్ టు దీస్ త్రీ అద్వైతాస్ దెన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: భావాద్వైతము,
0: టేక్ భావాద్వైత
1: తథ తంతు. ఇది న్యాయం, అనగా వస్త్రము దారము. దీని యొక్క న్యాయాన్ని మనం విచారించాలి.
0: వీ హావ్ టు లుక్ ఇన్ టు ది క్లాత్ అండ్ థ్రెడ్.
1: అయితే ఈ రెండింటి యందు ఉండేటువంటి పదార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ కామన్ ఫార్ బోత్ దీస్ ఆబ్జెక్ట్స్?
1: కార్యకారణమునందు ఉండినటువంటి యొక్క ఏక శబ్దము, ఏక వస్తువు యొక్క తత్వమే ఇది అద్వైతం.
0: బోత్ ఇన్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇన్ ది కాజ్, ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై వన్ అండ్ దట్ ఈస్ అద్వైతం.
1: ఈ వస్త్రమునందు దారంలందు ఉండినటువంటిది ఒకే పదార్థం, అదే ప్రత్తి.
0: బోత్ ఇన్ క్లోత్ అండ్ ఇన్ థ్రెడ్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ కామన్
1: అండ్ అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడం, ఇది భావాద్వైతం.
0: దట్ మీన్స్ రికగ్నైజింగ్ ద యూనిటీ ఇన్ ది డైవర్సిటీ, దిస్ ఇస్ భావాద్వైతం.
1: అనగా సమస్త మానవులు ఎందు ఉండినటువంటి యొక్క తత్వము ఏమిటో అనేటువంటి విచారాన్ని మనము గుర్తించినప్పుడే ఈ భావాద్వైతం మనకు అర్థమవుతుంది.
0: వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ భావాద్వైత వెన్ వీ రికగ్నైజ్ దట్ కామన్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ కామన్ టు ఆల్ ద లివింగ్ అండ్ ఆల్ ద హ్యూమన్.
1: కార్యకారణములందు ఏక వస్తువుగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ది కామన్ థింగ్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఆల్సో ది ఆబ్జెక్ట్.
1: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను.
0: A number of times I'll be telling children,
1: పశువులన్నీ వేరు, పాలు ఒకటే.
0: The animals are different, but the milk is one.
1: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కడే.
0: The living beings are different, but the indweller jiva is one.
1: అదే విధంగా వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
0: Similarly, the clothes may be different, but the content is one.
1: ఇది భావాద్వైతము.
0: This is భావాద్వైత.
1: ఇంకా క్రియాద్వైతము.
0: Next is క్రియాద్వైత.
1: అనగా మనము త్రికరణ శుద్ధిగా చేసినటువంటి సమస్త కర్మలు ఎందుకును ఫలితమును వేరు చేసి పరమాత్మ ప్రీత్యార్థముగా మనము అనుభవించటమే ఇది క్రియాద్వైతము.
0: ఇన్ క్రియాద్వైత డూయింగ్ ఎవ్రీథింగ్ విత్ ది ప్యూరిటీ ఆఫ్ త్రికరణాస్ and offering it as an offering to the Lord, not expecting fruits thereof.
1: Anaga daivarpitamainatunti bhavamto karmalu acharinchatame idi kriyadvaitam.
0: performing all activity with the attitude of an offering to the God, to the Lord, and that is Kriyadvaita.
1: Inga Vastu Advaitam, Padartha Advaitam.
0: The third one is Padartha Advaita.
1: Lokamunu Anek Rupamu Namamunu Manam Chudagalutunnam.
0: In the world, we have been able to see and hear different names and forms.
1: Rupanamulu Vera in a Patikini. ఇందులో మానవులు అందరూ కూడాను జీవులు అన్ని కూడాను ఒక్కటే.
0: ద నేమ్ అండ్ ఫామ్ ఆర్ డిఫరెంట్ బట్ ది ఇండ్వెలింగ్ ఇస్ కామన్ అమంగ్ ఆల్ ద పీపుల్ అండ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
1: అందరి ఎందు ఉండినటువంటి యొక్క పదార్థము పంచ ప్రాణములు.
0: ది ఫైవ్ ప్రాణస్ ఆర్ కామన్ ఫర్ ఆల్ ద పీపుల్.
1: ఆకాశాది భూతములు.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో కామన్.
1: ఏ దేహమును పరిశీలించినప్పటికీ ఈ ఐదు భూతములు తప్ప అన్య భూతములు మనకు కనిపించవు.
0: విచ్ ఎవర్ ఫిజికల్ బాడీ యు ఎగ్జామిన్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ దేహమునందు ఏ మట్టి కలదో ఈ సమస్త దేహములు ఎందుకు అది ఏ మట్టి ఉన్నది.
0: వాట్ ఎవర్ మట్ ఈస్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ బాడీ ద సేమ్ మట్
1: ఈ దేహమునందు ఏ జలముంటున్నదో అదే జలము సమస్త ప్రాణులు ఎందు ఉంటున్నది.
0: వాట్ ఆర్ ఫౌండ్ ఇన్ దిస్ బాడీ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ దీస్ అదర్ బాడీస్.
1: ఈ దేహము నుండి ఏ అగ్ని ఉన్నదో సమస్త దేహములు ఎందుకు అది అగ్ని ఉన్నది.
0: వాట్ ఎవర్ ఫైర్ ఈస్ దేర్ ఇన్ దిస్ బాడీ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ ది
1: గాలి ఉన్నదో సమస్త జీవులు ఎందుకు అదే గాలి ఉన్నది.
0: సిమిలర్లీ వాట్ ఎవర్ వైట్ లేయర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ బాడీ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ ది అదర్ బాడీ.
1: దేహమునందు ఏ శబ్దము మనం అనుభవిస్తున్నామో అదే సర్వ ప్రాణులు ఎందుకు అదే శబ్దమే ఉన్నది.
0: వాట్ ఎవర్ సౌండ్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ పర్టికులర్ బాడీ is being experienced by all.
1: ఈ పంచభూతములు అనేటువంటి పదార్థమును సమస్త ప్రాణులు ఎందు ఉంటున్నది కనుక దీనిని కేవలం వస్తాద్వైతము అనుకున్నాం.
0: As these five elements are commonly found in all the physical bodies, this may be described as పదార్థాద్వైతం.
1: కనుక భావాద్వైతమును, క్రియాద్వైతమును, ఈ పదార్థాద్వైతమును చక్కగా మనం గుర్తించినప్పుడు సమస్తము ఏకత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: If we can understand భావాద్వైత, క్రియాద్వైత అండ్ పదార్థాద్వైత క్లియర్లీ, దెన్ వీ రియలైజ్ దట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ.
1: కేవలం ఉపాధి భేదములను పురస్కరించుకుని మనం భిన్నంగా మనము భావిస్తున్నాం.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఇన్ ద ఫిజికల్ ఫ్రేమ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ది డిఫరెన్సెస్.
1: అన్నింటి ఎందు ఉండినటువంటి దివ్యత్వం ఒక్కటే.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ కామన్ ఫర్ ఆల్.
1: ఈ దివ్యత్వమైనటువంటి సర్వులు ఎందుకు దేదీప్యమానమై ప్రకాశిస్తూ ఉంటున్నది.
0: దిస్ డివినిటీ ఈజ్ షైనింగ్ రెస్ప్లెండెంట్లీ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
1: అగ్ని ఉంటున్నది.
0: దేర్ ఇస్ ఫైర్.
1: ఈ అగ్ని లోపల దహన శక్తి ఉంటున్నది.
0: ఫైర్ హ్యాస్ గాట్ ది కెపాసిటీ టు బర్న్.
1: ఉండినప్పటికీ మనం కొంత ఆలస్యం చేయటం చేత ఆ అగ్ని నుండి వచ్చినటువంటి యొక్క బూది అనగా యాష్ దానిని అగ్ని కవర్ చేస్తుండాలి, ముచ్చివేస్తుండాలి.
0: వెన్ వీ డు నాట్ టేక్ మచ్ కేర్ ద యాష్ విచ్ ఎమినేట్స్ ఫ్రమ్ దిస్ ఫైర్ కవర్స్ ది ఫైర్ ఇట్ సెల్ఫ్.
1: ఈ మరుగు చేసినటువంటి యొక్క ఈ ధూళి ఎక్కడి నుంచి వచ్చింది?
0: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ యాష్ కమ్?
1: అగ్ని నుంచే వచ్చింది.
0: ఇట్ కేమ్ ఫ్రమ్ ఫైర్ ఇట్ సెల్ఫ్.
1: అగ్ని నుండి వచ్చినటువంటి ఈ యాష్ అగ్నినే మూసివేస్తుండాలి.
0: యాష్ విచ్ ఇస్ కమ్ ఫ్రమ్ ఫైర్ కవర్స్ ది ఫైర్ ఇట్ సెల్ఫ్.
1: అయితే తిరిగి మనం అగ్ని చూడాలన్నప్పుడు ఏం చేయాలి?
0: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ వ్యూ ఆర్ ఎ లుక్ ఆఫ్
1: ఆ పైన ఉన్నటువంటి యొక్క బూడిదను మనం ఉఫ్ అంటే అది పోతుంది, అగ్ని మనకు కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ బ్లో అవుట్ ద యాష్ విచ్ ఇస్ కవరింగ్ ద ఫైర్ వీ విల్ బి ఏబుల్ టు గెట్ ఎ వ్యూ ఆఫ్ ఫైర్.
1: అదే విధముగానే ప్రతి మానవుని ఎందుకు ఆత్మ అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఇది అగ్ని ఉంటున్నది.
0: ఇన్ ది సేమ్ వే ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ ది రెస్ప్లెండెంట్ ఆత్మ విచ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైర్.
1: దానిని మనం మర్చిపోతున్నాము. దేనివల్ల? ఈ ఉపాధి భేదం అనేటువంటి యొక్క యాష్ కవర్ చేయటం వల్ల మనం ఆత్మను మర్చిపోతున్నాము.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది కవరింగ్ ఆఫ్ దిస్ ఫైర్ బై ది యాష్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫార్మ్స్ డిఫరెంట్ ఫార్మ్స్
1: దానిని ఫర్గెటింగ్ మనము సాధనాది క్రియల చేత మనం దానిని వేరు చేసుకున్నప్పుడు మన స్వస్వరూపాన్ని మనం దర్శించుకోగలము.
0: బై అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ సాధనాస్ we can remove that cover and get the experience of the real atma.
1: Maroka vishayam,
0: one more thing,
1: రమే రామే మనోరమే అని ఒక పదం ఉంది.
0: దేర్ ఈజ్ ద ఫ్రేజ్ రమే రామే మనోరమే
1: అనగా సహస్రనామముల యొక్క సారము, దీని యొక్క పవిత్రత అని చెప్పారు.
0: దట్ మీన్స్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది 1000 నేమ్స్ ఈజ్ కంటెయిన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్రేజ్.
1: దీనికి అనేక మంది పండితులు, విద్యావంతులు, విద్యావేత్తలు అనేక విధములైనటువంటి అర్థములను తెలుపుతూ వస్తున్నారు.
0: A number of scholars and knowledgeable people have been giving different interpretations for this.
1: Rame Rame Manorame. దీనికి సరైన అర్థం ఏమనగా మనస్సును భగవంతుని యందు రమింపచేయటమే. ఇంతే.
0: రమే రామే మనోరమే యాక్చువల్లీ మీన్స్ ఇమ్మర్సింగ్ ద మైండ్ ఇన్ ద బ్లిస్ ఆఫ్
1: మనము. ఈనాడు మనస్సును అనేక విషయములు యందు రమింపజేసి రామ రామ రామ అని ధ్యానిస్తున్నాం.
0: వీఆర్ అలవింగ్ అవర్ మైండ్ టు ఎంజాయ్ మెనీ అదర్ థింగ్స్ బట్ మియర్లీ మెకానికల్ రిపీటింగ్ రామ రామ.
1: చింతించడం ఒకటి, రమించడం మరొకటి.
0: థింకింగ్ సంథింగ్ బట్ ఎంజాయింగ్ సంథింగ్ ఎల్స్.
1: మనస్సును భగవంతునితో ఐక్యము చేయటమే, సంయోగం చేయటమే, ఇదే యొక్క సరైనటువంటి రామ భక్తి.
0: ది రియల్ రామ తత్వ ఇస్ మర్జింగ్ ద మైండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: అది రమే రామే మనోరమే అనేటువంటి పదమునకు సరియైన అర్థం.
0: దాట్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఫర్ రమే రామే మనోరమే.
1: రామ అనేటువంటి పదానికి కూడా మనం కొంత అర్థం తీసుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో నో ద మీనింగ్ ఆఫ్ రామ.
1: రా అనగా పరబ్రహ్మతత్వం.
0: రా
1: అదే అంశ స్వరూపం.
0: రా స్టాండ్స్ ఫర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పరబ్రహ్మ.
1: మా అనగా ప్రకృతి.
0: మా స్టాండ్స్ ఫర్ నేచర్.
1: కనుక ఈ ప్రకృతి పరతత్వమును వదలి ఉండుటకు వీలు లేదు.
0: ది నేచర్ కెనాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ రియల్ ఎగ్జిస్టెన్స్ అపార్ట్ ఫ్రమ్ అండ్ విత్.
1: అదే గురు పౌర్ణమి రోజు చెప్పినటువంటి యొక్క సరి అయినటువంటి సందేశం.
0: దట్ ఈస్ ద రియల్ మెసేజ్ గివన్ ఆన్ గురు పూర్ణిమ.
1: ప్రకృతి అనేటువంటిది శుద్ధ చైతన్యమును కూడి ఉంటున్నది.
0: నేచర్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ప్యూర్ చైతన్య తత్వ ఎనర్జీ.
1: కనుకనే ప్రకృతి అంతా కూడా పదార్థములతో కూడినటువంటిది.
0: ప్రకృతి ఈజ్ ఫుల్ ఆఫ్ ఆబ్జెక్ట్స్.
1: ఈ పదార్థములు యందు అంతర్భూతమై ఉండినటువంటిది ఆత్మశక్తి.
0: ది పవర్ ఆఫ్ ఆత్మ ఈజ్ సబ్మర్జ్డ్ ఇంటూ దిస్.
1: దానిని సైన్స్ లో ఎనర్జీ అన్నారు.
0: ఇన్ సైంటిఫిక్ టర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ.
1: దీనిని మ్యాటర్ అన్నారు.
0: ది ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ మ్యాటర్.
1: ఎనర్జీ అనేటువంటిది నిరంతరము ఉండేటువంటిది.
0: ఎనర్జీ ఈజ్ ఎటర్నల్లీ.
1: భౌతిక ఎనర్జీ కాదు ఇది.
0: ఇట్ ఈస్ నాట్ దిస్ ఫిజికల్ ఎనర్జీ.
1: ఇది శుద్ధ సత్వమైన ఎనర్జీ.
0: దిస్ ఈజ్ ఎనర్జీ విచ్ మే బి కాల్డ్ శుద్ధ.
1: అది నిరంతరము ఉండేటువంటిది.
0: ఇట్ ఈస్ ఎటర్నల్లీ ఎగ్జిస్టింగ్.
1: కనుకనే మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్.
1: ఈనాటి మన ఎనర్జీ దినదినమునకు క్షణ క్షణమున కొడుకును క్షీణించిపోతుండాలి.
0: బట్ ద టైప్ ఆఫ్ ఎనర్జీ విచ్ యు సీ ఈస్ ద వన్ విచ్ గోస్ ఆన్ డిక్లైనింగ్ డే బై డే.
1: మాటల చేత అనేక విధమైనటువంటి ఎనర్జీ వృథా అయిపోతుండాలి.
0: బై టాక్ ఎనర్జీ ఈజ్ స్పెంట్.
1: మన దృష్టి చేత మనలో ఉండేటువంటి ఒక శక్తి తగ్గిపోతుంటుండాలి.
0: బై సీయింగ్ అట్ థింగ్స్ వీ లూజ్ ద ఎనర్జీ విచ్.
1: మన వినికిడి చేత కూడాను మనలో ఉండేటువంటి ఎనర్జీ క్షీణించిపోతుండాలి.
0: సిమిలర్లీ బై థింకింగ్ ఆల్సో వీ జస్ట్ లూజ్ అవర్ ఎనర్జీ.
1: మన తలంపుల చేత కూడాను మనలో ఉండేటువంటి ఎనర్జీ రమించిపోతుండాలి.
0: బై థాట్స్ ఆల్సో ద ఎనర్జీ విత్ ఇన్ అస్ గెట్స్ స్పెంట్.
1: ఈ విధంగా మానవుడు చేసేటువంటి ప్రతి క్రియల ఎందు కూడాను, ప్రతి దృష్టి ఎందు కూడాను, ప్రతి మాట ఎందు కూడాను ఎనర్జీ అనేటువంటిది వృథా గడుపుకుంటున్నాం.
0: ఎనర్జీ ఈజ్ యూజ్డ్ అప్ ఇన్ ఎవ్రీ యాక్ట్ అండ్ ఎవ్రీ
1: ప్రాథమికమైనటువంటి ఎనర్జీ.
0: దిస్ ఈజ్ ఎనర్జీ విచ్ ఈస్
1: ఎనర్జీ అనేటువంటిది ఏనాటి కూడాను క్షీణించేది గాని, తరిగేది గాని, పెరిగేది గాని కాదు.
0: డివైన్ ఎనర్జీ విల్ నాట్ డిక్లైన్ అండ్ విల్ నాట్ గ్రో. ఇట్ ఈస్ ఆల్వేస్
1: ప్రకృతికి పరమాత్మకు ఏనాటికి ఎడబాటు లేదు.
0: దేర్ ఫోర్ దేర్ కెనాట్ బి సెపరేషన్ బిట్వీన్ నేచర్.
1: ప్రకృతి అంతా కూడా పరమాత్మ స్వరూపంగానే మనం భావించాలి.
0: ద ఎంటైర్ నేచర్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
1: విష్ణు. విష్ణు స్వరూపం.
0: The cosmos is the very form of Lord God.
1: మీరు రామ యొక్క చరిత్ర యందు మీరు చదివి ఉండవచ్చు.
0: యు మస్ట్ హావ్ రెడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రామ.
1: జనక మహారాజు ఇంటి యందు ఉండినటువంటి యొక్క శివధనస్సును రాముడు తృంచాడు.
0: రామ బెంట్ అండ్ బ్రోక్ ది శివధనుస్ విచ్ వాస్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ జనక.
1: కానీ శివధనస్సును విరిచినాడు, కానీ ఈ ధనస్సును ఇటువైపున అటువైపున ఉన్నటువంటి నారి మాత్రం తెగలేదు.
0: ద శివ బో వాస్ బ్రోకన్ బట్ ది థ్రెడ్ విచ్ వాస్ కనెక్టింగ్ దట్ వాస్ నాట్ బ్రోకన్.
1: అదే నారి. ఒక కొస రాములు, ఒక కొస సీత. ఈ రామసీతలకు మధ్య లోపల ఏమాత్రం ఎడబాటు జరగలేదు.
0: వన్ ఎండ్ దెర్ ఇస్ రామ ఆర్ ద అదర్ ఎండ్ దెర్ ఇస్ సీత. దెర్ ఇస్ నో సెపరేషన్ బిట్వీన్ దీస్ టూ ఎంటిటీస్.
1: కనుక ఈ యొక్క నారి అనేటువంటిది తెగటకుండా ఉండటం అనేటువంటిది ప్రకృతితో సమ్మిళితమై ఉండేటువంటి యొక్క దివ్య శక్తియే.
0: దట్ థ్రెడ్ విచ్ వాజ్ నాట్ బ్రోకన్ షోస్ ద ఎటర్నల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ గాడ్ అండ్ నేచర్.
1: కనుక దైవత్వం అనేటువంటిది ప్రకృతితో ఏనాటి కూడా ఎడబాటు జరిగేటువంటిది కాదు.
0: డివినిటీ కెన్ నెవర్ బి సెపరేటెడ్ ఫ్రమ్ నేచర్.
1: దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునకు అల్పత్వమైనటువంటి మానవత్వములకు ఎక్కడ సంబంధం అని మనం కొంత నిరాశకు గురి కావచ్చు.
0: సమ్ టైమ్స్ వి బికమ్ డెస్పరేట్ బై థింకింగ్ హౌ కెన్ దర్ బి రిలేషన్షిప్ విత్ గాడ్ హూ ఇస్ ఇన్ఫినిటీ అండ్ విత్ మ్యాన్ హూ ఇస్ సచ్ ఎ స్మాల్ బీయింగ్.
1: సముద్రము అనంతమైనటువంటి.
0: ఓషన్ ఈజ్ ఇన్ఫినిట్.
1: ఎంత అనంతమైనటువంటిది అయినప్పటికీ దాని యందు ఉన్నటువంటి గుణములు మూడే.
0: హౌవర్ ఇన్ఫినిట్ ది ఓషన్ బి దేర్ ఆర్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఆర్ కామన్ ఫర్ ది ఎంటైర్.
1: దానిని మనం బట్టపైన వేసుకుంటే తడిగా ఉంటుంటది.
0: ఇఫ్ యు పుట్ వాటర్ ఆన్ క్లోత్ ఇట్ గెట్స్ వెట్.
1: ఈ తడికి చల్లదనం ఉంటుంటది.
0: దిస్ వెట్నెస్ ఆల్సో హ్యాస్ కూల్నెస్.
1: అదే దీనిలో నురుకుగా వస్తుంది తెల్లదనము.
0: అండ్ దిస్ ఆల్సో హ్యాస్ గాట్ ద వైట్నెస్.
1: ఆ తెల్లదనము, ఈ చల్లదనము, ఈ తడి, ఈ మూడు గుణములు సముద్రం యొక్క లక్షణములు.
0: వైట్నెస్, కూల్నెస్ అండ్ వెట్నెస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఎ ఓషన్.
1: అయితే ఈ సముద్రం నందు ఏ మూడు గుణములు కలవో అదే మూడు గుణములు అల్పమై అనిత్యమై కొంతకాలంలో క్షీణించిపోయేటువంటి అలలు ఎందుకు కూడా ఉంటున్నాయి.
0: These three very characteristics which are common to the ocean are also found in waves which are temporary and transient.
1: Alalu oka mithyamainatuvanti.
0: Waves are temporary.
1: Antalone adigipoyetuvanti.
0: They disappear very fast.
1: Enni alalu adigipoyinappudiki samudram matram adigeetuvantidi kaadu.
0: The waves may get merged but the ocean doesn't.
1: Kanuka ee alane mane oka dehalu.
0: Our bodies may be compared to this wave.
1: ఈ దేహమునకు ఆది అంత్యము ఉంటుండాలి.
0: ఫర్ దిస్ ఫిజికల్ బాడీ దెర్ ఇస్ ఎ బిగినింగ్ అండ్
1: మధ్యాంతములతో కూడినటువంటి ఈ ఉపాధి ఎందుకు ఆ అనంతమైనటువంటి సముద్ర గుణములు కూడా ఉంటుండాలి.
0: దీస్ త్రీ వెరీ క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఆర్ కామన్ ఫర్ ద ఓషన్ ఆర్ అదర్స్ విచ్ ఆర్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: అలలు ఒక మిథ్యమైనటువంటివి.
0: ఆర్ టెంపరీ
1: అంతలోనే అడిగిపోయేటువంటివి.
0: They disappear.
1: అలలు అణిగిపోయినప్పటికీ సముద్రం మాత్రం

0: ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఎటర్నల్. కనుకనే ఆ దైవత్వమునకు ఈ జీవత్వమునకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. వీ హావ్ టు రికగ్నైజ్ దట్ దేర్ ఈస్ అన్ ఇన్సెపరబుల్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. అయితే ఈనాడు మానవత్వం అనేటువంటిది ఆధునికంగా ఇలాంటి దీనిని గుర్తించడానికి అతి దూరం అయిపోతుండాలి.
1: బట్ ది మోడర్న్ మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
0: ఆధునిక మానవులు ఈనాడు జిరాఫ్ వలే తయారవుతున్నారు.
1: మోడర్న్ మ్యాన్ ఈజ్ బికమింగ్ కంపేరబుల్ టు జిరాఫ్.
0: జిరాఫ్ అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ మీనింగ్?
0: దాని తలకు దాని హృదయానికి చాలా దూరంగా ఉంటుండాలి.
1: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఈస్ దట్ దర్ ఈస్ అ గ్రేట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇట్స్ హెడ్ అండ్ ఇట్స్.
0: అనగా ఈనాటి ఆధునికుడు తన తలకును, యోచించేటువంటి తలకును, హృదయంలో ఉండేటువంటి యొక్క ప్రేమకును పూర్తి భిన్న భేదంగా కనిపిస్తుంటాడు.
1: ద మీనింగ్ ఈస్ దట్ ది ఫర్ ద మోడర్న్ మ్యాన్ దేర్ ఈస్ ఎ గ్రేట్ డిస్టెన్స్ బిట్వీన్ వాకింగ్
0: ఎప్పుడైనా ఎక్కడైనా జూ లోపల దాని మెడ చాలా పొడువు.
1: జిరాఫ్ యూ మస్ట్ హావ్ సీన్ అండ్ ఇన్ ఎనీ జూ.
0: కానీ దాని మెడ ఎక్కడో ఉంటుండాలి, దాని హృదయం ఎక్కడో ఉంటుండాలి.
1: ఇట్ హాస్ ఎ లాంగ్ నెక్ సెపరేటింగ్ ఇట్స్.
0: అదే విధంగా ఆధునిక విద్యార్థులందరి యొక్క తల కూడా హృదయానికి సంబంధం లేకుండా జీవిస్తున్నారు.
1: సిమిలర్లీ ది మోడర్న్ స్టూడెంట్ ఈస్ లివింగ్ ఎ లైఫ్ వెరీన్ his head is
0: qualitatively samit sambandha bandhavyam cheyachali.
1: You must establish a close relationship between your head and heart.
0: Ee naadu ekatvam anetunte vicharanaku ati dooranga untunnaru.
1: People today do not enjoy the unity in
0: kaaranam emiti.
1: What is the reason?
0: Chetinduku pani ledu.
1: Because he does not have a handful of work.
0: Hrudayam ninduku manchi bhavalu levu.
1: He does not have a heart filled with గుడ్ థాట్స్.
0: చేతి నిండుకు పని, హృదయం నిండుకు మంచి భావాలే లేకపోతే ఈయన యొక్క జీవితము కుక్క తోక వంటిదిగా తయారవుతుంది.
1: ఇఫ్ ఎ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ వర్క్ అండ్ హార్ట్ ఫిల్డ్ విత్ గుడ్ ఫీలింగ్స్ హీ టెన్స్ టు బికమ్ సంథింగ్ లైక్ ది టెయిల్ ఆఫ్ ఎ డాగ్.
0: ఈ కుక్క తోక ఎట్ట ఉంటుంది? దెబ్బలేసి కట్టినంత వరకు చక్కగా ఉంటుంది, అది విప్పిన తక్షణమే మరి ముడుచుకుంటుంది.
1: What is the special characteristic of this dog's tail? So long as you straighten up with the help of a few sticks and tight, it will be straight. Once you remove the sticks, it again gets bent, crooked.
0: Inadu satsangamulu yendu ilanti samaveshamulu yendu unnatvanti manasu baiti pothane undaledu.
1: Mind which is so sacred in such good company and in such good
0: karanam emiti? Hrudayam ninduku durbhavamulu, దుశ్చింతలు, దురాలోచనలు.
1: ద మోమెంట్ ది పీపుల్ గో అవుట్ దే డు నాట్ హ్యావ్ సచ్ గుడ్ ఫీలింగ్స్. వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్? ది రీజన్ ఈస్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్.
0: కనుక మొట్టమొదట మనము ఈ యవ్వనత్వమునందు చేతి నిండుకు పని చెయ్యాలి.
1: దేర్ ఫోర్ ఇన్ యూత్ వీ షుడ్ హావ్ టైట్ వర్క్.
0: హృదయం నిండుకు మంచి భావాలు నింపుకోవాలి.
1: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ గుడ్ ఫీలింగ్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని మనం పోషించుకున్నప్పుడే ఈ అనంతత్వంలోని ఏకత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద అండర్లయింగ్ డివైన్ యూనిటీ.
0: మనం దేనిని త్యాగం చేయనక్కర్లేదు.
1: వి నీడ్ నాట్ మేక్ ఎనీ స్పెషల్ సాక్రిఫైసెస్.
0: భోగమునందు కూడాను త్యాగం మనం అనుభవించవచ్చు.
1: వీ కెన్ ఎంజాయ్ ఈవెన్ ఇన్ రినౌన్సియేషన్.
0: అనగా దీని యొక్క భావం ఏమనగా మనము విషయాశక్తిని, అహంకారమును దూరం గావించుకుని ఏ కార్యమును మనం ఆచరించినప్పటికీ అది సమత్వమైనటువంటి యొక్క పవిత్రతనే బోధిస్తుంటాయి.
1: వాట్ ఎవర్ వర్క్ యూ అండర్టేక్ విత్ డిటాచ్మెంట్ అండ్ విత్ ది ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్ ఇట్ బికమ్స్ సేక్రెడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క మార్గమును మనము నిత్య జీవితంలో అనుభవింపజేసుకున్నప్పుడే దైవత్వం అనేటువంటిది చక్కగా మనకు అర్థమవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ ప్రాక్టీస్ సచ్ సేక్రెడ్ థింగ్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ టెన్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: దైవ అనేటువంటి పదమును కూడా మనం మొట్టమొదటి అర్థం తీసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ దైవ.
0: దైవ అనగా సమష్టి అని దీని అర్థం.
1: దైవ రిఫర్స్ టు ది టోటాలిటీ.
0: సమష్టి అనగా యావత్ జగత్తు, ప్రపంచమంతయును దైవత్వమే.

0: The totality and the fullness refers to that the entire cosmos must be taken as God
1: Vishwavirata.
0: This is the meaning of the cosmic form of the Lord.
1: విశ్వమంతై కూడాను సమష్టితో కూడినటువంటిదే కనుక దీనినే దైవ అని చెప్తూ వచ్చారు.
0: As the entire cosmos is filled with divinity, the word daiva is appropriate.
1: ఈ దైవత్వాన్ని మనం అనుభవించుకోవాలంటే దైవత్వం యొక్క నామత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: If we should really experience this divinity in our life, we should understand the meaning of nama.
1: అనగా ఈ నామముకు ఉన్నటువంటి అర్థాన్ని కూడా మనం తీసుకోవాలి.
0: We should take the correct meaning of this word nama.
1: నా అనగా కాదు, లేదు అని అర్థం.
0: నా మీన్స్ నాట్ దిస్.
1: మా అనగా నాది, నాది అని.
0: మా రెఫర్స్ టు మైన్, మైన్.
1: నామ అనగా నాది కాదు అనేటువంటి అర్థాన్ని తీసుకోవాలి.
0: నామ మీన్స్ నాట్ మైన్, దిస్ ఇస్ ది కరెక్ట్.
1: రామ కృష్ణ అనేటువంటి నామములు కాదు, నామం అనగా నాది కాదు అనేటువంటి భావంతో నామం ఆచరించాలి.
0: వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ విత్ ద ఫీలింగ్ దట్ దిస్ ఇస్ నాట్ మైన్.
1: నామమా అనేటువంటి దానిని నామా అనగా మార్చుకుంటే అదే నామస్మరణగా మారిపోతుంది.
0: ఇఫ్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ నాట్ మైన్ యాజ్ నామా, దెన్ ఇట్ బికమ్స్ నామస్మరణ ఇట్ సెల్ఫ్.
1: కనుకనే దివ్యత్వంలో ఉండేటువంటి అంతరార్థములు అనంతంగా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్స్ అండ్ సిగ్నిఫికెన్సెస్ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: అనంతమైనటువంటి నామములో యథార్థాన్ని మనం విశ్వసించి అనర్థాలను మనం స్వీకరిస్తున్నాం.
0: దిస్ నామ విచ్ ఇస్ ఇన్ఫినిట్, వీఆర్ గివింగ్ అప్ ఆల్ ద కరెక్ట్ మీనింగ్స్ అండ్ వీఆర్ టేకింగ్ ఓన్లీ ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మీనింగ్.
1: ముఖ్యంగా దీనికి కారణము అవివేకమే, అవిద్య.
0: ది ఎసెన్షియల్ కాజ్ ఆర్ రీజన్ ఫర్ దిస్
1: దీనికి వాసనా శక్తియే ప్రధానమైనటువంటి బలత్తరమైన శక్తి.
0: ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద డిజైర్స్ అండ్ ది టెండెన్సీస్ విచ్ హావ్ బీన్.
1: ఈ వాసనా శక్తి అనగా కేవలము తన తత్వాన్ని తాను విస్మరించి పరతత్వాన్ని ఆశ్రయించటమే దీని యొక్క ప్రధానమైన లక్షణము.
0: వాసనా శక్తి రెఫర్స్ టు ఎక్స్పీరియన్సింగ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ హిస్ అండ్ ఫర్గెటింగ్ థింగ్స్ విచ్ ఆర్ హిస్.
1: సత్యాన్ని అసత్యంగాను, అసత్యాన్ని సత్యంగాను నిరూపిస్తుంది.
0: ఇట్ ప్రూవ్స్ ట్రూత్ యాజ్ అన్ట్రూత్ అండ్ అన్ట్రూత్ యాజ్
1: శాశ్వతాన్ని అశాశ్వతంగాను, అశాశ్వతాన్ని శాశ్వతంగాను విశ్వసిస్తుంది.
0: ఇట్ also again tries to establish the permanent entities as non-permanent and impermanent and impermanent things as permanent.
1: ఈ అవిద్య అనేటువంటిది అద్దం వంటిది.
0: Ignorance may be compared to a mirror.
1: ఈ అద్దం ముందు మనం పోయి నిల్చుకున్నప్పుడు మన కుడి చేయి ఎడం చేయిగా కనిపిస్తుంది, ఎడం చేయి కుడి చేయిగా కనిపిస్తుంది.
0: When you go and stand before a mirror, you see your right part of the body as the left.
1: అది
0: అద్దము. That is the contradiction.
1: సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా నిరూపిస్తుంది.
0: ఇట్ ప్రూవ్స్ ట్రూత్ అస్ అన్ట్రూత్ అండ్ అన్ట్రూత్ అస్ ట్రూత్.
1: దీనికి ప్రజ్ఞామాంధ్యము అని కూడా రెండవది ఒకటి ఉంది.
0: దేర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రజ్ఞామాంధ్యం.
1: ఈ ప్రజ్ఞామాంధ్యం అనేటువంటిది ఏ విధమైనటువంటి లక్షణాన్ని నిరూపిస్తుంది?
0: వాట్ డస్ దిస్ ప్రజ్ఞామాంధ్యం ట్రై టు ఎస్టాబ్లిష్?
1: ఏ మంచి విషయాలు చెప్పినప్పటికీ అవి చెవికి అందవు, చేరవు.
0: On account of ajnamandya, whatever good things are told, they never enter the
1: ear. వినాలని ఆశించినప్పుడు, మంచి విషయాలు మనం ఆలకించాలని విశ్వసించినప్పుడు, అనేక విధములుగా దోమల వలె మన చెవు చుట్టూ చేరి ఈ యొక్క ప్రజ్ఞామాంద్యం అనేటువంటిది దానిని వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది.
0: When one aspires to hear something good, ప్రజ్ఞామాంద్య like the mosquitoes and the flies go on disturbing us and disturbing our concentration.
1: మనం ఏ మంచి విషయాలు గాని మనకు పూర్తిగా మన చెవికి చేర్చుకోము.
0: వాట్ ఎవర్ గుడ్ థింగ్స్ బీ, వీ డోంట్ అలౌ దోస్ థింగ్స్ టు ఎంటర్ ఇన్ టు
1: అవర్ ఇయర్స్. విషయాలైతే రెండు చెవులు ఏకాగ్రపరిచి మనం వింటుంటాం.
0: ఇఫ్ ఇట్ హావ్ టు బి సమ్ ఈవిల్ థింగ్స్ ఆర్ బ్యాడ్ థింగ్స్, వీ గెట్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఆఫర్ బోత్ అవర్ ఇయర్స్ టు హియర్.
1: రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడా.
0: The same thing has been told, oh yes, you get so much of interest if you want to hear something useless and something wicked.
1: Muddu muddugaanu bhagavat muchatalu cheppu veela vaddikaga nundarede ochevula.
0: Oh yes, you do not seem to have any interest when in a highly pleasing way something relating to God is told.
1: చెప్పే సమయంలో పవిత్రమైనటువంటి ఆత్మతత్వం బోధించే సమయంలో ఈ రెండు చెవులు ఈస్ట్ అండ్ వెస్ట్ విరుద్ధమైనటువంటి మార్గాన్ని అవలంబిస్తాయి.
0: When something relating to God, something relating to sacredness and Atma is being told, eyes do not come together.
1: పెద్ద విషయాలు వినాలంటే రెండు స్నేహం అయిపోతాయి.
0: On the other hand, if you want to hear something wicked or evil, the eyes get united.
1: ప్రజ్ఞా మాంధ్యమనగా దీని యొక్క లక్షణములే.
0: ప్రజ్ఞా మాంధ్య రెఫర్స్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
1: ఇంకా వితర్కము మూడవది.
0: The third one is వితర్క.
1: ఏది చెప్పినప్పటికీ దానికి విరుద్ధమైనటువంటి అర్థాలు కల్పించడం.
0: వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ టోల్డ్ ఈస్ బీయింగ్ మిస్ఇంటర్ప్రిటెడ్.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: Here is a small example.
1: పరమ భక్తుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతి అంటాడు.
0: A great devotee has recited one stanza.
1: అనగా తెల్లని వస్త్రములు ధరించినటువంటి వాడు విఘ్నేశ్వరుడు.
0: విష్ణు
1: సర్వవ్యాపి అయినటువంటి వాడు విఘ్నేశ్వరుడు.
0: విఘ్నేశ్వర ఇస్ వన్ హూ వేర్స్ వైట్ క్లోత్స్ అండ్ హూ ఇస్
1: శుక్లాం భరధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం బూడిద రంగుతో కూడినటువంటి వాడు.
0: హీఈస్ ఆల్ ప్రవేసివ్. హిస్ కలర్ ఇస్ యాష్ కలర్.
1: చతుర్భుజం నాలుగు కాళ్ళతో కూడినటువంటి వాడు, నాలుగు చేతులు.
0: హీ హాస్ ఫోర్ హ్యాండ్స్.
1: ఇది పరమ భక్తులు వర్ణించేటువంటి విఘ్నేశ్వరుని యొక్క వర్ణన.
0: దిస్ ఇస్ వాట్ గ్రేట్ డివోటీస్ యూజ్ టు డిస్క్రైబ్.
1: భక్తులు కానివాడు దీన్ని ఎట్లా ఇతర్కం చేస్తారంటే, శుక్లాం భరధరం విష్ణు గుడ్డలంతా మోసేది గాడిదే.
0: A non-devotee interprets the same sloka as it is a donkey which carries
1: Vishnu. ఎక్కడ బజార్ లో చూసినా గానీ ఉంటుంటా, దాన్ని కట్టేసేవాళ్ళు ఎవరు లేరు. సర్వవ్యాపిగా స్వతంత్రంగా తిరుగుతూ ఉంటుంది, అది గాడిదే.
0: The all pervasiveness is interpreted as the donkey being found anywhere and everywhere in the street.
1: శశివర్ణం బూడిదరంగు ఉండేటువంటి గాడిదే.
0: It is the donkey which has got the ash color.
1: చతుర్భుజం నాలుగు కాళ్ళు ఉండేది గాడిదే.
0: Again, it is the donkey which has got four legs.
1: కనుక దీనికి దానికి ఎంత విరుద్ధంగా ఉంటుందో ఆలోచన చేసుకోండి.
0: You can imagine what a contradictory meaning is given for the same phenomenon.
1: కనుకనే మంచిని చెడ్డగా, చెడ్డను మంచిగా, తన ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వర్ణించుకోవడానికి ప్రయత్నిస్తాడు కుతర్కం.
0: A kutarki is one who tries to interpret good as bad and bad as good according to his own life.
1: Vivarya duragrahamu is nalugovadi.
0: Vivarya duragraha is the fourth one.
1: Anaga ahankari.
0: That means
1: yemi telikapoyinappudiki naaku anni telusu okaru naaku cheppadam enti.
0: That means he is highly egoistic. He may not be knowing anything, but he thinks he knows
1: something. అన్ని తెలిసిన వాడు ఈ అనర్థంలో ఎందుకు ప్రవేశించాలి మరి?
0: If only he is omniscient, why should he have this kind of wrong meaning?
1: ఇది కేవలము వివర్య దురాగ్రహము, అనగా తనలో ఉన్నటువంటి మూర్ఖత్వము.
0: It is an account of the stupidity which is inherent in him.
1: ఎట్టి మానవునైనా సర్దిద్దవచ్చును, కానీ మూర్ఖుణ్ణి మాత్రం సర్దిద్దటం వీలు కాదు.
0: You may be able to just rectify and correct.
1: ఈనాటి మానవులు వివర్య దురాగ్రహము, కుతర్కము, ప్రజ్ఞామాంధ్యము, అవివేకము, అదే అవిద్య, ఈ నాలుగు కూడా తాండవమాడుతూ ఉన్నాయి.
0: ఇన్ ది మోడర్న్ మ్యాన్ టుడే ఆల్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఆబ్స్టికల్స్ ఆర్ డూయింగ్ డెత్ డాన్స్ ఇన్ హిమ్.
1: ఈ నాలుగింటిని మనం దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు సీ దట్ దీస్ ఫోర్ బికమ్ డిస్టెన్స్.
1: చేయవలసిన ప్రయత్నం ఏమిటి?
0: What is the effort which you have to make?
1: Manam aneka vidhamaina sadhanalu salputunnam.
0: We have been undertaking different types of austerities.
1: Jnanam
0: meditation. Doing meditation.
1: Jnanam ante emiti?
0: What do you mean by meditation?
1: Kevalam kannulu mooskoni, padmasana vesukoni, hastamulu bhujinchukoni, kurchotama?
0: Does it refer to a physical posture in which you close your eyes and sit in padmasana and put the hands in a particular posture?
1: Photo focus.
0: This is all photo focus.
1: Ante kani idi nijamaina dhyanam kaadu.
0: This cannot be described as
1: dhyanamunaku oka paddhate ledu.
0: For true meditation there is no specific
1: manasunu bhagavantuni pai niyamichatame nijamaina dhyanam.
0: Merging mind in God ఈజ్ రియల్ మెడిటేషన్.
1: ఈ ధ్యానం అనేటువంటి జీవితం అంతా ధ్యానంతో కూడినటువంటిది.
0: ది ఎంటైర్ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మెడిటేషన్.
1: మీరు పుస్తకాలు చదువుతూ దానిపైన ధ్యానం పెట్టారు.
0: When you are reading, you are meditating on what
1: అక్కడ నీవు ధ్యానమే చేయకపోతే పుస్తకాన్ని నువ్వు చదవలేవు కదా.
0: Without having that concentration, you would not be able to read the book at all.
1: నీవు లెటర్ రాస్తున్నావు, లెటర్ రాసే సమయంలో ఏ అక్షరానికి పక్కన మరొక అక్షరం రావాలి అనేటువంటి, ఏ విషయానికి మరొక విషయం పక్కన రావాలి అనేటువంటి విషయం పైన ధ్యానమే లేకపోతే లెటర్ నీవు రాయలేవు.
0: Similarly, while writing a letter, unless you have concentration, you will not be able to write letters and the ideas in the
1: బజారులో నడచాలంటే ఎక్కడ ఏ కారు వస్తుండదో, ఎక్కడ ఏ లారీ వస్తుండదో, ఎక్కడ ఏ మనిషి వస్తున్నాడో అనే ధ్యానమే లేకపోతే నీవు బజార్లో నడచలేవు.
0: సిమిలర్లీ వెన్ యు ఆర్ వాకింగ్ ఇన్ అ బజార్, అన్లెస్ యు ఆర్ అవేర్ అండ్ యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ టు టేక్ నోట్ ఆఫ్ వాట్
1: యు ఆర్ భోజనం చేసే సమయంలో ఎక్కడ ఏ కూర ఉంది, ఎక్కడ ఏ పచ్చడి ఉంది, ఏ పచ్చడిలో ఏ మిరపతోలు ఉంది, ఏ పచ్చడిలో ఏ కరేపాకు ఉంది అని ధ్యానమే లేకపోతే నువ్వు దానిని భుజించలేవు.
0: Similarly, when you are partaking food, unless you are concentrating and you are aware of what is all the things what are available,
1: jeevitham lopala tellavari modalu raatri parundinanta varaku walking, talking, reading, writing, eating, anni kuda nu dhyaname.
0: In real life, right from the dawn to dusk until you go to bed, every activity is an activity associated with dhyana.
1: Ee vishayamunandu manasunu imichutamo adantha dhyaname.
0: In whichever particular activity you merge your mind,
1: I think dhyanamulo rendu rakamulaina dhyanamulu.
0: But in meditation there are two types of meditation.
1: Dhyanamu.
0: One is meditation relating to the
1: adhyatma dhyanam,
0: and the other one is the pararartha dhyana meditation.
1: Pararthamu adi pararthamu.
0: One is padartha, the external objects. The other one is pararartha, the transcendental
1: manasunu. పరిపరి విధములుగా పరిగెత్తేటువంటి ఈ మనసును కట్టి పరమాత్మను వైపున మరల్చటమే నిజమైన ధ్యానం.
0: ట్రూ మెడిటేషన్ కన్సిస్ట్ ఆఫ్ డైవర్టింగ్ ద మైండ్ అండ్ ఛానలైజింగ్ ద మైండ్ టువర్డ్స్ గాడ్.
1: ఇటు పోయే మనసు అటు త్రిప్పటమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ టర్నింగ్ ద మైండ్ ఫ్రమ్ వన్ డైరెక్షన్ టు అనదర్ డైరెక్షన్.
1: అటు త్రిప్పితే చాలు, ఇదే మనకు మోక్షం లభిస్తుంది.
0: బై టర్నింగ్ ద మైండ్ ది ప్రాపర్ వే యూ గెట్
1: లిబరేషన్. చాలు, బంధం ఏర్పడుతుంది.
0: If you turn the mind the other way, you get bound.
1: Lock undi, bigam undi.
0: There is a lock here.
1: Bigam chevi undi.
0: There is key.
1: Bigam chevi ni bigam lo petti, left side turn chesthe open avutundi. Right side turn chesthe lock avutundi.
0: If you insert the key into the lock, turn it towards the left side, it gets locked. And if you turn it towards the right side, it opens.
1: Kanuka mana hrudayame oka lock, bigam. మనస్ బీగం చెవి,
0: అవర్ మైండ్ మే బి కంపేర్డ్ టు కీ.
1: దానిని హృదయంలో పెట్టి గాడ్ సైడ్ టర్న్ చేయి డిటాచ్మెంట్, వరల్డ్ సైడ్ టర్న్ చేయి అటాచ్మెంట్.
0: మర్జ్ యువర్ మైండ్ ఇన్ టు ద హార్ట్, టర్న్ ఇట్ టువర్డ్ ద నేచర్ అండ్ ఇట్ బికమ్స్ బౌండ్. టర్న్ ఇట్ టువర్డ్ గాడ్, ఇట్ బికమ్స్ లిబరేట్.
1: మనస్సును భగవంతుని పైన మరల్చడమే నిజమైన ధ్యానం.
0: Diverting and channelizing mind towards God is
1: కాని ఆ సూక్ష్మాన్ని గుర్తించుకోలేక గంటల గంటల ధ్యానంలో కూర్చుంటున్నాము.
0: Not realizing this subtle truth, we are sitting
1: gantalu nidralo jeyipothuntundi.
0: And while sitting for meditation for hours together,
1: inka konni nimishalu antapudu anavasaramaina chintallo munigipothuntadi.
0: Even when you are thinking of meditation, your mind goes
1: towards different dhyanam manu cheyatam.
0: Why should you undertake
1: ilanti dhyanam chese badalu inti panulu cheyochunu kada.
0: Instead of doing this kind of meditation,
1: ikemina samaja sevalu cheyochunu kada.
0: You can undertake either the work related to the home or
1: adhe uttam ee dhyanam kante.
0: That service is much better than this kind of meditation.
1: Okka chanamaina kuda nu manasu nilakadaleinatundi dhyanam chesi prayojanam enti.
0: If you have not been able to get the steadiness of the mind even for a moment, what is the use of your doing meditation?
1: Ee dhyanamulu kante kuda nu sarvulu yendu undinatundi okka daivatvanni premistura, ade nijamaina dhyanam.
0: Instead of this kind of meditation, you go on loving the Lord who is common for
1: all, serve all.
0: Principle is love all and serve all.
1: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ బిహైండ్ దీస్ టూ స్టేట్మెంట్స్.
1: ఒక జీవుని చూసి ద్వేషించటము, మరొక జీవుని చూసి ప్రేమించటము.
0: లుకింగ్ అట్ వన్ పర్సన్ అండ్ లవింగ్ హిమ్ అండ్ హేటింగ్ అనదర్ పర్సన్.
1: ఒక జీవుణ్ణి హింసించటము, మరొక జీవుణ్ణి ద్వేషించటము.
0: హేటింగ్ వన్ పర్సన్ అండ్ పుట్టింగ్ అనదర్ పర్సన్ టు హర్ట్.
1: ఏ విధమైనటువంటి దైవత్వానికి తూగదు.
0: హౌ కెన్ యూ డిస్క్రైబ్ దిస్ యాజ్ a proof of divinity?
1: కనుక సర్వులను ప్రేమించేటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize the truth that loving all is alone divinity.
1: నీవు మానవుడు కాదు.
0: You are not a mere man.
1: ఈ మానవత్వములో ఐదు విధములైనటువంటి తత్వములు ఉంటున్నాయి.
0: There are five types of principles inherent in man.
1: మానవ దైవత్వము ఒకటి.
0: One is మానవ దైవత్వము.
1: మానవ మానవత్వం మరొకటి.
0: The second one is మానవ మానవత్వము.
1: మూడవది మానవ దానవత్వం మరొకటి.
0: The third one is మానవ దానవత్వము.
1: నాలుగవది మానవ పశుత్వం ఒకటి.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ మానవ పశుత్వము.
1: ఇంకోటి మానవ హీనత్వం ఒకటి.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ మానవ హీనత్వము.
1: ఈ ఐదింటిని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ఆల్ దీస్ ఫైవ్ థింగ్స్ వెరీ క్లియర్లీ.
1: మానవ దైవత్వం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ మానవ దైవత్వము.
1: అనగా మానవుని యందు ఒక దైవత్వం ఉంటుండాలి.
0: దట్ మీన్స్ టు సే దట్ దేర్ ఈజ్ ఎవ్రీ
1: సర్వం.
0: That is the meaning of ఈశావాస్యం ఇదం సర్వం.
1: తన యందు ఉండేటువంటి ఆత్మతత్వమే గిన తనకు లేకపోయినప్పుడు ఈ జీవితమే వ్యర్థమయ్యుండేటువంటిది.
0: If he does not recognize the ఆత్మ which is in him, the life itself would become a waste.
1: కనుక ఈ ఆత్మతత్వంపైనే మనసుని ఇమిర్చి
0: merging mind in this kind of ఈశ్వరత్వ,
1: ఈ దేహం అనేటువంటి ఒక ఉపాధిగా భావించి,
0: considering the physical body
1: పుణ్యకార్యములయందు as an పవిత్రమైనటువంటి మార్గములయందు జీవితాన్ని ప్రవేశింపచేయటమే.
0: ఇంట్రడ్యూసింగ్ లైఫ్ ఇన్ ది ప్రాపర్ వేస్, ఇన్ గుడ్ వేస్ అండ్ ఇన్ వర్చ్యుయస్ వేస్.
1: నిరంతరము మంచి చింతన చేయటం.
0: కాన్స్టెంట్లీ థింకింగ్ గుడ్.
1: దాన ధర్మాల్లో మనం ప్రవేశించటము.
0: ఎంటరింగ్ ఇన్ టు యాక్టివిటీస్.
1: సేవాది సర్వధర్మంలో మనము ప్రవేశించటము.
0: అండర్ టేకింగ్ యాక్టివిటీస్ సర్వీస్.
1: దైవ ప్రేమతో మనం జీవితాన్ని ముంచటం.
0: లివింగ్ ఎ లైఫ్ విత్ లవ్ టు
1: ఇది మానవ దైవత్వం.
0: This may be described as
1: మానవ మానవత్వం. ఏమిటంటే కర్తవ్య కర్మలు ఆచరించటం.
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మానవ మానవత్వం? డిశ్చార్జింగ్ ది డ్యూటీస్ ఎంజాయిన్ ఆన్
1: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసము, ఈ నాలుగు మార్గములు ఎందుకు సక్రమమైనటువంటి దానిని మనం ప్రవేశపెట్టుకోవటం.
0: డ్యూటీస్ హావ్ బీన్ ఎంజాయిన్ ఇన్ బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస. డిశ్చార్జింగ్
1: వయోభేదమును పురస్కరించుకుని మన ప్రవర్తనను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడం.
0: Discharging the duties associated with these four ashramas, this is the manava manavatvam.
1: Kanuka ee vidhamaina manavudu cheyagalinaatunti vishayamulu satya dharma shanti premalaneetu ee manavatvani koodinaatunti pravartanalo manamu jeevithanni gadapali.
0: Living a life on the basis of the principles associated with humanity, this is manava manavatvam.
1: Idi manava manavatvam.
0: This is manava manavatvam.
1: Manava ante emti mottamota artham chesukondi.
0: We should understand in the very first instance the meaning of manava.
1: Nava anaga krottadi.
0: Nava stands for something new.
1: Ma anaga kanidi.
0: Ma refers to
1: krottadi kanide manavattamu.
0: Manavattamu therefore refers to that
1: anaga krottadi gaadu aneka janmalaga vastuntundadi paatade idi rotade idi.
0: That means to say that this is not something new. It has been coming for ages together.
1: Ante kaakunda maroka arthanni kuda manam teeskovali. Manava. Managa ajnanam.
0: There is
1: managa lekunda. Managa vartinchadam. Ajnanam lekunda vartinchetundide manavattvam.
0: There is another meaning for this manavattvam. And that means living a life free from ignorance.
1: Kanuka ilanti yokka అపవిత్రమైనటువంటి మార్గంలో పోకుండా దివ్యమైనటువంటి మానవునికి అనుగుణమైనటువంటి యొక్క ధర్మ మార్గంలో ప్రవేశపెట్టడం మానవత్వం.
0: మానవత్వము దేర్ఫోర్ రిఫర్స్ టు ఎంటరింగ్ ఇన్ టు ద డివైన్ పాత్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు ద మ్యాన్ అండ్ గివింగ్ అప్ ది డెమోనిక్ పాత్.
1: మానవ దానవత్వము.
0: ద థర్డ్ వన్ ఇస్ మానవ దానవత్వం.
1: ఆహార విహారములు ఎందు మాత్రమే కాకుండా ఆచరణ విచారణ ఎందు కూడాను క్రూయల్ అనగా కఠినమైనటువంటి మార్గాన్ని అవలంబించటము.
0: ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ క్రూయాలిటీ నాట్ మెయిర్లీ ఇన్ ఫుడ్ అండ్ డ్రింక్ బట్ ఆల్సో ఇన్
1: దయాదాక్షిణ్యము, నీతి నిజాయితీను కోల్పోయినటువంటి ఒక జీవితము.
0: ఇట్ ఇస్ ఎ లైఫ్ విచ్ హస్ గివెన్ అప్ కంపాషన్, కైండ్నెస్ అండ్ మొరాలిటీ.
1: ఇలాంటివి లేనటువంటి యొక్క ఇదే దానవత్వము.
0: లైఫ్ డివైడ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ దానవత్వం.
1: కేవలము స్వార్థమే తన యొక్క పరతత్వం.
0: His only paratattva is selfishness.
1: Paropakara tattvam anetundi aa jeevitamulo ye maatram kudanu erugadu.
0: He does not know what it means to sacrifice for the sake of others.
1: కనుకని ఈ స్వార్థత్వంతో కూడినటువంటి యొక్క తత్వమే దానవత్వం.
0: దానవత్వం is one which is associated with this
1: ఆకారం మానవత్వం, క్రియలు దానవత్వం.
0: In form, he is man.
1: కనుక మానవ దానవత్వము అని చెప్తూ వచ్చారు.
0: In all actions, he is following the path of demons.
1: Dharma viruddhamainatundi karyamulu yandu praveshapettatam.
0: Entering into path which is opposite to dharma, this is
1: manava pasuttvam.
0: Then the next one is manava pasuttvam.
1: Ee manava pasuttvam ante emti? Ahara, nidra, bhaya, maiduna. Ee naalugu tappa inkemi vaadiki avasaram ledu.
0: Manava pasuttvam refers to a life based upon food, drink,
1: sleepam, nidrinchatam, ఆశలు పడటము, అనుభవించటము అంతే. దీనిని హిందీలో చెప్తారు, చెప్పు.
0: ఈటింగ్, డ్రింకింగ్, స్లీపింగ్ అండ్ ఎంజాయింగ్,
1: ఈ నాలుగు పశుత్వానికి లక్షణాలు.
0: దీస్ ఆర్ ఆల్ ఫోర్ థింగ్స్ విచ్ క్యారెక్టరైజ్
1: దీన్నే కానా సోనా మరణ.
0: ద సేమ్ థింగ్ ఐ బీన్ టోల్డ్ ఇన్ హిందీ.
1: తినటము, నిద్రించటము, చావటము. ఎట్ట చావటము? అనుభవించి చావటము.
0: ఈటింగ్, స్లీపింగ్ అండ్ డైయింగ్, వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ డెత్ వన్ డైస్?
1: దీనికి ఇంకా మరో పదార్థం ఏమాత్రం కూడా లేదు.
0: దే డు నాట్ నో ఎనీథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ దీస్ త్రీ.
1: ఇది ఒక మానవ పశుత్వం.
0: దిస్ ఈస్ మానవ పశుత్వ.
1: ఇలాంటి మానవ పశుత్వం కంటే అధమైనటువంటిది మరొక ఉంటుంది.
0: దెర్ ఇస్ వన్ విచ్ ఇస్ వర్స్ దాన్ దిస్.
1: తన స్వార్థాన్నైనా త్యాగం చేసి పరులకు హింస కల్పించాలి.
0: Giving up even his own pleasures and his own comforts, causing inconvenience and harm and hurt to others.
1: Tanaku rendu kannulu poyina paravaledu, inkoniki oka kannu povali.
0: Even
1: durbhavam,
0: even if he loses both eyes, it doesn't matter, but he is bent upon taking one more eye.
1: Apakaram chesina variki apakaram gavinchatamu, adi heenattam.
0: Harming people who have done good for us, and
1: kani adi kaadu nijamaina manavattam.
0: This is not a true humanity.
1: Upakariki upakaram cheyatam kuda goppa manavattam kaadu.
0: Doing good for people who have done good.
1: Upakariki upakaram nepamennaka chey aniga upakariki upakaram cheyatam goppadi kaadu.
0: Doing good for people who have done good for
1: us. Upakariki upakaram nepamennaka cheyi vaadu nerparisumati annadu aniga apakari kuda upakaram cheyatam manavattam.
0: On the other hand, doing something good for a person who has harmed us, that is real humanity.
1: కనుకనే ఈ అన్నింటికంటే అధమైనటువంటి మానవత్వం కంటే, పశుత్వం కంటే, ఈ దానవత్వం కంటే మానవత్వం మానవత్వాన్ని మనం గడుపుకోవటానికి ప్రయత్నించాలి. కానీ మానవత్వం యొక్క దైవత్వాన్ని కూడా మనం చెందటానికి కొంత సాధ్యం కాదు.
0: వీ హావ్ టు అట్లీస్ట్ మేక్ ఎఫర్ట్స్ టు లివ్ ఎ లైఫ్ అసోసియేటెడ్ విత్ మానవ మానవత్వం. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు గో బియాండ్ దట్,
1: మానవుడు మానవుడైనా బ్రతకండి.
0: Man has to live at least as a man.
1: అందులోనే దైవత్వం కూడా మనం అనుగ్రహంతో పొందవచ్చును.
0: By divine grace, we may be able to enjoy divinity even in that life.
1: మనం ఎన్ని చదువులు చదివినప్పటికీ,
0: whatever type,
1: ఎన్ని పట్టాలు మనం అందుకున్నప్పటికీ,
0: whatever degrees,
1: ఎంత గొప్ప పదవులు ఏరినప్పటికీ,
0: whatever power and authority,
1: మానవత్వాన్ని మాత్రం మనం వదలరాదు.
0: We should never give up the human qualities in us.
1: మానవత్వమే లేకపోతే,
0: without humanity in us,
1: chadivina chaduvulanta elanti vente,
0: all the types of education which
1: are swachanamulo nakkala arupulu vantivi annadu,
0: is something like the cries of a fox in
1: swachanamulo nakkala arustuntai noru chechi gattiga. Attane manu school lo chadutuntam noru chechi gattiga. Ilanti swachanamulo nakkala arupulu vanti chaduvulu manaki enduku?
0: Just as the foxes will be crying in burial grounds, our repeating things in a classroom situation would be like
1: మనం మాటలతో ఎక్కువ మనం చెప్తున్నామే కాని క్రియలతో మనం ఏమాత్రం ఆచరించటం లేదు.
0: We are declaring many things by word of mouth, but we are not practicing.
1: అన్ని తెలిసినటువంటి విద్యావంతునిగా మనం విర్రవీగుతున్నామే కానీ ఆచరణలో శూన్యంగా ఉంటుండాలి.
0: We are behaving as if we know everything, but in practice,
1: ఇతిహాస పురాణముల నీవు కంఠస్థం చేసుకున్నాడు.
0: We have memorized and committed to memory all the scriptures.
1: కానీ చేతిలో ఏమాత్రము ఆచరించటం లేదు.
0: But he is not acting according to
1: his కంఠస్థం చేసుకున్నటువంటి కంఠానికి భారమే తప్ప ఏమీ సుఖం లేదు.
0: Whatever he has memorized and he recites, it is only
1: ఒక్కటి రెండైనా మనం ఆచరణలో పెట్టి ఆనందించాలి.
0: We have to practice at least one or two and enjoy the fruits thereof.
1: కనుక మనం అనంతత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make efforts to find out and identify the unity which is underlying in all the diversity.
1: కనుక మొట్టమొదట మనము భావద్వైతాన్ని క్రమక్రమేణా మనము అభ్యాసించాలి.
0: In the very first instance, we have to foster and develop భావద్వైతా in us.
1: నీ భావాన్ని దైవత్వంతో ఇమిడ్చి మర్జ్ చేయవలసిన కర్మలు సక్రమంగా చేస్తూరా.
0: మర్జ్ యువర్ ఫీలింగ్ ఇన్ డివినిటీ అండ్ క్యారీ ఆన్
1: ఈ కర్మల యందు ఫలితాన్ని దైవార్పితము గావించి నీవు ఆనందించు.
0: ఆఫర్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ టు గాడ్ అండ్ ఎంజాయ్ ది లైఫ్.
1: నీవు దైవార్పితమైన భావంతో కర్మలాచరించు.
0: డూ యువర్ డ్యూటీస్ ట్రీటింగ్ యాజ్
1: దైవత్వం యొక్క అంతరార్థంతో నీవు భావాన్ని అనుభవిద్ది చేసుకో.
0: ఎంజాయ్ ది డివినిటీ యాజ్ ఇండ్వెలర్ ఇన్ యు.
1: సర్వులు ఎందు ఉండినటువంటి యొక్క పదార్థ తత్వం ఒక్కటే అనేటువంటి యొక్క పంచభూతముల యొక్క ఏకత్వాన్ని గుర్తించుకో.
0: యు హావ్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కామన్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: కనుక ఉపాధి భేదమును మనం పురస్కరించుకోవటం చేతనే ఇన్ని విధమైనటువంటి భిన్నత్వాన్ని మనము అనుభవిస్తున్నాం.
0: వీఆర్ ఎంజాయింగ్ ద డిఫరెన్సెస్ అండ్ డైవర్సిటీ బికాస్ వీఆర్ బేసింగ్ అవర్ ఎక్స్పీరియన్స్.
1: అయితే ఈ అన్నింటికీ ఒక మాయకుడును మధ్యలో ఆవరిస్తూ ఉంటుండాలి.
0: అఫ్ కోర్స్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఇస్ ఇల్లూజన్
1: మాయా అండ్ కాజువిటీ.
0: వాట్ డు యూ మీన్ బై మాయా?
1: మాయనగా లేనిది.
0: మా రెఫర్స్ టు
1: దరా మాయా ఇతి మాయా అనగా లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా భావించుకోవటమే మాయా.
0: Feeling things which are not existing as existing, this is maya.
1: Oka tradun chucham.
0: We have seen a rope.
1: Kani manalo ajnanam anetunte andhakaram munchukonundi.
0: On account of the darkness of ignorance,
1: dani valla tradun chuchi idi paamo emo ani bayapadutunnam.
0: We are getting frightened whether this rope is snake.
1: Bayapadi manam dooraku velutunnam.
0: Out of fear we are getting
1: away. Kani dani paina vesithappudiki idi paamu kaadu tradu ani telisindi.
0: When you put a stone on that particular thing, you realize this is not a snake, this is only a rope.
1: Bayam poindi dhairyam vachindi.
0: You lost fear and you got courage.
1: Navarani inkevaraina branti padipotariyam ani chetto isukunnadu prakkana ettesadu.
0: Fearing that other people also may be put to the same kind of fear, he took the rope and he threw it down.
1: Light leka puramu paamu ledu akkada traadu poledu. Manu taarchi vesetappatiki paamu poledu traadu raledu.
0: When you put the torch and saw in the light, this snake did not go and the rope did not go.
1: ఉన్నటువంటిది త్రాడే. లైట్ వేసినప్పుడు ఉన్నటువంటిది త్రాడే.
0: ఇన్ ద డార్క్నెస్ దెర్ వాజ్ రోప్. వెన్ దెర్ వాజ్ లైట్ దెర్ వాజ్ రోప్.
1: కానీ పోయింది వచ్చింది మన యొక్క భ్రమ.
0: వాట్ హెస్ కమ్ అండ్ గోన్ ఈజ్ ఓన్లీ అవర్ ఓన్
1: భ్రమనే మాయ.
0: అండ్ దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్
1: భ్రమ ఉండినంత వరకు భ్రమ మనకు తెలుసుది.
0: So long as you have this delusion, you can never know Brahma.
1: Brahma poyinappude Brahma vachi chertadu.
0: Only when you are free from delusion, you can know Brahma.
1: Ane mana Guru Purnam roju kuda nenu cheppanu. Samudramulo alalu abhivruddhavutuntayi.
0: On Guru Purnima day also, I told the same thing. On a ocean, there are waves.
1: Ee alalaku karanam emiti?
0: What is the cause for these waves?
1: Alalaku jalamu ani.
0: For this waves consist of water.
1: Aa jala alaga maaradaniki kaaranam emiti?
0: How did this water get transformed? Daniki
1: vayu ottidi.
0: There was the pressure of the wind.
1: Ee vayu ottidi chetane jalamu alaga maaripothundadi.
0: On account of the pressure of wind, water got transformed into wave.
1: Ikkada maaya emiti, brahmam emiti?
0: What is illusion here? What is brahma here?
1: Jalame brahma.
0: Water is brahma.
1: Vayu maaya.
0: The wind is maya.
1: ఈ అలనే జీవుడు.
0: And this wave,
1: ఈ జీవుడు అనేటువంటి అల ఈ బ్రహ్మ నుంచినే వచ్చింది. దేని వల్ల? మాయా అనేటువంటి గాలి ఒత్తిడి చేతనే వచ్చింది.
0: The individual jiva has come from Brahma only, and he has come on account of this illusion which may be compared to the
1: దీనిని సరిగా మనం చూస్తే గాలి అంటే గ్యాస్ అంటాం మనం.
0: This wind is also described as gas.
1: ఈ గ్యాస్ అంటే ఏంటి? ఒట్టి అబద్ధము అని కొట్టాడు రావాడు గ్యాస్ కొట్టాడు. కానీ అది గ్యాస్ అంటే ఏమి? అబద్ధము అని.
0: వాట్ డస్ గ్యాస్ స్టాండ్ ఫర్? ఇట్ మీన్స్ అలైవ్. ఇట్ ఇస్ సంథింగ్ బ్లఫ్.
1: ఈ గ్యాస్ అనే పదం మెడ్రాస్ వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది. కొట్టరా కొట్టరా గ్యాస్ బుడ్డి అంటారు. ఆ అబద్ధం చెప్పడం ఉండేటానికి దీనికి అర్థము.
0: మెడ్రాస్ పీపుల్ యూజ్ దిస్ వర్డ్ గ్యాస్ వెన్ ఎవర్ దే వాంట్ టు డిస్క్రైబ్ లైఫ్.
1: షోడా బుడ్డి అంటారు.
0: They also just say, oh, you go away, you are full of gas like a soda water.
1: Soda buddhi meek chelsu. కొట్టేటప్పటికి గిర్రన్నది శబ్దం వచ్చేస్తుంది. ఆ బాల్ లోపల పోయేటప్పటికే గ్యాస్ వచ్చేస్తుంది.
0: వెన్ యు నో హౌ ఎ సోడా బాటిల్ వెన్ ఇట్ ఇస్ ఓపెన్ ద గ్యాస్ కమ్స్ అవుట్,
1: అనగా ఈ గ్యాస్ యొక్క ప్రెషర్ తో మంచి ఆవిరిగా వచ్చేస్తుంది, అప్పుడు గల్లగా తాగేసేసి ఆనందంగా ఉంది. ఈ గ్యాస్ తోనే తృప్తి పడుతున్నారు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ గ్యాస్ సంథింగ్ లైక్ ఎ ఫ్లూమ్ ఆఫ్ వేస్ ఇట్ కమ్స్ అవుట్ అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్.
1: జగత్తుకంతా కూడా ఈ గ్యాస్ ఈ గాలి ఆధారం.
0: ఫర్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్ ఇస్ ది గ్యాస్ విచ్ ఇస్ ద బేస్.
1: ఈనాడు వంటలు చేయటం కూడా గ్యాస్ తోనే.
0: టుడే ఈవెన్ ఫుడ్ ఈస్ కుక్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్యాస్.
1: కనుక సమస్తం కూడా నువ్వు అసలు జన్మకే కారణం గ్యాస్ గాలి.
0: ఫర్ ది వెరీ బర్త్ ఇట్ ఇస్ ది గ్యాస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: అదే మాయా.
0: అండ్ దాట్ ఈస్ ఇల్యూజన్.
1: ఆ మాయా అనేటువంటి గాలి ఈ బ్రహ్మ అనేటువంటి జలానికి సోకటం చేత జీవుడు అనేటువంటి అలగా తయారవుతుంటాడు.
0: దెన్ దిస్ మాయా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విండ్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద వాటర్ దెన్ దెర్ ఇస్ ఎ వేవ్ అండ్ దెర్ ఇస్ జీవ.
1: కనుక మాయా బ్రహ్మ జీవుడు మూడు ఒక్కటే.
0: మాయా
1: ఈ జీవతత్వం ఎట్ట ప్రారంభమైందంటే ఈ మాయ వల్లే ప్రారంభమైంది. అందువల్లే మాయోపాధి జీవుడు అన్నారు.
0: ద ఇల్యూజన్ ద ఇండివిజువల్ సోల్ అండ్ ద గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్. హౌ హాస్ ఇండివిజువల్ సోల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్?
1: అయితే ఈ మాయను మనం ఏ విధంగా తెలుసుకోవాలి?
0: హౌ కెన్ వి నో వాట్ దిస్ ఇల్యూజన్ ఈస్?
1: ఇది కేవలము మన యొక్క భ్రాంతియే, ఇమాజినేషన్ అని గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ దిస్ మాయా ఈజ్ ఓన్లీ అవర్ ఓన్ ఇమాజినేషన్.
1: ఇది దైవాధీనమైనటువంటిది.
0: దిస్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
1: కనుక పరమాత్మని యొక్క అనుగ్రహ తత్వాన్ని లేక పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని తన తత్వాన్ని తాను గుర్తించుకుంటే మాయ మనకు వశమైపోతుంది.
0: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ ద ట్రూ నేచర్ ఆఫ్ గాడ్ అండ్ డివినిటీ వీ గెట్ కంట్రోల్ ఓవర్ ఇల్యూజన్.
1: ఈ మాయపై మనం యుద్ధం చేయనక్కర్లేదు.
0: వీ నీడ్ నాట్ ఫైట్ విత్ దిస్ ఇల్యూజన్.
1: దైవాన్ని మనము తత్వాన్ని గుర్తించుకుంటే మాయ సహజంగా పోతుంది.
0: వన్స్ వీ రికగ్నైజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ
1: ఇల్యూజన్ చీకటి అక్కడ ఉండదు కదా.
0: వన్స్ దేర్ ఈస్ అ లైట్ డార్క్నెస్ కెనాట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్.
1: దీనినే తమసోమా జ్యోతిర్గమయ.
0: ద సేమ్ థింగ్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ ది వర్స్ తమసోమా జ్యోతిర్గమయ.
1: కనుక నేను జీవుడను.
0: ఐఎమ్ ఇండివిజువల్ సోల్ జీవ.
1: నీ జీవుడు అనేటువంటి వాడు బ్రహ్మ నుంచి వచ్చినటువంటి వాడు.
0: ఐ హావ్ కమ్ ఫ్రమ్ బ్రహ్మ ఓన్లీ.
1: కేవలము ఈ మాయ అనే ఒత్తిడి చేత నేను జీవుడైనాను కానీ లేకపోతే నేను సాక్షాత్ బ్రహ్మను అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: ఓన్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ప్రెషర్ ఆఫ్ ది ఇల్యూజన్ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఎ జీవ, అదర్వైజ్ ఐఎమ్ బ్రహ్మ అలోన్. దిస్ విల్ హావ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ రికగ్నైజ్.
1: కనుక మన దృష్టిని విశాలమైనటువంటి ఇదిగా మార్చుకోవాలి.
0: We have to turn our vision into very broad one.
1: Mana hrudayani kudanu premamto manam nimpukovali.
0: Expand your heart with love.
1: Ee rendinti endukudanu mana ahankara mamkaramunu dooram cheyali.
0: Through these two we have to free ourselves from.
1: Anduvalle geeta yendu nirmamo nirahankarini ayya nee mohamu mamvanamu ahankaramunu purti dooram cheskomannadu.
0: That is why in Geeta it is said free yourself from egotism and attachment.
1: ఈ మమత్వము అహంకారం ఉండినంత వరకు మానవుడు ఏమాత్రం కూడా సత్యాన్ని గుర్తించుకోలేడు.
0: So long as you have got ego and you have attachment, you will never be able to recognize your own
1: reality. ఈ రెండింటిని మనం దూరం చేసుకున్నప్పుడే తన స్వరూపాన్ని తాను చూడగలడు.
0: Once you make yourself distant from these two, then only you will know your real nature.
1: ఈ జగత్తంతా కూడాను కేవలము మిథ్యమయంగా కనిపించేటువంటిది.
0: The entire world looks like an illusion.
1: అన్నింటి యందు ఉన్నటువంటిది ఏకత్వమే, అదే సత్యం.
0: There is only one thing which is common in all. This is the truth.
1: ఒక విత్తనం ఉంది.
0: There is a seed.
1: ఆ విత్తనము భూమిలో పెట్టాము.
0: We have put the seed in
1: భూమి నుంచి మొక్క వచ్చింది.
0: We have put it in earth.
1: మొక్క వృక్షమైంది.
0: It has sprouted.
1: వృక్షములో అనేక శాఖోపశాఖలు బయలుదేరాయి.
0: From that tree and from trees branches.
1: ఆ వృక్షములోనే పువ్వులు పూసాయి.
0: In the branches there were flowers.
1: ఆ పువ్వులే కాయలుగా మారాయి.
0: These flowers
1: కాయలన్నీ ఫలములుగా మారాయి.
0: They became fruits.
1: అయితే ఈ ఫలములు, ఈ కాయలు, ఈ పువ్వులు, ఈ కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయి?
0: This fruit, this unripe fruit, the branches, the flowers, the tree, from where did all this come?
1: అన్నింటికి ఈ విత్తనమే ఆధారము, అదే సత్యము, అదే ఆత్మ.
0: For all these things, the basis is seed. That is truth. And that is ఆత్మ.
1: జాగ్రత్తలో నీవన్నీ చూస్తున్నావు, అన్ని అనుభవిస్తున్నావు.
0: In the waking state, యూఆర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ యూఆర్ ఎక్స్పీరియన్స్.
1: కానీ చూచినటువంటి దృశ్యమును ఇంకా చూడలేనటువంటి దృశ్యమును స్వప్నంలో నీవు అనుభవిస్తున్నావు.
0: Those things which you have seen and which you have not seen also you may be experiencing in a dream.
1: ఈ స్వప్నంలో లేనటువంటి ఒక ఆనందాన్ని కూడా నీవు సుషుప్తిలో అనుభవిస్తున్నావు.
0: The bliss which you may not be having in the dream you are enjoying in the deep sleep state.
1: కానీ జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు కాలములు వేరుగా ఉంటున్నాయి.
0: The waking state, the dream state and the deep sleep.
1: మూడు కాలములు ఎందు ఉన్నటువంటి నీవు మాత్రం సత్యం, అదే ఆత్మ.
0: These states are different but you are common for all these three states.
1: ఒక చక్కెరని తీసుకుని పోయాము, ఒక బాటిల్ లో ఒక కప్ లో వేశాము.
0: యూ టేక్ ఎన్ హ్యాండ్ఫుల్ ఆఫ్ షుగర్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఎ కప్.
1: ఆ చక్కెరంతా కరిగింది, నీళ్లలో సర్వవ్యాపిగా మారిపోయింది.
0: ద షుగర్ గాట్ మెల్టెడ్ అండ్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ ద
1: వాటర్. చేతితో తెచ్చి వేశావు, కంటితో చూచావు.
0: యూ హావ్ బ్రాట్ ఇన్ ద హ్యాండ్ అండ్ యూ హావ్ సీన్ షుగర్ బీయింగ్ పుట్ ఇన్ టు ద.
1: కానీ కరిగిన తర్వాత చేతికి చిక్కదు, కంటికి కనిపించదు.
0: బట్ వన్స్ ఇట్ గెట్స్ డిజాల్వ్డ్ you cannot see sugar, you cannot touch also sugar with your hand.
1: Kani aa teepu neeku anubhutilo sarvatra undinattuga naluku paina vesukunte telustundi.
0: But its sweetness can be experienced by you as it is all pervasive in the water.
1: Kanaka sarvatra vyapinchinatvanti ee madhuryame satyamu, ade neevu, ade aatma.
0: It is the sweetness which is all pervasive, that is you, that is
1: kani kantiki kanipinchadu. కంటికి కనిపించదు, చేతికి అందదు.
0: బట్ యూ కెనాట్ సీ విత్ హెల్ప్ ఆఫ్ యువర్ ఐ, యూ కెనాట్ టచ్ ఇట్.
1: అది ఏ నిర్గుణ నిరంజనము అని దీనికి పేరు వచ్చింది.
0: దాట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ నిర్గుణం అండ్ నిరంజనం.
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు కనుక ఇతనికి విభుడు అని పేరు ఒకటి వచ్చింది.
0: యాజ్ హీస్ ఆల్ పర్వేసివ్ ఏ నేమ్ ఇస్ గివన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ విభుడు.
1: ప్రమాణమునకు చిక్కనటువంటి వాడు కనుక అతనికి అప్రమేయుడు అని పేరు వచ్చింది.
0: యాజ్ హీ కెనాట్ బి క్వాంటిఫైడ్ ఇన్ ఎనీ సెన్స్ హెస్ బీన్
1: ప్రమాణము కానీ అనుమాన ప్రమాణమును కానీ ప్రత్యక్ష ప్రమాణములు కానీ అందనటువంటి వాడు.
0: హీఈస్ వన్ హూ కెనాట్ బి టచ్డ్ బై ద శబ్ద ప్రమాణ, ద అనుమాన ప్రమాణ అండ్ ది ప్రత్యక్ష ప్రమాణ.
1: కనుక ఈ విధంగా ఎట్టి ప్రమాణమును కూడా అందనటువంటి వాడు కనుక అతన్ని అప్రమేయుడు అన్నాడు.
0: యాజ్ హీఈస్ నాట్ యాక్సెసబుల్ టు ఎనీ వన్ ఆఫ్ దీస్ త్రీ ప్రమాణ.
1: ఈ విధంగా భగవంతునికి ఒక్కొక్క పేరు ఏ విధంగా వచ్చిందంటే దీని యొక్క అన్ని విధములైన అంతర్తత్వంతో కూడినటువంటివి, గోతరాత్వంతో చేరినటువంటివి, ఏకత్వంతో ఉండినటువంటివి.
0: గాడ్ హాస్ గాట్ డిఫరెంట్ నేమ్స్. దేర్ ఈస్ ఎ మీనింగ్ as to how he has got all these names, but there is underlying unity which is in all these names.
1: Kaluka sarvulu endu undinatvanti bhagavantudu okkade.
0: There is the same God who is the indweller of all
1: sarvulu bhagavantude.
0: All people are the forms of God.
1: Kaluka tanantaru telusukovatame bhagavat yokka tattvam.
0: Realizing who you yourself are is realizing divinity.
1: Ani ahankara mamakaram undinanta varaku taanu gurtinchukoledu.
0: So long as one has ahankara and mamakara, one cannot know one's real nature.
1: ఈ అహంకార మమకారమును దూరం చేసినప్పుడే మనకు ఆ యొక్క తత్వం అర్థమవుతుంది.
0: Once a person frees himself from ahankara and mamakara, one can understand the real principle.
1: Arpitam.
0: Offer it.
1: నీ దేహతత్వాన్ని నీవు అర్పితం చేయి.
0: Offer your
1: నీ మనోతత్వాన్ని నీవు అర్పితం చేయి.
0: Offer your mind.
1: నీ భావతత్వాన్ని అర్పితం చేయి.
0: Offer your feelings.
1: నీ క్రియ ఫలితాన్ని అర్పితం చేయి.
0: Offer the fruits of all your actions.
1: అదే నేను అక్కడ చెప్పాను. నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు అని అంటావు. తల్లి, తండ్రి, బంధువు, మిత్రులు ఏనాటికో ఓ నాటికి వదిలిపెట్టిపోతారు, కానీ నీవే అనేటువంటిది ఎప్పుడు ఉంటుంటుంది. ఆ దాన్ని మనం సత్యాన్ని గుర్తించాలి.
0: I've already told that you describe that you are my father, you are my mother, you are my friend and you are my relative. And this friend, mother, father, all these things, they are transitory.
1: ye natikaina kodanu avanni jari poyetuntivi oodi poyetuntivi.
0: All these things are bound to disappear over a period of time.
1: Anninti endu undinatvanti nenu anetundi satyam.
0: But there is this I principle which is existing in all these four. This is truth.
1: ఆ తత్వాన్ని నీవు గుర్తించాలి.
0: దిస్
1: హూ ఆమ్ ఐ అది క్వశ్చన్ వేసుకోవాలి.
0: యూ హావ్ టు రికగ్నైజ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఐ. హూ ఆమ్ ఐ యూ హావ్ టు నో.
1: ఈ హూ ఆమ్ ఐ ఐ ఐ ఐ అనేటువంటి దానికి రెండు అర్థాలు ఉంటున్నాయి.
0: ఫర్ దిస్ వర్డ్ ఐ దేర్ ఆర్ టూ మీనింగ్స్.
1: ఏకాక్షర ఐ, ఇది ఐ.
0: ద వన్ లెటర్ ఐ, దట్ ఈస్ వన్ ఐ.
1: ఈ వై ఈ ఐ అది త్రీ అక్షరం ఐ ఒకటి.
0: The three letter I, E-Y-E.
1: E-Y-E-I-A, మన యొక్క భౌతికమైనటువంటి ఉపాధి.
0: The three letter I is our physical instrument of
1: ఏకాక్షర ఐ ఏ నీ ఆత్మ.
0: The one letter I, that is your ఆత్మ.
1: కనుక నీ ఏకాక్షర ఐని గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయగాని ఏదో భౌతికమైనటువంటి ఐని నేను సో నేను పరీక్ష పాస్ అయినాను, నేను ఎంఏ పాస్ చేశాను, నేను పిహెచ్డి చేస్తున్నాను అంటే నీ దేహం సక్కుతత్వం అది.
0: యూ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ ఆఫ్ వన్ లెటర్డ్ ఐ రాదర్
1: దాన్ నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను ఎవరిని, నేను ముస్లిమాన్ని, ఇవంతా అనుకోవటం దేహతత్వం.
0: All the other features associated with the physical body relating to caste, I am Kshatriya.
1: కాని ఏకాక్షరం అయ్యేది అది బ్రాహ్మణుడు కాదు, శుద్ధుడు కాదు, మాలవాడు కాదు, ఎవరు కాదు, వాడు బాయి కాదు, ఎవరు కాదు, వృద్ధుడు కాదు, ఏం దానికి వయో భేదం లేదు, కుల భేదం లేదు, ఏ భేదము లేదు, అది ఎప్పుడు ఒక్కటిగానే ఉంటుంటాడు.
0: The one letter I does not have any such difference based upon caste, the age, the sect, the religion or the community, the region, the time.
1: కనుక ఆ ఏకాక్షరాయిని నీవు లక్ష్యంలో పెట్టుకో.
0: యూ హ్యావ్ టు కీప్ ఇన్ వ్యూ దట్ వన్ లెటర్
1: ఐ సర్వత్రా ఉంటుండాలి.
0: దట్ వన్ లెటర్ ఐ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ఆ సర్వత్రా ఉండినటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన ఆత్మతత్వం.
0: రికగ్నైజింగ్ దట్ వన్ లెటర్ ఐ యాజ్ అన్ ఆల్ పర్వేసివ్ ఎంటిటీ, దట్ ఈజ్ రియల్ ఆత్మతత్వం.
1: కనుక ఆనాడు గురు పౌర్ణమి రోజు చెప్పినటువంటి విషయాలు అనేక మందికి వినలేదు, మరొక పర్యాయం చెప్పమని మన వైస్ ఛాన్సలర్ చెప్పాడు, కానీ నాకు ఆ కంఠస్థం చేసే అలవాటు నాకు లేదు. ఎప్పటికి అప్పటికే నేను మాట్లాడుతుంటాను, అదే ఇప్పుడు చెప్పాలంటే అది నాకు రాదు.
0: Our vice chancellor said that many people were not able to hear the message given on Guru Purnima day and prayed that I should give this particular thing.
1: కొంతమంది ఏదో ఒక విధమైనటువంటి పద్ధతిని పెట్టుకుంటారు, ఒకటి కంఠస్థం చేసుకుంటారు, అంతా అదే ఎక్కడ పోయినా అన్నీ కొట్టేస్తుంటారు తప్పిట. ఆ విధంగా నాకు ఎప్పుడు రాలేదు. నేను అప్పటికప్పుడు వ్యక్తులను చూచి ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని అడిగినటువంటి ఒక ఆశయాన్ని కూడా పురస్కరించుకుని నేను మాట్లాడవలసి వస్తుంది.
0: ఐ డోంట్ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ మెమరైజింగ్ ఎనీథింగ్ లైక్ దట్. ఐ కాంట్ రిపీట్ థింగ్స్ దట్ వే. I look at the people and whatever comes appropriately for that moment I go on.
1: Kani na matalu eppudu kudunu advaitamtone kudu untai.
0: But my words are always associated with
1: advaitam. Advaitam marokati ledu ikkada. Ekam eva advitiyam unnadi okkate enni vidhalu cheppina akkadike vachi cherali.
0: For there is no duality at all. There is only one thing. However much I may just describe, whatever words I use, ultimately they are not
1: ప్రాపంచికమైనటువంటి విషయంలో పరిశీలన చేసినప్పుడు దీనికి ఒక కర్త, ఒక కర్మ, ఒక క్రియ, మూడుగా రూపొందుతుంటాయి.
0: When you examine anything in a worldly way, then there is a doer and the
1: నాకు ఇక్కడ కర్త కర్మ క్రియ మూడు కలిసి ఒకటే.
0: For me there is only one thing which is common for all these three.
1: ఈ పిల్లలకు చెప్పే సమయంలో మాత్రం ఇవన్నీ పాటించాలి, కర్త కర్మ క్రియ.
0: With reference to the worldly activity, you have to observe these three things.
1: దాన్ని కూడా అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులుగా కొంతమంది ఉంటారు.
0: There are a few ignorant people who cannot understand.
1: ఒక మ్యాథమెటిక్ టీచర్ వచ్చాడట క్లాసులోకి.
0: It appears a mathematics teacher came to a classroom.
1: దాంట్లో ఇంకా కొన్ని కొన్ని విచ్చుకుంటూ కర్తా కర్మ క్రియలని ఏదో ఒక సమయ సందర్భం పురస్కరించుకుని అడిగాడు.
0: In some context, he asked a question to the students, the meaning of కర్త కర్మ అండ్ క్రియా.
1: అప్పుడు అరే కర్త ఎవర్రా అన్నాడు.
0: హీ ఆస్క్డ్ ది క్వశ్చన్.
1: వాడు ఈ యొక్క టాపిక్ ను వాడు వినలేదు, నిద్రపోతున్నాడు పాపం.
0: హీ వాజ్ నాట్ లిసనింగ్ టు వాట్ ది టీచర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అట్ ఆల్. ద స్టూడెంట్ వాజ్ స్లీపింగ్.
1: అప్పుడు కర్త ఎవర్రా అన్నాడు.
0: ది టీచర్ ఆస్క్డ్ ది క్వశ్చన్, హూ ఇస్ కర్త?
1: ఏదో వాడు తెలియకోకుండా, సార్ మీరు అడుగుతున్నారు కాబట్టి మీరే కర్త అన్నాడు.
0: The student said, well sir, you are asking, then you are the karta.
1: ఇంకొకడు లేపాడు, క్రియ అంటే ఏమిట్రా అన్నాడు.
0: He asked another student, what is the meaning of kriya?
1: మీరు చాలా విషయంగా చెప్తున్నారు కాబట్టి ఆ విషయమే క్రియా అని ఒకటి చెప్పాడు.
0: He said, you are telling so many things and whatever you are telling is kriya.
1: ఇంకొకడు విచ్చాడు, కర్మ ఎవర్రా అన్నాడు, కర్మ ఏమిటి అన్నాడు.
0: He asked another student, what is the meaning of
1: sir, karma? Sir, speech vinadaniki maaku ishtam lekapoyina vinavalsi vachindi, idi maa karma annadu.
0: The student said, well sir, we do not want to hear what you are telling, but this is our fate, we have to hear this. This is our karma.
1: Anaga karma ante emito, kriya ante emito, karta ante emito kudanu telinatuvanti vidyarthulu unnaru ippudu.
0: There are such students who do not know the meaning of కర్త కర్మ అండ్ క్రియ.
1: మనకు ఇలాంటి విద్యార్థులకు అలాంటి టీచర్స్ సరిపోతుంటారు, కానీ నాకు అలాంటిది తెలియదు.
0: ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్ సచ్ టీచర్స్ మే బి అప్రోప్రియేట్.
1: వారి దగ్గరికి వెళ్ళినప్పటికీ నా అద్వైతమే నా అద్వైతమే, ఉన్నది ఒక్కటే.
0: వేర్ ఎవర్ ఐ గో ఇట్ ఈస్ మై అద్వైత అండ్ మై అద్వైత అలోన్. దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
1: ఎన్ని మార్గంలో నేను ప్రయాణం చేసినప్పటికీ ఆ గమ్యం మాత్రం పోయి ముట్టాను.
0: విచ్ ఎవర్ రూట్ ఐ మే టేక్ అల్టిమేట్లీ గో టు ద సేమ్ గోల్.
1: కనుక విద్యార్థులారా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. నన్ను మీరు అనుసరించి, దానిని మీరు అనుసరించి అన్ని విధాలు కూడాను ఆ అద్వైతాన్ని మీరు పూర్తి అర్థం చేసుకోండి, జగత్తునంతా కూడాను మీరు పరిశుద్ధం గావించినటువంటి వారు అవుతారు.
0: డియర్ స్టూడెంట్స్, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. ఫాలో ది పాత్, ఫాలో మై లైఫ్ అండ్ దెన్ యూ బి ఏబుల్ టు జస్ట్.
1: ఎప్పుడు ఈ అద్వైతాన్ని మనం అర్థం చేసుకుంటామో రాగద్వేషములు చెప్పకుండా పరిగెత్తాయి.
0: వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ అద్వైత, ది అటాచ్మెంట్ అండ్ హేట్రేట్ రన్ అవే ఫ్రమ్ అస్ ఆటోమేటికలీ.
1: కనుక ఈ అహంకారాన్ని దూరం చేయడానికి, మమత్వాన్ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవడానికి ఈ అద్వైతాన్ని అనుసరించాలి.
0: టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఈగో అండ్ టు రిడ్యూస్ ది అటాచ్మెంట్ యూ హావ్ టు ఫాలో టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ దిస్ అద్వైత.
1: అప్పుడే ఎవరిపైన ఏ విధమైనటువంటి ద్వేషము, అసూయ, డంబము ఇలాంటి యొక్క క్రూర భావములు మనలో ఆవిర్భవించవు.
0: దెన్ ఓన్లీ యూ విల్ నాట్ బి హావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ క్రూయల్ ఫీలింగ్స్ అండ్ ఈవిల్ ఫీలింగ్స్ అబౌట్ అదర్స్.
1: మనం మానవుడు మానవుడిగా బ్రతకాలి.
0: యాజ్ మ్యాన్ హు షుడ్ లివ్ యాజ్ మన్.
1: దాని నుంచి మానవ దైవత్వానికి మనం ప్రాకాలి.
0: వు హ్యావ్ టు మేక్ ప్రోగ్రెస్ టువర్డ్స్
1: మానవ దానవత్వానికి, మానవ పశుత్వానికి మనం ఏమాత్రమూ రాకూడదు.
0: వు షుడ్ నాట్ డిజనరేట్ అవర్ సెల్స్ ఇన్ టు మానవ దానవత్వం ఆర్ మానవ పశుత్వం.
1: ఈ విధంగా మీరు దివ్యత్వాన్ని పొందడానికి తగిన కృషి చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Wishing that you should make efforts to reach that mano daivatva, I am getting this discourse to a close, blessing you and conferring my blessings on you.

0: Om Shri Sai Ram. The students of College of Nursing and Allied Health Sciences and the staff of Sri Satya Sai Institute of Higher Medical Sciences, Whitefield, are grateful to present a bouquet of songs on the theme Guru, Sadguru, Jagadguru.
1: Purva janmarchita bhuri karmamulu bapaga malo manchini penchi manavata viluvalu pempundimpaga భువికే తెంచిన ఓ సద్గురు సాయీశ్వర అందుకొనుమయ మా హృదయ గీతాంజలి. చేతులారంగ నిను పూజింపగా నోరు నొవ్వంగా నీ కీర్తి నుడువంగా దయయు సత్యంబులోనుగ తలపంగా ఒకే తీగ పువ్వులమై ఒకే తల్లి పిల్లలమై చేరినాము సాయి సన్నిధిలో మా జీవితమే ఫలించెనుగా.

ఎంతా ఆశతో కోరి కోరి వచ్చామయ్యా, ఎన్నెన్ని జన్మలుగానో ఎదురు చూస్తున్నామయ్యా. సంసార సాగరములో మునిగినాము మేమయ్యా, ఇక దిక్కు నీవేనని తలచితిమయ్యా. శ్రీ పర్తివాస, భారమంతా నీదయ్యా, భాగ్యమంతా మాదయ్యా. మరువలేము నిన్నయ్యా, మా చేతిని విడువకుమయ్యా.

కామితార్థం విచ్చు కామధేనువురాగా ధనమిచ్చి ఆవును కొనగనేలా మించెడి కాంతితో మేరు పర్వతముండ వెండి బంగారుకై వెతకనేలా పెరటి వృక్షమునకై ప్రీతి ఏలా భక్తిముక్తులనిచ్చు సాయీషుడు ఉండగా వేరొక గురువేలా.

దీనులను కాపాడు, దీనజన రక్షకుడివట, పేదల పాలిట పెన్నిదివట, నిన్ను నమ్మిన వారికి నీవే దిక్కువట, పతిత పావనుడివట, సత్యలోక వాసివట, దైవమా మా సాయి దైవమా.

సద్గురు సన్నిధే మా పెన్నిధి, నీదు ప్రేమే మా ప్రాణం, మా కంటిరెప్పవై అనుక్షణం మము కాపాడగా, మా వెంట జంట కంట ఇంటనే నీవుండే భాగ్యము మా కసుగుమయ.

ఎవరి వలనైతే మనసు నిర్భయంగా ఉండగలదో, ఎవరి వలనైతే ప్రపంచం శాంతియుతంగా ఉంటుందో, ఎవరి వలనైతే అజ్ఞానము నశించి విజ్ఞానము కలుగగలదో, అట్టివాడు వేరొకరు కాదయా మన సద్గురు సాయేనయా.

వేరైనా ప్రేమ మతం ఒక్కటే, కులములు వేరైనా మానవ కులం ఒక్కటే, భాషలు వేరైనా హృదయ భాష ఒక్కటే, గురువులు వేరైనా జగద్గురు ఒక్కడే, భిన్నత్వంలో ఏకత్వమేగా మన సాయి మాట

భక్తుల బాధలు బాపగా పర్తి పురముకే తెంచిన శ్రీ సాయి సద్గురుని పూజించవే మనస హృదయమందారములు నర్పించి వందనములు చేసి మంగళారతి పాడి పూజించవే మనసా.

దర్పం భూమతమయ్యే స్వార్థమే జీవికి నిలయమయ్యే అహము ఫ్యాషను అయ్యే ఆశలందంబయ్యే అహము ఫ్యాషను అయ్యే ఆశలందంబయ్యే ధర్మంబు ఒమ్మయ్యే దాత్రిలోన ధన ధర్మహీనంబయ్యే నయము శూన్యంబయ్యే కపటమే జీవిత కాంతి అయ్యే

దులు గజేసే కలిమి చదువు, కామందులు గజేసే కలిమి చదువు. బ్రతుకు బరువాయ మతులకు గతులు దప్పే, జాగు చేసిన జగతి ఏ గతి యౌనో, జాగు చేసిన జగతి ఏ గతియునవునో. విద్యలందున నైతకము విధిగజేర్చి, విద్యలందున నైతికము విధిగజేర్చి

0: बड़े यूरोप पर
1: वेल्थ इज टेकन एज गॉड द पॉम्प एंड एग्जीबिशन हैज बिकम द वेरी रिलीजियन सेल्फिशनेस हैज बिकम द लाइफ स्टाइल ईगो इज पैशन द डिजायर्स एम्बिशन आर लाइक कैसल्स इन द एयर देयर इज नो प्लेस फॉर righteousness on earth today. There is no humility. All the deceit is a lie today. There is no scope for affection and concern. All that is now sick. And the education today of Kali age is completely sick. The life has become a burden. The minds have changed altogether. If we wait further, what will happen to this world? And therefore, in education, the moral values have got to be necessarily included and inculcated so that we deserve to be called children of Bharat.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyarthinilara.
1: Students.
0: Chaduvanaga yemit.
1: What do you mean by education?
0: Yetti chaduvulu manamu chadavali.
1: What type of education we should have?
0: ఈ చదువుకోగలిగినటువంటి లక్షణములు ఏమిటి?
1: What are the qualities of education?
0: ఎట్టి చదువు మానవాభ్యుదయమునకు మార్గదర్శకమవును.
1: What sort of education would set an ideal?
0: నేటి చదువు వల్ల మనకు కలిగేటువంటి ఫలం ఏమిటి?
1: What is the result out of this education?
0: అనేటువంటి ఈ ఐదు తంత్రములను విమర్శించి పరిశీలించి విచారించి గుర్తించినటువంటి వాడే నిజమైన విజ్ఞుడు.
1: Therefore, he is only the knower and truly educated one if he investigates, inquires, and experiences these five aspects.
0: Vijnaname vyakti yokka tattvamunu vikasimpacheyutunani andu kaani kevalamu vidya maatrame kaadu deeniki samskaram kodanu atyavasaram.
1: We feel that the human quality would blossom with education. No, along that education we need culture too.
0: Manavata gunamulanu manavata pravartananu vikasimpacheyunadi kevalam vidya maatrame kaadu deeniki samskaram kodanu atyavasaram.
1: Therefore the virtues of a human being blossom not merely with education alone, and it needs culture.
0: Samskaram anaga emiti?
1: What do you mean by culture?
0: సత్సంకల్పము సద్భావము సద్గుణము అనగా మానవుని యొక్క నడతలు పవిత్రమైనవిగా ఉండాలి. మానవుని యొక్క ఆలోచనలు చాలా సున్నితమైనటువంటివిగా ఉండాలి. మానవుని యొక్క భావములు సమాజ క్షేమము గురించినటువంటివిగా ఉండాలి.
1: దెర్ నీడ్ టు బి గుడ్ థాట్స్ గుడ్ ఫీలింగ్స్ ద వర్చ్యూస్ ద బిహేవియర్ should be sacred and tenderness in their attitude.
0: Kanukane samskaram nandu sarve loka hiteratah

0: లోకహిత విద్యార్థులు యందు సమస్త జగత్తుల యందు కూడాను సుక్షేమాన్ని ఆశించేటువంటి విశాల హృదయము ఆవిర్భవించాలి.
1: Students should have that broad mind as to desire the welfare of the entire world.
0: Sarve jnanopasampannaha. Kevalamu bhautika jnanamu laukika jnanamu vijnanamu ityadanni manam chekuchukunnanta maatramana chaladu.
1: Is not enough if we have this worldly physical scientific knowledge.
0: Naitika dharmika aadhyatmika jnanam kodanu atyavasaradu.
1: The moral, ethical, spiritual knowledge is needed.
0: Itti samasta jnanamulu kodanu kaliginatvanti yokka vyaktiga roopandinchatame vidyarthi yokka pradhanamainatvanti yokka vyaktittam.
1: Therefore the true individuality of every student lies in achieving all these aspects of education.
0: Sarve tumudita gunaihi. Sarva gunamulu kodanu vidyarthi yandu రాణించాలి.
1: ఆల్ వర్చ్యూస్ షుడ్ షైన్ అమంగ్ స్టూడెంట్స్.
0: సర్వే సముదితా గుణై సమస్త సద్గుణములు కూడాను విద్యార్థి యందు ఆవిర్భవించాలి.
1: ఆల్ గుడ్ క్వాలిటీస్ షుడ్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: ఇదియే విద్యార్థి యొక్క నిజమైనటువంటి సత్య స్వరూపం.
1: దిస్ ఈస్ ది ట్రూ ఫార్మ్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్.
0: ఇదియే భారతీయ యొక్క సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి సూత్రము.
1: This is the main principle of the culture of Bharat.
0: ee samskarame lenitundi chaduvulanni kudanu kevalamu taadu tegina gaali patam vattidi.
1: Education bereft of this refinement is a kite cut off from its main thread.
0: ee gaali patamu ye kampala paina raalunu ye kampala paina koolunu cheppaledu.
1: This kite may fall on the thorny bushes or the branches, we cannot decide.
0: kanaka samskaram lenitundi chaduvulu ye manavulaku ఏ విధమైనటువంటి కుటుంబమునకు హాని చేకూర్చునో చెప్పటకు వీలు కాదు.
1: సో వెన్ దేర్ ఇస్ నో రిఫైన్మెంట్ వాట్ హార్మ్ వుడ్ బి కాజ్డ్ వీ కెనాట్ డిసైడ్.
0: సంస్కారము లేనిటువంటి చదువులు కేవలము ఒక దీపము లేనిటువంటి గూడు వంటివి, కొంక వంటివి.
1: ఎడ్యుకేషన్ విదౌట్ రిఫైన్మెంట్ ఈజ్ ఎ హౌస్ విదౌట్ లైట్.
0: దీపము లేనిటువంటి యొక్క గృహమునందు గబ్బిలములు విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి.
1: ఇన్ ఎ హౌస్ విదౌట్ లైట్ దేర్ ఇస్ ఆంపుల్ స్కోప్ ఫర్ ద బ్యాట్స్ అండ్ పాయిజనస్ జర్మ్స్ టు బి దేర్.
0: సంస్కారము లేనిటువంటి విద్య యందు మానవత్వమును మరిపింపజేసి దుర్గుణమును వికసింపజేసి దురాచారములో ప్రవేశింపజేస్తుంటాయి.
1: వెన్ దేర్ ఇస్ నో కల్చర్ హి విల్ నాట్ హ్యావ్ హ్యూమన్ క్వాలిటీ బ్లాసమింగ్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్ అండ్ వికెడ్ యాక్టివిటీస్ ఎంటర్.
0: సంస్కారము లేనిటువంటి చదువులు చెల్లని కాసు వంటివి.
1: ఎడ్యుకేషన్ విదౌట్ రిఫైన్మెంట్ ఇస్ ఎ ఫేక్ కాయిన్.
0: ఈ చెల్లని కాసును బిచ్చగాడు కూడాను అంగీకరించాడు.
1: ఈవెన్ ఎ బెగర్ ఈజ్ నాట్ ప్రిపేర్ టు రిసీవ్ ఫేక్ కాయిన్.
0: కనుక సంస్కారం లేనటువంటి యొక్క విద్యను అభ్యసించినటువంటి విద్యార్థిని తన తల్లిదండ్రులు కూడాను ప్రేమించుటకు జంకుతారు.
1: ఈవెన్ వన్స్ ఓన్ పేరెంట్స్ విల్ నాట్ లవ్ హిమ్ ఇఫ్ హి హస్ నో రిఫైన్మెంట్.
0: సర్వమునకు సంస్కారమే అతి ప్రాణ సమానం.
1: Therefore this refinement and culture is a very life.
0: కనుక విద్య అనగా కేవలం పదములకు అర్థములు బోధించినటువంటిది మాత్రమే విద్య కాదు.
1: So education doesn't mean only giving the meanings to different words.
0: కేవలం ఆచరణయందు దానిని ప్రవేశపెట్టి సత్శీలవంతులుగా రూపొందింపచేయటమే విద్య యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: The main responsibility aim of education is to translate into practice and action and to mold one's own self as a one
0: of character. దివ్యమైన శక్తి అని కూడా అనేక మంది భావిస్తుంటారు.
1: They consider it as a mighty power in different ways.
0: కాదు కాదు.
1: No.
0: క్రియాశీలత నిజమైన శక్తి.
1: That interest to take to action is a true power.
0: వినయము లేని విజ్ఞానము.
1: The education without humility.
0: విచక్షణ లేనటువంటి పని.
1: The work without discretion.
0: విజ్ఞత లేని పాండిత్యము.
1: The scholarship without discrimination.
0: సత్యము లేని పలుకు.
1: And the words without truth.
0: కేవలం కృతజ్ఞత లేనటువంటి మైత్రి.
1: The friendship without gratitude.
0: మాధుర్యము లేని సంగీతము.
1: The music without melody.
0: వినయము లేని విద్య.
1: Education without humility.
0: వీటి నిజాయితీ లేనటువంటి రాజకీయము జగత్తు రాణింపచేయదు.
1: ద పాలిటిక్స్ వితౌట్ ఆనెస్ట్ అండ్ మొరాలిటీ కెన్ నెవర్ షైన్ ఇన్ ది సొసైటీ.
0: కనుకని వినయముతో పాటు విజ్ఞానం ఉండినప్పుడే తమ యొక్క వివేకము వికసింపజేస్తుంది.
1: దేర్ఫోర్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ ఇఫ్ యు హావ్ హ్యూమిలిటీ యువర్ ఇంటెలెక్ట్ విల్ షైన్.
0: కనుక మానవత్వం ఈనాడు జగత్తునకు సమాజమునకు ఉపయోగకరమైనటువంటి యొక్క విద్యను ఈనాడు అభ్యసించడం అత్యవసరం.
1: Therefore, it's most essential to acquire education which is useful to the country and the world by and large.
0: నిత్య జీవితములో మానవునికి సంబంధించినటువంటి ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దుటకు జాతి పౌరులకు అందించేటువంటి యొక్క చదువే నిజమైన చదువు.
1: Therefore, in the daily life, that is only through education which will make everyone strong and would help us in myriad ways in society.
0: Karuka jati paurulu sarididdi sareinatvanti yokka margamlo nadipimpajesetvanti vidya.
1: Therefore, the citizens of the country should transform and conduct themselves in a proper
0: manava jati uttamainatvanti pavitramainatvanti jeevinchadaginatvanti.
1: Therefore, human birth has got to be lived.
0: చాలా విలువైనటువంటి
1: ఇస్ హైలీ వాల్యుబుల్.
0: అట్టి విలువైనటువంటి మానవత్వాన్ని ఈనాడు కోల్పోయినాం.
1: సచ్ వాల్యుబుల్ హ్యూమన్ క్వాలిటీస్ లాస్ట్ టుడే.
0: మానవత్వాన్ని విస్మరించాము.
1: వి హావ్ ఫర్గాటెన్ ది హ్యూమన్ నేచర్.
0: మానవతా లక్షణములు మర్చిపోయినాము.
1: వి హావ్ ఫర్గాటెన్ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకనే దేశంలో ఎన్ని విధమైనటువంటి ఒక అల్లకల్లోలములకు అవకాశం అందిస్తున్నాము.
1: ఫర్ దట్ రీజన్ ద హోల్ కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ వెజిటేషన్.
0: దేశము దరిద్రపాలము కావడానికి కానీ,
1: the country is a pauper beggar now.
0: Bhayabhrantulaku guri kavadaniki kani
1: it is facing all kinds of strife.
0: Achyatmika rahasyanni gurtinchukolekaneetundi moodatvaniki kani
1: it is in foolishness not knowing the spiritual
0: naitika dharmatvanni kolpovadaniki kani
1: for the decline of morality and conduct. What is the reason?
0: Manavudu manavudiga manavulo santarinchalekapotame deeniki moola karanam.
1: Human being is not able to conduct himself as a human on earth.
0: Ee naati manavudu manavula madhya మానవునిగా జీవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ద మ్యాన్ అమంగ్ హిస్ ఫెలో మ్యాన్.
0: మానవుల మధ్య మానవుడు ఈనాడు మృగములుగా జీవిస్తున్నాడు, రాక్షసునిగా జీవిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే ఈజ్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ ఎన్ అనిమల్ అండ్ ఎ డెమన్ అమంగ్ ద ఫెలో మ్యాన్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: కేవలం మానవుని ఎందు విద్యావంతుని ఎందు ప్రవేశించినటువంటి యొక్క అహంకారము అసూయలే దీనికి కారణం.
1: Therefore, what's the reason? Because in educated man, there is ego and jealousy taking place.
0: Yedithyamananga prakashinchetvanti suryunuku dattamaina meghamulu kappinappudu suryudu kuda nu kanipinchadu.
1: The shining sun, if it is covered by clouds, you cannot see the light.
0: Saprakashamainatvanti atma tattvanni inaadu ahankaram anetvanti megham kappi tana manavatvanni maripimpa chestundadi.
1: The self-effulgent spirit is covered by the cloud of ego and makes him forget his nature.
0: Swarthamu, swarthamu, swarthamu.
1: Selfishness everywhere.
0: Yemiti ee swartham?
1: What is this selfishness?
0: Ee swartham ante artham emiti?
1: What's the meaning?
0: Sa arthamu ee swarthamu.
1: Sva artha is swartham.
0: Anaga vyakti yokka arthamu kaadu idi.
1: Is not the individual.
0: Sva atma.
1: Sva is the
0: spirit. Atmanu artham chesukotame swartham.
1: To know the spirit is swartha, sva artha.
0: కనుకనే స్వా ప్లస్ అర్థ స్వార్థ.
1: స్వా ప్లస్ అర్థ ఈ స్వార్థ.
0: స్వార్థం అనగా ఇది స్వభావము అనగా ఆత్మభావమే స్వభావము.
1: స్వ మీన్స్ ద ఫీలింగ్ ఆర్ అండ్ దట్ ఈస్ ద ఆత్మ.
0: స్వభావం అని అనేక మంది అనుకుంటుంటారు.
1: మెనీ ఫీల్ సో.
0: కాదు కాదు.
1: నో,
0: ఆత్మ స్వభావము నిర్మలమైనది, నిశ్చలమైనది, నిస్వార్థమైనటువంటిది.
1: ఆత్మ ఈస్ ప్యూర్ అండ్ అన్సలీడ్ అండ్ సెల్ఫ్లెస్.
0: కనుకనే ఆత్మతత్వాన్ని వర్ణించడానికి ఆనాటి యొక్క యోగులంతా కూడాను నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపినమన్నారు.
1: Therefore, atma in those times is described by the sages and saints as pure.
0: విలువైనటువంటి యొక్క స్వార్థమును ఈనాడు దేహభ్రాంతినకు మార్చుకొని దేహానికి అవసరమైనటువంటి విషయంలో కోరటమే స్వార్థమని భావిస్తున్నారు.
1: Such swartha which has got the spiritual interpretation is identified with the body feeling.
0: దేహము జడము.
1: Body is inert.
0: ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక.
1: ఇట్ ఈస్ జస్ట్ ద మ్యాటర్.
0: కానీ ఈ పదార్థములకు చేరిక అయినటువంటి ఈ యొక్క దేహమును ఏది ఏది కదిలిస్తుంది?
1: వాట్ ఈస్ దట్ మేక్స్ దిస్ బాడీ ఆఫ్ మ్యాటర్ మూవ్?
0: దీన్ని కదిలించడానికి దీని యొక్క విద్యుత్ శక్తి ఏ మార్గంలో ప్రవేశిస్తుంది?
1: ఇన్ వాట్ వే ది కరెంట్ ఫ్లోస్ ఇన్?
0: అది ఏ జ్ఞానం?
1: దట్ ఈస్ ద విజ్డమ్.
0: అది ఏ ప్రజ్ఞానము?
1: దట్ ఈస్ ది ప్రజ్ఞానం.
0: దీనినే వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: దిస్ అవేర్నెస్ ఇస్ బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానమునే ఆంగ్ల భాష యందు రేడియేషన్ అన్నారు.
1: దిస్ ప్రజ్ఞాన ఇన్ ఇంగ్లీష్ ఇస్ రేడియేషన్.
0: ఈ రేడియేషన్ ద్వారా దేహాన్ని కదిలించేటువంటి యొక్క ఈ కదిలిక శక్తికి వైబ్రేషన్ ఉన్నారు.
1: ఇట్ ఈస్ దిస్ రేడియేషన్ దట్ లీడ్స్ పల్సేటరీ యాక్టివిటీ విచ్ ఇస్ వైబ్రేషన్.
0: ప్రాణము,
1: దట్ ఈస్ లైఫ్.
0: ఆ ప్రాణశక్తి వలనే దేహం కదులుతూ ఉంటుండాలి.
1: Because of the power of life, the body moves.
0: కేవలము ఒక మెటీరియలైజేషన్.
1: The body stands for materialization.
0: కనుక ఇది పదార్థముల యొక్క చేరిక.
1: It is just the matter.
0: ప్రాణము పదార్థము యొక్క చేరిక.
1: The life is there.
0: జ్ఞానము పరమాత్మని యొక్క చేరిక.
1: The wisdom is with the divine.
0: కనుక ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని విద్యార్థి గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: సో స్టూడెంట్స్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద ఇంటర్ రిలేషన్షిప్ అమంగ్ దీస్ ఫ్యాక్టర్స్.
0: జడమైనటువంటి దేహమును మాత్రమే ఆధారం చేసుకుని
1: రిలయింగ్ ఆన్ ది ఇన్నర్ బాడీ,
0: ఈ దేహం చేతనే తన సర్వ సుఖములు ఆనందములు అనుభవిస్తున్నానని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దట్ హీ ఎంజాయ్స్ ఆల్ వరల్డ్లీ ప్లెజర్.
0: ఈ ఆనందం నిజమైన ఆనందం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ట్రూ హ్యాపీనెస్.
0: ఈ ఆనందం సత్యమైన ఆనందం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ట్రూ.
0: ఈ ఆనందం స్థిరమైనటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ స్టడీ.
0: ఇదంతా క్షణికమైనటువంటిది.
1: దిస్ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
0: ఈ యువకులకంతా ఈ ఆనందము చాలా ప్రధానమైనదిగా భావిస్తున్నారు.
1: Many foolish people take it is very important.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: కనుకనే ఆదిశంకర్ల వారు

0: வனகல்வம் ஹரதி நிமிஷ கால சர்வம். ఈ యవ్వనం అనేటువంటిది కడవలో మారిపోయేటువంటిది.
1: ది స్టేజ్ ఆఫ్ యూత్ విల్ చేంజ్ ఇన్ ఎ మూమెంట్.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క ఆనందమునకై ఈనాటి విద్యార్థులు, విద్యావంతులు, విద్యాధికారులు కూడాను తగిన ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మానందమునకు ఎవ్వరూ కృషి చేయటం లేదు.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ ద మెన్ ఆఫ్ అథారిటీ struggle for this worldly pleasure but not for the eternal
0: ఈ భౌతికమైన నైతికమైనటువంటి ఒక తత్వాన్ని మనం కొంతవరకు రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చేర్చాలి.
1: But however, we should make a kind of investigation relationship between the worldly knowledge.
0: విజ్ఞానాన్ని ఆర్జిస్తున్నాము.
1: You acquire education.
0: విజ్ఞానానికి తెలివితేటలు లేకపోతే విజ్ఞానం ఏం ప్రయోజనం?
1: Without intelligence, what is the use of education?
0: తెలివితేటలను పెంచుకుంటున్నాము.
1: We are developing intelligence.
0: విజ్ఞానం లేకపోతే ఏం ప్రయోజనము?
1: But what is the use if you have no
0: knowledge? Without action is useless.
1: Knowledge without action is useless.
0: Action without knowledge is foolishness.
1: Action without knowledge is foolishness.
0: కనుక ఈ విధమైన రెండింటి యొక్క చేరికను కావాలి.
1: We need the combination of both.
0: కనుక ఈనాటి విద్యావంతుడు, విద్యార్థులు కూడా ఈ రెండింటికి ఏమాత్రము చేరిక చేయకుండా చేసుకుంటున్నారు.
1: ది ఎడ్యుకేటెడ్ అండ్ ది స్టూడెంట్స్ ఆర్ నాట్ బ్రింగింగ్ అబౌట్ ఎ లింక్ హియర్.
0: కాన విద్యార్థులు ముఖ్యంగా గుర్తించవలసినటువంటి జాతీయతాభావం, జాతీయతాభావాన్ని గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ కల్టివేట్ ది పెట్రియాటిక్ ఫీలింగ్.
0: ఈనాటి జాతీయతాభావం అనేటువంటిది విద్యార్థులు ఎందుకు శూన్యమైపోయినది.
1: ద నేషనల్ ఫెర్వర్ ఈజ్ మిస్సింగ్ అమంగ్ ద స్టూడెంట్ కమ్యూనిటీ.
0: తన స్వార్థమే తనకు ప్రధానము, ప్రమాణముగా మారిపోతున్నది.
1: He takes his selfishness as a standard of life.
0: కానీ ఈనాటి విద్యా విధానం కూడా ఈ విధమైన దురవస్థల్లో ఉంటుంది.
1: The education system is also in that poor standard.
0: అందరూ విద్యా అధికారులు కానీ, విద్యా మినిస్టర్స్ కానీ మారిపోతున్నారు, కానీ విద్య మాత్రం మారలేదు.
1: Men of authority and education ministers change but not the way.
0: ఈనాడు మన భారతదేశమునందు
1: Today in Bharat,
0: 200 universities ఉన్నాయి.
1: There are 200 universities.
0: 9000 కళాశాలలు ఉన్నాయి.
1: 9000 colleges.
0: కానీ 900,000 అనగా 1 crore విద్యార్థులు ఈ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు.
1: 1 crore students are being educated.
0: కానీ ఈ విద్యావంతులకు కేవలము గ్రాడ్యుయేట్స్ గా చేసి ఈ సంస్థలంతా కూడాను ప్రపంచానికి వదిలిపెడుతున్నాయి.
1: All these students are merely graduated and released into the world.
0: ఈ విశ్వవిద్యాలయములందై కూడాను కేవలం యాంత్రికంగా మారిపోతున్నాయి.
1: Universities have become mechanical.
0: కేవలము ఒక విధమైనటువంటి మిషన్ అనగా వర్క్ షాప్ గా తయారైపోతున్నారు.
1: ఇట్ హస్ బికమ్ ఏ సార్ట్ ఆఫ్ మెషినరీ వర్క్ షాప్.
0: వాళ్ళకు గ్రాడ్యుయేట్ చేయటము, బయటికి పంపటము, గ్రాడ్యుయేట్ చేయటము, బయటికి పంపటము.
1: We graduate them and release to the outside world.
0: వాళ్ళ భవిష్యత్తు ఏమిటి?
1: What is their future?
0: వారు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి?
1: What is their duty?
0: వారి వల్ల దేశంలో కలిగేటువంటి లాభం ఏమిటి?
1: What is the profit to the nation?
0: అనేటువంటి యొక్క విషయాలన్ని ప్రభుత్వం కానీ లేక ప్రొఫెసర్స్ కానీ వైస్ ఛాన్సలర్స్ కానీ రిజిస్ట్రర్స్ కానీ విద్యాధికారులు కానీ ఎవ్వరు కూడా దీన్ని విచారించడం లేదు.
1: Either the government or the people, the society, professors, vice chancellor, registrar do not think in this line.
0: Vidya yokka pradhanamu pramanamu emiti anetundi satyanni mottamottu gurtinchali.
1: We have to recognize the objective education in the first instance.
0: Deshaniki ee vidya vidya valla kaligeetundi upayogam emiti?
1: What is the profit to the nation out of this education?
0: Samajamunaku upayogam kaanetundi vidyalu chadivi prayojanam emiti?
1: If it is not profitable to society, why should you educate?
0: Ee vidyalanni kuda nu kevalamu oka indriyaniki baanisuga chestunnaru.
1: The modern education will make you slave to your senses.
0: కనుక నీవు సమాజమునకు సేవ చేయవలసినటువంటి విద్యావంతుడు ఈనాడు కేవలం ఒక సెన్సెస్ అనగా ఇంద్రియములకు బానిసలైపోతున్నావు.
1: Therefore the educated man who should serve the society becomes a slave.
0: చూసినప్పుడు కానీ విద్యార్థులు కానీ విద్యార్థులు విద్యార్థినీలు కానీ ఏ విధమైనటువంటి యొక్క త్యాగభావం లేకుండా ఉంటుండాలి.
1: In this world either the professor the students have no sense of sacrifice.
0: ఈ త్యాగం కూడా ఏ విధంగా ఉంటుండాలి?
1: How should be this sacrifice?
0: క్రియాశీలతతో కూడినటువంటి త్యాగం ఉంటుండాలి.
1: యూ షుడ్ సాక్రిఫైస్ ద సెన్స్ ఆఫ్ యాక్షన్ ఓరియంటేషన్.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ లోపల ఉండేటువంటి యొక్క గుణమును మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది క్వాలిటీ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ సబ్జెక్టు, ఆ సబ్జెక్టు, ఈ సబ్జెక్టు అని అనేక రకమైన సబ్జెక్టు అంతా కూడా అభివృద్ధి గావించుకుంటున్నారే కానీ ఏ సబ్జెక్టు ప్రధానమైనటువంటిది?
1: వీ డెవలప్ దాట్ డిసిప్లిన్ అండ్ దిస్ డిసిప్లిన్ సబ్జెక్ట్ వైస్.
0: అన్నింటికీ మూలాధారమైనటువంటి సబ్జెక్ట్ ఏమిటి?
1: What is the main subject?
0: అన్ని విద్యలకు నిజమైనటువంటి విద్య ఏమిటి?
1: What is the true in knowledge?
0: చెట్టును కొట్టగలిసినటువంటి వాడు కొమ్మలను ఆకులను తీరివేస్తే చెట్టు చచ్చుందా?
1: If one wants to kill a plant by merely cutting off the branches, will he die?
0: కేవలము తల్లి వేరును కొట్టినప్పుడే చెట్టు కూలిపోతుంది.
1: He should cut it at the grass roots, then it will die.
0: అదే విధముగానే ఏ విద్యను నేర్చారు ఈ సమాజమునకు తనకు తన కుటుంబమునకు దేశమునకు ఒక ఉద్ధారమైనటువంటిది ఉపకారమైనటువంటి యొక్క కార్యము చేయగలడు ఆ విద్యను మొట్టమొదటి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should acquire that kind of education which is beneficial to the society and the country.
0: కేవలము చిన్న చిన్న కాలువలు రివర్స్ వంటివి.
1: All these forms of education are like tributaries rivers.
0: కానీ సర్వ విద్యలకు మూలాధారమైనటువంటి ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: The spiritual education is the correct form of education.
0: అది ఏ సముద్రం వంటిది.
1: It is an ocean.
0: ఈ సర్వ నదులు కూడా సముద్రంలో లీనమైపోవాలి.
1: All rivers merge into an ocean.
0: కానీ ఈ రివర్స్ సముద్రంలో లీనము కాకుండా గ్రామాలపైన తమిళ్లపైన పడి ఇవి కేవలం అన్ని విధాల కూడా ముంచి వేస్తుంటుండాలి.
1: But the rivers don't merge in an ocean, but they go on marooning the towns and the villages.
0: ఈ జీవితం అనేటువంటి నదికి రెండు గట్లు ఉంటుండాలి.
1: This life which is a river has got two banks.
0: ఆధ్యాత్మిక ప్రబోధం యొక్క ప్రధాన సారం.
1: This is the essence of spiritual knowledge.
0: ఒక గట్టు ఏమిటది? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అష్టాక్షర నామం ఒక గట్టుగా ఉండాలి.
1: On one side the bung happens to be the eight lettered one, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
0: సంశయాత్మ వీనశ్యతే. ఇది అష్టాక్షర నామము ఒక గట్టుగా ఉంటుంది.
1: The other one happens to be eight lettered one, సంశయాత్మ వీనశ్యతే.
0: ఒక గట్టు శ్రద్ధ, ఒక గట్టు సంపూర్ణమైన విశ్వాసము. రెండు ఉండినప్పుడే ఈ జీవితం అనేటువంటిది అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
1: Therefore on one side sincerity, other side doubtlessness, then the river of life would merge into the grave of an ocean.
0: లేకపోతే ఈ ప్రవాహం ఎక్కడ కూలిపోతుంది?
1: ఇదర్ నో బండ్స్ అని ఇదర్ సైడ్ వాట్ విల్ హ్యాపెన్? దీనిని
0: భరించేటువంటి యొక్క స్థానం ఏమిటి?
1: హూ కెన్ బేర్ దట్?
0: అది సముద్రం ఒక్కటే.
1: ఇట్ ఓన్లీ ఓషన్ దట్ కెన్ కంటెయిన్.
0: సముద్రాన్ని విస్మరించి
1: వి ఫర్గెట్ ది ఓషన్.
0: ఈ నదిని గ్రామములపైన పల్లెలపైన పడిపోయినప్పుడు పల్లెలు గ్రామములంతా కూడా ఒక విధమైనటువంటి యొక్క అశాంతికి గురి అవుతాయి.
1: బట్ వెన్ ది రివర్ ఫ్లో అక్రాస్ ద విలేజెస్ దే విల్ ఆల్ బి డ్రౌన్డ్ ఇన్ ది
0: రివర్. సర్వనాశనము కావిస్తుంది.
1: ఎవరీథింగ్ విల్ బి రూయిన్డ్.
0: కనుకనే ఈనాడు సర్వనాశనమునకు మూల కారణం ఏమిటి?
1: What is the responsible for total
0: ruin? There
1: are many educated.
0: అనేక మంది విద్యాధికారులు ఉంటున్నారు.
1: There are many men of authority.
0: కానీ ఇంతమంది ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: ఎందుకు ఈ అశాంతికి అభివృద్ధి అవుతుండాలి?
1: Why restlessness is increasing?
0: ఎందుకు అక్రమాలు అన్యాయంలో అశాంతిని కూడా అభివృద్ధి కావస్తున్నారు?
1: Why should there be injustice and restlessness all over?
0: అనాచారములు కూడా మూల కారణం ఆధ్యాత్మిక కోల్పోవటమే.
1: For everything, all these sorts of ills, the loss of spirituality.
0: అది విశ్వాసం లేనటువంటి జీవితం అదొక జీవితమా?
1: Is it a life without that faith in self?
0: కనుక తనను తాను మొట్టమొదట కాపాడుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: Therefore one should uphold to protect oneself.
0: Support.
1: It should be support.
0: Self support ఒకటి.
1: Self support
0: one. Self confidence రెండవది.
1: Self confidence two.
0: ఇది మూడవది. Self sacrifice.
1: The third one, self sacrifice.
0: ఇంతే కాదు, నాలుగవది కూడా ఉంటుండాలి.
1: ద ఫోర్త్ వన్ ఇస్ దేర్.
0: ఏమిటది?
1: వాట్స్ దట్?
0: అది సెల్ఫ్ విశ్వాసము, ఆత్మవిశ్వాసము.
1: దట్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్
1: సెల్ఫ్ సపోర్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సపోర్ట్,
0: సెల్ఫ్ సాక్రిఫైస్,
1: సెల్ఫ్ సాక్రిఫైస్,
0: సెల్ఫ్ రియలైజేషన్.
1: దెన్ సెల్ఫ్ రియలైజేషన్.
0: ఆ రియలైజేషన్ కావాలి.
1: ద సెల్ఫ్ రియలైజేషన్
0: లేనప్పుడు
1: దట్స్ నాట్ దేర్.
0: ఏమాత్రము జీవితం అర్థం కానటువంటిది.
1: యు కెనాట్ అండర్స్టాండ్ మిస్టర్ ఎఫ్ లైఫ్.
0: మొట్టమొదట సెల్ఫ్ సపోర్ట్ మనం గావించాలి.
1: Therefore we need self support.
0: ఈ సెల్ఫ్ సపోర్ట్ చేసినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయిపోతుంది.
1: ద మూమెంట్ యూ హావ్ సెల్ఫ్ సపోర్ట్ యూ విల్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ సపోర్ట్ అభివృద్ధి అయినప్పుడు
1: వెన్ యూ డెవలప్ సెల్ఫ్ సపోర్ట్,
0: సెల్ఫ్ సాక్రిఫైస్ అవుతుంది.
1: దెన్ యూఆర్ రెడీ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ అయినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ లభిస్తుంది.
1: ద మూమెంట్ దేర్ ఇస్ సెల్ఫ్ సాక్రిఫైస్ విల్ డెవలప్ సెల్ఫ్ రియలైజేషన్.
0: కనుకని మానవత్వం లోపల ఉండవలసినటువంటి లక్షణములు ఈ విధమైన విద్యా విధానంలో ఉండాలి.
1: Therefore the human qualities should be there in our education system.
0: విద్యార్థులకందరికీ అనేక పర్యాలను నేను బోధించాను.
1: Swami taught many a time to students.
0: రామాయణం రాసినటువంటి వాల్మీకి,
1: వాల్మీకి కంపోజ్ రామాయణ,
0: రామును రావణుని రెండిద్దరిని పోల్చుకుని,
1: ఈ కంపేర్ రామాయణ రావణ,
0: మహాజ్ఞాని రాములు,
1: రామా ఇస్
0: విద్యావంతుడు రాముడు,
1: రామా ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్,
0: రావణుడు మూర్ఖుడు అన్నాడు.
1: ఈ కన్సిడర్ రావణ ఇస్ ఫూల్.
0: కానీ ఎందుకు అతను మూర్ఖుడున్నాడు?
1: వై డి కాల్ హింసెల్ఫ్?
0: రావణుడు 64 విద్యలు నేర్చాడు.
1: రావణ హాస్ లెర్న్డ్ ఆల్ ది
0: సెల్ఫ్ రియలైజేషన్ లభిస్తుంది.
1: ద మూమెంట్ దేర్ ఇస్ సెల్ఫ్ సాక్రిఫైస్ విల్ డెవలప్ సెల్ఫ్ రియలైజేషన్.
0: కనుకని మానవత్వం లోపల ఉండవలసినటువంటి లక్షణములు ఈ విధమైన విద్యా విధానంలో ఉండాలి.
1: దేర్ ఫర్ ద హ్యూమన్

0: మాత్రమే నేర్చాడు.
1: బట్ రామ హాస్ లెర్న్డ్ ఓన్లీ 26.
0: ప్రాకృతమైనటువంటి విద్యలు 26 నేర్చాడు.
1: ద వరల్డ్లీ 26 ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ ప్రాకృతమైనటువంటి విద్యలు 64 నేర్చాడు రావణుడు.
1: బట్ రావణ హాస్ లెర్న్డ్ 16.
0: ఇంత గొప్ప విద్యావంతుడైనటువంటి వాడు మూర్ఖుడంతంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ బై కాలింగ్ హిమ్ ఎ ఫూల్?
0: అది రాముని యందు మూడు గుణములు ప్రధానంగా వచ్చేసాయి.
1: ఇన్ రామ దర్ ఆర్ మెయిన్లీ 3 క్వాలిటీస్.
0: సర్వే లోక హితేరత, సర్వే జ్ఞానోక సంపన్న, సర్వే సముదితాము గుణై. ఈ మూడు గుణములు రాములు ఎందుకున్నాయి.
1: దీస్ 3 క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ రామ.
0: కానీ ఈ మూడు గుణములు రావణు ఎందు లేదు.
1: ఇన్ రావణ ఆల్ ది 3 క్వాలిటీస్ ఆర్ మిస్సింగ్.
0: రావణుడు ఇన్ని విద్యలు నేర్చి కూడాను ఇంద్రియానికి వశుడైపోయి దాసుడైపోయినాడు.
1: రావణ విత్ ఆల్ హిస్ నాలెడ్జ్ హస్ బికమ్ ఎ స్లేవ్ టు హిస్ సెన్సెస్.
0: ఇంద్రియములకు దాసుడైనటువంటి వాడు ఎంత విద్యావంతుడైనప్పటికీ వాడు మూర్ఖుడే.
1: ఇఫ్ వన్ ఇస్ ఎ స్లేవ్ టు ది సెన్సెస్ హౌఎవర్ నాలెడ్జబుల్ హీస్ ఎ ఫూల్.
0: నాట్ ఓన్లీ ఫూల్, ఫూల్ ఫూల్ ఫూల్.
1: నాట్ ఓన్లీ ఫూల్, ఫూల్ ఫూల్ ఫూల్.
0: ఈ గుణములు సరైనటువంటి గుణములు లేకపోతే ఇంకా ఆ విద్యలు దేనికోసం?
1: వెన్ దీస్ క్వాలిటీస్ ఆర్ నాట్ దేర్ వాట్
0: ఫర్? టెక్నాలజీ.
1: It's all bookish knowledge.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల దేశానికి ఏమీ ఉపయోగం లేదు.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ విల్ నెవర్ హెల్ప్ ద కంట్రీ.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ప్రవేశించాలి.
1: వీఆర్ రెడీ ఫర్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కనుకనే రాములు దేవుడు కావడానికి కారణం ఏమిటైతే,
1: వాట్ ద రీజన్ దట్ మేడ్ రామ గాడ్?
0: ది క్వాలిటీస్ 6 నంబర్.
1: ద క్వాలిటీస్ ఆర్ 6 ఇన్ నంబర్.
0: ఫస్ట్ ద క్యారెక్టర్.
1: ద ఫస్ట్ క్యారెక్టర్
0: పిటి.
1: పిటి.
0: మూడవది నాన్ వైలెన్స్.
1: థర్డ్ నాన్ వైలెన్స్.
0: ఫోర్త్ ది కంట్రోల్ ఆఫ్ మైండ్.
1: ఫోర్ కంట్రోల్ ఆఫ్ ద మైండ్.
0: ఫిఫ్త్ ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
1: ఫిఫ్త్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: సిక్స్త్ ఫేమ్.
1: సిక్స్త్ ఫేమ్.
0: ఈ ఆరు గుణములు ఉండటం చేతనే,
1: బికాస్ ఆఫ్ ఆల్ ది 6 క్వాలిటీస్,
0: మేడ్ రామ ది మ్యాన్ సుప్రీం అన్నాడు.
1: దట్ మేడ్ రామ ద మ్యాన్ సుప్రీం.
0: చూసారా, ఈ ఆరు గుణములు ఉండటం చేతనే మానవుడు దేవుడిగా మారిపోయాడు.
1: విత్ దీస్ 6 క్వాలిటీస్ మ్యాన్ బికేమ్ గాడ్.
0: దీనిని చక్కగా విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ హావ్ టు రియలైజ్ క్లియర్లీ.
0: ఈ ఆరులో ఒక్కటైనా మనలో ఉంటుందా?
1: డూ హ్యావ్ అట్లీస్ట్ వన్.
0: ఒక్కటి మాత్రం అందరి ఎందు కూడా విద్యార్థులు ఎందు చాలా పరిపూర్ణంగా ఉంటుంది.
1: బట్ వన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఫుల్ అమంగ్ ఆల్ స్టూడెంట్.
0: ఏమిటది?
1: వాట్
0: ద వైలెన్స్?
1: వైలెన్స్ ఇస్ ప్రెసెంట్ అమంగ్ స్టూడెంట్.
0: ఇది మానవతా గుణముకు చాలా దూరమైనటువంటిది.
1: It is not human quality.
0: ఇది మానవునికి లక్షణమే కాదు.
1: It is not the quality of the human being.
0: మానవత్వానికి ఒక అవలక్షణం.
1: It is the bad feature of mankind.
0: కనుక వైలెన్స్ లో మనం చేరకూడదు.
1: So we should never be violent.
0: దేనివల్ల?
1: Why?
0: ఈశ వాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం. అందరి ఎందు ఉండినటువంటి భగవంతుని పైన మన వైలెన్స్ ఎవరి పైన చేద్దాం?
1: When God is present in everyone, why do you need to be violent?
0: నీలో ఉన్నటువంటి ఆత్మనే నీ ఎదుటివాడి ఎందు ఉంటున్నది.
1: ది ఆత్మ ఈజ్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్.
0: నీలోనిటువంటి ఆత్మనే నీలందు ఉంటున్నది.
1: ది ఆత్మ ఇన్ ద మ్యాన్ ఇస్ యాస్ వెల్ ఇన్ యూ.
0: నిన్ను నీవు నాశనం చేసుకున్నట్టే, నిన్ను నీవు అపహాసం చేసుకున్నట్టే.
1: దేర్ఫోర్ యు ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ రూయినింగ్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను కీడు చేసుకున్నట్టే.
1: యు ఆర్ హార్మింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: కానీ ఇది వైలెన్స్ అనేటువంటిది పరులను కూడా నీ హింసింపజేస్తుంది.
1: ద వైలెన్స్ విల్ హార్మ్ అదర్స్ టూ.
0: కనుని వ్యాసుడు కూడాను అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నాడు.
1: సో వ్యాస సెడ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ పురాణస్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇస్ ది ఎసెన్స్.
0: నీవు హెల్ప్ చేయడానికి చేత కాకుండా పోయినప్పుడు నోరు మూసుకుని పడి ఉంది.
1: ఇఫ్ యూ కాంట్ హెల్ప్ షట్ యువర్ మౌత్.
0: నీవు ఇతరులను హర్ట్ చేయకుండా ఉండటమే గొప్ప హెల్ప్.
1: నాట్ హర్టింగ్ అదర్స్ ఈజ్ ఎ బిగ్ హెల్ప్.
0: నీవు ఉపకారం చేయడానికి చేతగానప్పుడు అపకారం చేయవద్దు, అదే గొప్ప ఉపకారం.
1: ఇఫ్ యూ కాంట్ హెల్ప్ డోంట్ హార్మ్, దట్స్ ఎ బిగ్ హెల్ప్.
0: కానీ ఈనాటి విద్యా విధానం నందు గురువులు ఈ యొక్క సత్యాన్ని బోధించడం లేదు. గురువులకు తెలియదు, శిష్యులకు తెలియదు.
1: ఇన్ టుడే మోడర్న్ ఎడ్యుకేషన్ ద టీచర్స్ డోంట్ టీచ్ యాస్ దే డు నాట్ నో
0: ఆల్సో స్టూడెంట్స్.
1: యాస్ ఈజ్ ద టీచర్ సో ఈజ్ ద స్టూడెంట్.
0: కనుక మొట్టమొదటి గురువులు కూడా ఈ సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: సో టీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో అండ్ కండక్ట్
0: దెమ్సెల్ఫ్స్. గురువులకు సరి అయినటువంటి ఒక సిలబస్ అంతా కూడా ప్రభుత్వం కూడా దీన్ని సరి అయిన రీతిగా ఏర్పరచాలి.
1: ద గవర్నమెంట్ ఆల్సో షుడ్ సీ దట్ దీస్ క్వాలిటీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద సిలబస్.
0: ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలియదు.
1: ద గవర్నమెంట్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ ఈవెన్.
0: ఇంకా ఈ సిలబస్ ఏ రీతిగా వారు నియమించగలరు?
1: వెల్ హౌ డు యు ఎక్స్పెక్ట్ దెమ్ టు ప్రిస్క్రైబ్ ద సిలబస్?
0: ఒక ప్రైమరీ స్కూల్ కు
1: to a primary school
0: deputy inspector visit chesadu.
1: Deputy inspector came on visit.
0: Visit chesi aa pillalni prashninchadu.
1: During his visit he questioned,
0: babu ramayanam evaru rasaru ra?
1: He asked, boy, who composed ramayana?

0: పిల్లవాడు చెప్పాడు, సార్ నేను రాయలేదు సార్.
1: Then the boy said, sir, I did not write.
0: బహుశా మా గురువు గారు రాసిండవచ్చు అన్నాడు.
1: Perhaps my teacher must have written.
0: ఏమిటండి మీరు రాసినారంటున్నారే, మీరు రాశారు ఈ రామాయణము అని ప్రశ్నించాడు.
1: Then the inspector asked, all students say you wrote, teacher, have you written?
0: రామాయణం ఎవరు రాశారు?
1: The teacher also doesn't know.
0: అప్పుడు గురువు గారు చెప్పారు, సార్ క్షమించండి, మీరు రాసినట్టు వాడికి తెలియకుండా నా పేరు చెప్పాడండి అన్నాడు.
1: Then the teacher said, pardon me sir, the boy is not aware that you, the inspector, has written.
0: ఏమిటండి ఈ తప్పు పని నేను చేశానా?
1: He said, sir, have I committed that blunder?
0: ఏదో ఎడ్యుకేషన్ మినిస్టర్ రాసిండవచ్చును అన్నాడు.
1: He said, some education minister must have written.
0: ఈ విధంగా మినిస్టర్లు మొదలుకొని, డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ మొదలుకొని, ప్రిన్సిపల్ మొదలుకొని, టీచర్స్ మొదలుకొని, పిల్లలు మొదలుకొని, అందరికీ విషయం ఏమిటో ఒక్కటి తెలియదు.
1: Likewise, the ministers, the inspectors, the teachers don't know.
0: భాగవతం అంటే ఏమిటి, మహాభారతం అంటే ఏమిటి అని భారతదేశంలో పుట్టి భారతీయ సంస్కృతికి మూలాధారమైనటువంటి మూడు ప్రాణములు భాగవతము, భారతము, రామాయణము, ఈ మూడు ప్రాణములనే పోగొట్టుకున్నప్పుడు ఇంకా వీడు భారతీయుడు ఎట్లవుతాడు?
1: Having been born in Bharat, the three life principles, Ramayana, Bharata, Bhagavata, if they are forgotten, what is the use of your life?
0: ఈనాటి విద్యార్థులు ఈ పవిత్రమైనటువంటి యొక్క ధర్మ సూత్రములు ఏమాత్రము విచారించడం లేదు.
1: The students are not bothered of these sacred principles.
0: అధర్మము, అక్రమము, అనాచారము, అసత్యం అనే సంబంధమైనటువంటి ఈ నావల్స్ చదువుతూ ఉంటుంటారు.
1: They go through the novels containing all wicked actions and wrong paths.
0: ఇంకా చదువుతూ ఉంటుంటారు.
1: They read all sorts of books.
0: పరీక్షల టైం ప్రారంభమైనప్పటికీ అప్పుడు పుస్తకాలు పట్టుకుంటారు.
1: They start reading books at the time of examination.
0: అలాంటి వారు పాస్ అయ్యే ప్రయోజనం ఏమిటి?
1: What is the use in securing?
0: కేవలం ఇది మెటీరియల్ లైఫ్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ ఆల్ ఎ మెటీరియల్ లైఫ్.
0: ఇది దేశానికి ఏమాత్రం ఉపకారం కాదు.
1: ఇట్ విల్ నెవర్ హెల్ప్ ద కంట్రీ.
0: ప్రేమైన విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: మన సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో నేర్చుకునేటువంటి విద్యార్థులందరికీ ఒక విధమైనటువంటి కంకణం కట్టుకోవాలి.
1: ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్
0: సమాజంలో ప్రవేశించి
1: must be determined to enter into society.
0: సంస్కృతిని చాటాలి, ఇంటింటికి వంటి వంటికి చాటాలి.
1: They should propagate the culture of Bharat.
0: వాడ వాడను కూడా ఈ సంస్కృతిని చాటాలి.
1: They should propagate the culture of Bharat all over.
0: ఈ సంస్కృతియే ఈ దేశమునకు ఒక వెన్నెముక.
1: This culture is the backbone of this country.
0: ఇలాంటి సంస్కృతిని మీరు చాటలేకపోతే మీరు చదివి ప్రయోజనం లేదు.
1: If you do not propagate culture of Bharat, your education is useless.
0: కేవలం అపకారం చేసినటువంటి వారు అవుతారు.
1: You will be harming the name of the institute.
0: నేను కోరేది ఒక్కటే.
1: We want only one.
0: మీరు చదివినటువంటి చదువుకు,
1: your education,
0: చదివినటువంటి ఇన్స్టిట్యూట్ కు,
1: to the institute where you study,
0: మిమ్మల్ని ఈ విధంగా పోషించి ఏ విధమైనటువంటి నయా పైసా కూడా మీ చేతిలో తీసుకొనక మీకు చదువు చెప్పించినందుకు,
1: ఫర్ ఆల్ ది ఎడ్యుకేషన్ యూ రిసీవ్ వితౌట్ ఎనీ ఫార్మల్ కలెక్షన్ ఆఫ్ ఫీ,
0: ఇది మీరు ఇవ్వాల్సినటువంటి గురు దక్షిణ.
1: దిస్ ఈస్ థింగ్ యూ హావ్ టు ఆఫర్ ఇన్
0: టర్న్. ఈ దక్షిణ
1: వాట్ ఈస్ దాట్?
0: మీరు శాంతిగా ఉండి జగత్తునకు శాంతిని అందించండి, అదే నా యొక్క గురు దక్షిణ.
1: You be in peace and make the world peaceful. That is the one thing that
0: ద్వారా సమాజంలోకి ఏమాత్రం కూడా అశాంతి కలగనివ్వకుండా చూసుకోవాలి.
1: See that you will never make this society restless.
0: అందరి యొక్క ఐకమత్యాన్ని మనం ఆశించాలి.
1: We should desire
0: ఐకమత్యమే బలము.
1: Unity is strength.
0: అంతకంటే గొప్ప బలము లేదు.
1: There is no the greater strength.
0: ఐదు వేళ్లు చేరినప్పుడు ఎంతైనా మనం పని చేయవచ్చు.
1: With all the five fingers put together,
0: మనం చేరి పని చేస్తున్నప్పుడు నా వెనుక తొమ్మిది మంది ఉంటున్నారు అనేటువంటి ధైర్యం కూడా మనకు అందిస్తుంది.
1: When you have men behind, you will have all the courage.
0: చదువుల గురించి చెప్పి ప్రయోజనం లేదు.
1: No use talking about education.
0: జీవితంలో మనకు అవసరమైనటువంటి విషయాలు మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to know the essentials of life.
0: కారణం ఏమనగా,
1: the reason,
0: చదివిన చదువుకు నిత్య జీవితానికి సంబంధం లేకుండా,
1: there is no connection between the education and the life.
0: గ్రంథములకు మాత్రమే ఒక అమితమైపోతుండాలి అనే లిమిట్ అయిపోతుండాలి.
1: It is restricted to books alone.
0: చాలా మంది సైన్స్ పిల్లలకు తెలుసు.
1: Many students of science know.
0: లైబ్రరీలో పోతున్నారు. వాటర్ ఎట్లయింది అని ప్రశ్న వేసినప్పుడు,
1: if you ask the question, how is the water?
0: Hydrogen, oxygen, rendu kalipte water ayindi swami antaru.
1: They say, swami, H2O, hydrogen, oxygen make water.
0: Kani aa vidhanamu neevu grandhamu dwara telusukoni nee yokka laboratory lopala meeru chusukuntunnaru kada, laboratory lo deenni parishilam chesaru.
1: You go through all the combination, the constituents of water.
0: Kani adi jeevithamlo em upayogam lede.
1: But what is the use in daily life?
0: Nee bhojanani kuchunnappudu, నీకు దాహం ఏర్పడినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపి తాగుతున్నావా?
1: When you sit there at the dining table, do you combine hydrogen, oxygen and make water and drink?
0: లేదు, అది కేవలం ల్యాబొరేటరీ కి మాత్రమే సంబంధించినటువంటి.
1: It is just confined to laboratory.
0: మీరు చదివినటువంటి చదువులు కూడా ఆ యొక్క ఇన్స్టిట్యూట్ కి మాత్రమే సంబంధించింది. సమాజంలో ఏమాత్రము సంబంధం లేకుండా ఉంటుండాలి.
1: So this education you received is limited to the institute but not to the society.
0: పుట్టినది, పెరిగినది, జీవించినది, అంత్యమౌనది కూడా సమాజం నుండి.
1: Therefore birth and sustenance and relation is in
0: society. సమాజమునకు తగినటువంటి సహాయం చేయాలి.
1: Therefore we should render
0: service. ఉపకారం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ ఎవ్రీబడి.
0: సమాజంలో మనము ఒక వ్యక్తులం అని భావించాలి.
1: వీ షుడ్ ఫీల్ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్
0: సమాజ. గౌరవమే పోతే నీ గౌరవం కూడా పోయినట్టే.
1: అండ్ ద సొసైటీ లూజెస్ రెస్పెక్ట్, యూ లూజ్ ద రెస్పెక్ట్.
0: మొట్టమొదటి ఈ రెస్పెక్ట్ నీవు సెల్ఫ్ సపోర్ట్ నీవు సంపాదించుకో.
1: దేర్ఫోర్ రెస్పెక్ట్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ సపోర్ట్.
0: నీపైనే నీకు సపోర్ట్ లేనప్పుడు ఇంకా ఇతరులు ఏ రీతిగా నీవు విశ్వసించగలవు?
1: ఇఫ్ యూ కెనాట్ సపోర్ట్ యువర్ సెల్ఫ్, హౌ డు యూ హావ్ ఫెయిత్ ఇన్
0: అదర్స్? నీవు విశ్వసించాలి.
1: యూ హావ్ ఫెయిత్. కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడే ఇతరులు కూడా విశ్వసించాడు.
1: ద వన్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ అదర్.
0: మొట్టమొదటి సెల్ఫ్ సపోర్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ సెల్ఫ్ సపోర్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఇవి రెండు లేకపోతే
1: వితౌట్ దీస్ టూ
0: సెల్ఫ్ సాక్రిఫైస్ చేయనే చేయలేదు.
1: ఇంపాసిబుల్ టు సాక్రిఫైస్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ చేయలేకపోతే
1: వెన్ యూ డూ నాట్ సెల్ఫ్ సాక్రిఫైస్,
0: సెల్ఫ్ రియలైజేషన్ కోట్లమైలు దూరంగా ఉంటారు.
1: ద సెల్ఫ్ రియలైజేషన్ విల్ బి ఫార్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మైల్స్.
0: అనేక మంది అడుగుతుంటారు, వాట్ డూ యూ వాంట్ అని అడిగినప్పుడు, ఐ వాంట్ సెల్ఫ్ రియలైజేషన్.
1: Many ask, what do you want? And they say, I want self-realization.
0: ఇది మార్కెట్ లో ఉన్నటువంటి కూరగాయలు కాదు.
1: It is not the one available like vegetable market.
0: It is
1: not the one that you get served.
0: మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకో.
1: But first develop self-confidence.
0: అప్పుడే నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది.
1: దెన్ యూ విల్ అటైన్ సెల్ఫ్
0: సాటిస్ఫాక్షన్. ఎప్పుడు సాటిస్ఫాక్షన్ వచ్చిందో అప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తావు.
1: దెన్ వేర్ దేర్ ఇస్ సాటిస్ఫాక్షన్ దేర్ విల్ బి సాక్రిఫైస్.
0: అప్పుడు నీకు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది.
1: దట్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
0: వేయకుండా గోడ కడితే అది నిలుస్తుందా?
1: వితౌట్ ఫౌండేషన్ యూ కెనాట్ రైజ్ ద వాల్.
0: గోడ కట్టకుండా పోయి టాపు వేస్తే అది ఉంటుందా?
1: వెన్ యూ డోంట్ రైజ్ ద వాల్,
0: ఇంట్లో మనం జీవించడానికి సాధ్యమవుతుందా?
1: వితౌట్ ద రూఫ్ కెన్ యూ లివ్ దేర్?
0: ఇల్లే కాదు, అది ఇల్లే కాదు.
1: ఇట్స్ నో హౌస్ అట్ ఆల్.
0: Self-confidence is foundation.
1: Self-confidence is the foundation.
0: Self-satisfaction wall.
1: Self-satisfaction wall.
0: Self-sacrifice roof.
1: Sacrifice roof.
0: Self-realization life.
1: Self-realization is the life.
0: In all the five, self, self, self.
1: In all the five, self is common.
0: ఆ సెల్ఫ్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ద సెల్ఫ్?
0: నీ దేహమా?
1: ద బాడీ?
0: ఏ నీ మనసా?
1: మైండ్?
0: ఏ నీ బుద్ధియా?
1: ఆర్ ఇంటెలెక్ట్?
0: నీ చింతించా? కాలే కాదు.
1: ఆర్ సెన్సెస్? నో.
0: సెల్ఫ్ అనగా ఆత్మనే సెల్ఫ్.
1: ద సెల్ఫ్ ఈజ్ ఆత్మ.
0: కనుక అట్టి ఆత్మవిశ్వాసాన్ని ఈనాడు దూరం చేసుకుని
1: యు ఆర్ అవే ఫ్రమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టుడే.
0: కేవలం గ్రంథపరిచయమైనటువంటి పుస్తకాధారాన్ని నువ్వు తీసుకుని
1: యు రిలై ఆన్ ద టెక్స్టువల్ నాలెడ్జ్.
0: తద్వారా యూనివర్సిటీలో ఇచ్చినటువంటి పట్టాన్ని చేతులు పట్టుకుని
1: యూ రిసీవ్ ద డిగ్రీస్ ఫ్రమ్ ద యూనివర్సిటీ.
0: ఆఫీస్ ఆఫీస్ కు సర్వీస్ సర్వీస్ సర్వీస్ సర్వీస్ పోతున్నాడు.
1: యూ జస్ట్ గో అరౌండ్ ఆఫీసెస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ జాబ్.
0: ఎంతమందో ఎంప్లాయ్మెంట్ దీనికంత కూడా ఎంతో రాస్తున్నారు.
1: మెనీ రిజిస్టర్ దేర్ ఎంప్లాయ్మెంట్
0: చేస్తున్నారు.
1: రిప్లై
0: కానీ నో రిప్లై.
1: But for these, they apply but no reply.
0: దీని వల్లనే నాన్ ఎంప్లాయ్మెంట్ అధికమైపోయింది.
1: ఫర్ దిస్ రీజన్ నాన్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మోర్.
0: నాన్ ఎంప్లాయ్మెంట్ కావటం చేతనే అనేక మంది విపరీతమైన మార్గాల్లో ప్రవేశిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ అన్ఎంప్లాయ్మెంట్ మెనీ టేక్ టు రాంగ్ పాత్.
0: దొంగలంతా వీండే.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ థీవ్స్.
0: హైజాకర్స్ అంతా వీండే.
1: హైజాకర్స్ ఆర్ దే.
0: కిడ్నాపర్స్ అంతా వీండే.
1: కిడ్నాపర్.
0: అందరూ చదువుకున్న వాళ్ళే.
1: ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: వీళ్ళకు తగినటువంటి పనిని అందించలేకపోవటమే మూల కారణం.
1: దే హావ్ నాట్ బీన్ గివెన్ ద వర్క్.
0: కానీ పనులు మాత్రం అందించడం లేదు. కానీ ప్రభుత్వం కాలేజీలు మాత్రం స్టార్ట్ చేస్తున్నాయి.
1: దే డోంట్ గివ్ దెమ్ జాబ్ బట్ గవర్నమెంట్ స్టార్ట్స్ కాలేజెస్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: మన ప్రపంచంలో ఎంతమంది అవసరమో దానికి తగినటువంటి దీనిగా మనం ప్రయత్నించాలి.
1: ఇట్ దేర్ షుడ్ బి నీడ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ టేక్.
0: ఈ చదువు,
1: వాట్ దిస్ ఎడ్యుకేషన్?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: Having learnt it, the foolish one who doesn't know one's own self.
0: Yanta chaduvu chadivi yeniti unnanu heenuni gunambu manaledu.
1: Having learnt, a mean man will never give up his mean habit.
0: Karachi chaduva chaduva tarkavadame kani.
1: The education is just the argumentation.
0: Purna jnanam yepudu pondaledu.
1: He will not have comprehensive knowledge.
0: Chadu chadivi chadivi chavanganetiki.
1: Having been educated, why should you die?
0: Chavu leni chaduvu chaduvavalayu.
1: You should study that way so as to be immortal.
0: Yenu ee sachche chaduvanta manaku.
1: Why should we study to die?
0: Yenu deeni valla dhanam ostundi.
1: You get money.
0: Ee dhanam valla kontha kaalam sukhisthavu.
1: With this money you'll be happy.
0: Tarvata sachchin tarvata em sukhisthavu?
1: After death how do you
0: be happy? Em chestavu?
1: What do you do with the money?
0: Anduvallane
1: so
0: oka vyakti గ్రామాన్ని ఉచ్చరిస్తూ కూర్చున్నాడట నదీ తీరంలో.

0: ఓ మూఢుడా, నీ గ్రామాన్ని చదువుతున్నావు, ఎంతో నీవు పాణి గ్రామాన్ని నీవు ఉచ్చరిస్తున్నావు, ఈ గ్రామం వల్ల వచ్చే ఫలితం నీకేమిటి?
1: ఓ ఫూలిష్ మ్యాన్, యు ఆర్ గోయింగ్ త్రూ ద గ్రామర్ రిటన్ బై పాణి.
0: ఈ గ్రామర్ వల్ల నాకు గొప్ప పండితుని అవుతానని జవాబు చెప్పాడు.
1: ద రిప్లై ఇస్ బికాస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ అండ్ స్కాలర్.
0: ఇచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ఇట్?
0: మహారాజు దగ్గర నేను ఒక గొప్ప పాండిత్యం వహిస్తానన్నాడు.
1: యూ విల్ సే దట్ యు విల్ ఎగ్జిబిట్ ది స్కాలర్షిప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎంపైర్.
0: ఈ పాండిత్యం వహించడం వల్ల లభించేటువంటి ఆదాయం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ద ప్రాఫిట్ ఆఫ్?
0: మహారాజు గారు నాకు దండిగా దానం ఇస్తారు, ధర్మం ఇస్తారు, ధనం ఇస్తారు.
1: ద కింగ్ విల్ పాస్ ఆన్ లాట్స్ ఆఫ్ వెల్త్.
0: ఆ ధనం వల్ల నీవు ఏ సుఖం కలుగుతుంది?
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ గెట్ అవుట్ ఆఫ్ మనీ?
0: నా కుటుంబం సుఖంగా జీవిస్తాము అన్నారు.
1: ఐ అండ్ మై ఫ్యామిలీ విల్ బి హ్యాపీ.
0: ఎంతవరకు జీవిస్తావు అన్నారు?
1: హౌ లాంగ్?
0: నన్ను బ్రతికినంత కాలము సుఖంగా జీవిస్తానన్నాడు.
1: టిల్ ద లాస్ట్ టైం బి హ్యాపీ.
0: ఆ తర్వాత నీకు ఈ ధనం ఏం చేస్తుంది?
1: లేటర్ వాట్ విల్ ఇట్ డూ?
0: తెలియదు అన్నాడు.
1: ఐ డు నాట్ నో.
0: ఇంత మాత్రం తెలియనటువంటి వాడు ఈ చదువు యొక్క ప్రయోజనం ఏమిటి?
1: వి డోంట్ నో వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఆల్ ది ఎడ్యుకేషన్.
0: మానవుడు కూడా కోటీశ్వరుడు మధ్య కూడా కూటి పేద వరకు కూడా సత్యంత వరకు తింటున్నాడు, బతుకుతున్నాడు.
1: Right from the millionaire to papa, they eat and drink.
0: వాడు వస్తున్నాడు.
1: He dies and so too he.
0: ఈ యొక్క పూర్ణత్వానికి ఏది కారణం?
1: What is that is responsible?
0: కానీ అది శాంతి, శాంతి, శాంతి.
1: That is peace.
0: దేహం మరణించిన తర్వాత కూడా ఆత్మకు శాంతి కావాలి.
1: Even after the death of the body, peace is needed for the spirit.
0: ఆ శాంతి నిజమైన శాంతి.
1: That peace is the
0: truth. శాంతి మనకి ఎప్పుడు లభ్యమవుతుంది?
1: When do we acquire it?
0: I want peace. మూడు అక్షరాలు, మూడు పదాలు.
1: I want peace. Three words.
0: I want peace.
1: I want peace.
0: I ego.
1: I ego.
0: Want desire.
1: Want desire.
0: ఇన్ని సంపేస్తే పీస్ నీకు అక్కడ నిలుస్తుంది.
1: With these two, how do you expect to be peaceful?
0: కరెక్ట్. నీ పీస్ నీ దగ్గరనే ఉంటుండాలి.
1: The peace is in you.
0: ఇప్పుడంతా నీ పీస్ ని పీసెస్ చేస్తున్నావు.
1: But you are making peace into pieces.
0: చదువుల వల్ల మనకు శాంతి రాదు.
1: You can never be peaceful without education.
0: చదవాలి.
1: What
0: ఈ లౌకిక చదువులతో పాటు
1: along with the worldly education,
0: ఆధ్యాత్మిక చదువు కూడా ఉంటుండాలి.
1: The spiritual education,
0: ఆధ్యాత్మిక చదువుతో పాటు
1: along with
0: నైతిక సుఖం కూడా, నైతిక చదువు కూడా ఉంటుండాలి.
1: The moral education is necessary.
0: ఈ moral education లేకపోతే ప్రయోజనం లేదు.
1: Without moral education, it is no use.
0: కానీ మోడర్న్ బాయ్స్ మోరల్ ఎడ్యుకేషన్ ఏమాత్రం అర్థం కాదు.
1: ద మోడర్న్ బాయ్స్ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ మోరల్ ప్రిన్సిపల్.
0: ఇది మోరల్ ఎడ్యుకేషన్, ఇది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: దిస్ ఇస్ మోరల్ ఎడ్యుకేషన్, వైల్ దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్.
0: మోడర్న్ ఎడ్యుకేషన్ ఎలాంటిది? స్ప్రిట్ ఆఫ్ లవ్.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రౌండ్ ది స్ప్లిటింగ్ ఆఫ్ లవ్.
0: మోరల్ ఎడ్యుకేషన్ స్పిరిట్ ఆఫ్ లవ్.
1: But the moral education is the spirit of love.
0: కనుక స్పిరిట్ ఆఫ్ లవ్ ని మీరు సంపాదించుకోవాలి.
1: So acquire the spirit of love.
0: స్పిరిట్ ఆఫ్ లవ్ ప్రధానం కాదు.
1: Not the spirit of love.
0: చదువుల్సినటువంటి చదువు ఆధ్యాత్మిక చదువుతో పాటు లౌకిక చదువు కూడా మీరు చేసుకోండి.
1: Along with the spiritual knowledge, have the worldly knowledge too.
0: ఇది ఈ విధంగా చెప్పేటువంటి స్వామి ఎందుకు విద్యాలయం స్థాపించాడు అని మీరు అడగవచ్చు.
1: You may put a question, when Swami says so, why should we start instruction?
0: Subjects anta kudunu pravesh pettarani adagavachchu.
1: You may ask why there are subjects like this.
0: Kaani ee yokka vidya samastha anetundi vidya gramam kaani kontha mana yokka university tattvam kaani ivanni sthapinchadani kaaranam em?
1: What is the reason behind establishing these institutes and colleges?
0: Ee vidhamainatundi kalasaralu viswavidyalayamule yerpadakapothe meeru evvaru ikkadiki raaru.
1: When these colleges and universities are not started, no one will come here.
0: Yesoda Krishnuni pattalani aneka rakamuluga prayatnam chesindi.
1: Yesoda made several attempts to catch hold of Krishna.
0: Kani atani pattataniki sadhyam kakapoyindi.
1: But she could not catch him.
0: Cheppindi Krishnuniki.
1: So she told
0: Krishna, enduku inta gola chestunnavu? Krishna kudanu nee valla chala అశాంతిగా ఉంటుండాలి.
1: కృష్ణ, వై ఆర్ యూ సో మిస్టియస్?
0: ఎందుకు ఇతరుల ఇంటికంతా నీవు పోయి ఈ వెనంత దొంగిలించి యశోద కుమారుడు దొంగ దొంగ అనేటువంటి ఈ చెడ్డ పేరును ఎందుకు నీవు సంపాదిస్తున్నావు?
1: వై డూ స్టెప్ ఇన్ అదర్స్ హౌసెస్ ఇన్ ద నైబర్హుడ్ అండ్ స్టీల్ దేర్ బట్టర్ గెట్ ది నేమ్ ఆఫ్ ఎ థీఫ్?

0: నేను పెడితే తినవు. మన ఇంటి వెన్న నీకు అసహ్యంగా ఉంటుంటాదా? పొరుగింటి వెన్న నీకు చాలా రుచిగా ఉంటాదా? ఎందుకు నీ విధంగా పోయి దొంగ అనేటువంటి పేరు నీవు ఎందుకు సంపాదించుకుంటావు?
1: యూ డోంట్ ఈట్ ది బటర్ రైస్ సర్, బట్ యూ ఎంటర్ ఇంటూ ద నైబర్హుడ్ అండ్ స్టీల్ ద బటర్. ఇట్ ఇస్ సో డిలీషియస్.
0: ఇలాంటి రహస్యాన్ని చెప్పే నిమిత్తమై కృష్ణుడిని పట్టాలని ప్రయత్నం చేసింది.
1: షీ వాంటెడ్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ కృష్ణ.
0: చిక్కలేదు.
1: షీ కుడ్ంట్.
0: కొట్టాలని ప్రయత్నం చేసింది.
1: షీ వాంటెడ్ టు బీట్.
0: చిక్కితే కదా కొట్టడం.
1: షీ కుడ్ంట్ క్యాచ్, షీ కుడ్ంట్ బీట్.
0: కనుక కృష్ణుడికి ఏది ప్రీతి?
1: వాట్ ఇస్ ద కృష్ణ లైక్?
0: వెన్న ప్రీతి.
1: హి లైక్
0: వెన్నను ఒక చేతిలో పెట్టుకుని,
1: విత్ బటర్ ఆన్ వన్ హ్యాండ్,
0: కర్ర మరొక చేతిలో వెనక దాచుకుని,
1: విత్ ది స్టిక్ ఆన్ అనదర్ హ్యాండ్ హిడెన్
0: బిహైండ్. ఇదిగో ఈ వెన్న అని చూపించుతూ
1: వచ్చింది. కృష్ణ కమ్ అలాంగ్, కమ్ ఆన్.
0: వెన్నను చూసి కృష్ణుడు దగ్గరకు వచ్చాడు.
1: కృష్ణ కేమ్ సో నియర్ టు ది బటర్.
0: కర్రతో దెబ్బలు కొట్టింది.
1: హి కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్ అండ్ హి హస్ బీటెన్ హిమ్ విత్ ది స్టిక్.
0: కనుకనే మీకు ఈ లౌకిక చదువులంతా చాలా ఇష్టం కనుక దానిని ఒక చేతిలో మీకు చూపించి మిమ్మల్ని ఆకర్షింపజేసుకుని తిరిగి ఆధ్యాత్మికమైన కర్రతో కొడుతుంది.
1: As you like the worldly education, this is shown to attract you, and then the training thereafter.
0: Meekanta kuda nee laukika vidyane chaala preeti.
1: You love this worldly education.
0: Meekaramainatundi laukika vidyanu chooputu,
1: showing all that you love,
0: tadwara ikkada rappinchukoni,
1: make you come here,
0: aadhyatmika margamlo mimmalni pravesha pettaru,
1: and see that you step into spiritual life.
0: Ee laukikamo aadhyatmiko rendiki oka ekatvam cheyatame swami yokka sankalpam.
1: Swami's will is to unify the spirituality and worldly knowledge.
0: Andukosamane meeku free ga education istunnam.
1: It is for that purpose free education is offered.
0: Okkokka degree boys kanta kodunu, arts boys kanta kodunu, okkokka boy head kanta kodunu 60,000 ఖర్చు పెడుతున్నాం.
1: ఫర్ హెడ్ 60,000 rupees ఆర్ స్పెండ్.
0: సైన్స్ పిల్లల కంటే కూడా 90,000 ఖర్చు అవుతా ఉంది.
1: ఈచ్ సైన్స్ స్టూడెంట్ 90,000.
0: ఈ కెమికల్స్ ఈ ప్రాక్టికల్స్ చాలా ఖర్చు ఉంటుంటుంది.
1: లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఈ విధంగా కెమికల్స్
0: ఇంత ఖర్చు పెట్టి ఇన్ని విధాలా మిమ్మల్ని ప్రేమించి ఇన్ని విధాల దగ్గర చేర్చుకుని ఈ విధంగా చదువు చెప్పిస్తున్నామంటే దేనికోసము?
1: సో మచ్ మనీ స్పెండ్ and education is important.
0: ఆదాయం కానీ నాకు లాభం కానీ ఏమీ లేదు.
1: స్వామి గెట్స్ నో ప్రాఫిట్ అవుట్ ఆఫ్ యూ.
0: కానీ మీ జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితంగా అందించాలని.
1: బట్ ఓన్లీ విత్ యూ టు మేక్ యువర్ లైఫ్ ఐడియా.
0: ఆధ్యాత్మిక తత్వాన్ని మీలో నింపి,
1: ఫిలింగ్ యూ స్పిరిచువాలిటీ,
0: ప్రవర్తనలో ప్రవేశపెట్టి,
1: మేక్ యూ బిహేవ్ ఇన్ ద వరల్డ్.
0: లక్ష్యము ఆధ్యాత్మికము.
1: ఎయిమ్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: లోకము పారవాస్తికం, ప్రపంచ పరిస్థితి.
1: దిస్ వరల్డ్ ఇస్ ద ప్రజెంట్ పొజిషన్.
0: కనుక ఆత్మ లక్ష్యంలో నీవు ప్రకృతిని అనుభవించు.
1: కీపింగ్ ది ఆత్మ ఇస్ ద ఎయిమ్. ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: తప్పు లేదు.
1: నౌ మిస్టేక్.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వాలు చేరినప్పుడే నెగటివ్ పాజిటివ్ చేరినట్టుగా ఉంటాయి.
1: బోత్ షుడ్ కంబైన్ లైక్ నెగటివ్ అండ్ పాజిటివ్.
0: కనుక ఈ రహస్యాన్ని మీరు కూడా గుర్తించుకుని వర్తించండి.
1: యూ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: కేవలం మీరు చదివినటువంటి చదువుల వల్ల
1: అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: దేశానికి ఎంతైనా కూడా మేలు చేకూరుతుంది.
1: ద కంట్రీ విల్ ప్రాస్పర్.
0: మీరు నిజముగా ఒక విధమైనటువంటి దీక్షను పూరితే మీరు చేయలేనిటువంటిది ఏమీ లేదు.
1: ఇఫ్ యు హావ్ థరో డిటర్మినేషన్ దేర్ ఇస్ నథింగ్ యు కెనాట్ అచీవ్.
0: అయితే విద్యార్థులారా, ఒక చిన్న విషయాన్ని మాత్రం మీరు గుర్తించాలి.
1: బట్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద సింపుల్ పాయింట్ హియర్.
0: విద్యార్థుల లోపల ఈ విధమైనటువంటి పాలిటిక్స్ ను ప్రవేశపెట్టకండి.
1: ఇన్ స్టూడెంట్ కమ్యూనిటీ దేర్ షుడ్ నాట్ బి పాలిటిక్స్.
0: మీరు పాస్ అయిపోయి డిగ్రీ తీసుకుని ఒక అధికారంలో పోయినప్పుడు అప్పుడు మీ ఇష్టంగా మీరు పోవచ్చు.
1: The moment you pass and leave the institution, you can behave as you want.
0: That's the end of the matter. You have politics lo, rajkiya lo, pravesham chukodu.
1: So long your students never step into politics.
0: Dani valla renditiki seeludaipotam.
1: Therefore you lose both.
0: Kanaka neevu uvai drashtilo ipotam.
1: You will be losing both of them.
0: Neeku deshaniki kavalsinattu sahayam cheyi.
1: You serve this society.
0: Samajamiki kavalsina sahayam cheyi.
1: You render service to society.
0: Kutumbaniki tagineku sahayam cheyi.
1: You do it appropriately.
0: Tagineku sahayam cheyi.
1: You do help your friend.
0: Ee matram kodana abhyantaram ledhu.
1: There's no objection to that.
0: Kaani
1: but
0: rajakeeyallo matram praveshinchukodu.
1: Never enter into politics.
0: Vidyavantulaina tarvata,
1: after education,
0: ఉద్యోగంలో చేరిన తర్వాత,
1: after
0: నీకు ఇష్టమైతే ఈ సత్యాన్ని రాజకీయంలో ప్రవేశపెట్టి తద్వారా దేశాన్ని ఉన్నత స్థాయికి తెప్పించండి.
1: After completing your education, after taking a job, make realize this truth in politics.
0: కానీ మనం స్వాతంత్రాన్ని ఎందుకు కోరాం?
1: Why did you want independence?
0: భారతీయులు మాత్రమే ఉండాలని, భారతీయ సంస్కృతికి విరుద్ధంగా వాడు ప్రవర్తిస్తున్నారని, పరదేశీయులు దీంట్లో మనం ప్రవేశించకూడదని, పరదేశీయులు స్వాధీనంలో ఉండకూడదని స్వాతంత్ర్యం కోసం ఎంతనో త్యాగాలు చేస్తూ వచ్చారు.
1: Many struggled and sacrificed for this independence because we want to preserve the culture of this country.
0: వచ్చింది.
1: And we got independence.
0: కానీ దురదృష్టవశాత్తు ఐకమత్యం చెడిపోయింది.
1: But unfortunately we lost unity.
0: స్వాతంత్రం వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of independence?
0: ఆనాడు తెల్లవారు మిమ్మల్ని బాధ పెట్టు వచ్చారు.
1: You were harmed by white
0: people. తెల్లవారు నల్లవారిని బాధ పెట్టు వచ్చారు.
1: Today black people.
0: నల్లవారు నల్లవారిని బాధ పెట్టు వస్తుంది.
1: The black people are harming the black people only.
0: ఏంటి ఈ స్వాతంత్రం యొక్క ప్రయోజనం?
1: What is the use of independence?
0: ఐకమత్యం కావాలి.
1: Unity is needed.
0: ఈ యూనిటీ లేకపోతే ఎన్ని స్వాతంత్రాలు వచ్చినప్పటికీ ఏమీ ఇతరము ప్రయోజనం లేదు.
1: విదౌట్ యూనిటీ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఇండిపెండెన్స్.
0: కనుక ఈ స్వాతంత్రాన్ని మీరు సరైన అర్థములుగా గుర్తించి ఆ స్వాతంత్రం తగినటువంటి విలువను అందించాలి.
1: సో నో ద ప్రాపర్ మీనింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ అటాచ్ వాల్యూ.
0: ఈనాడు మీరు ప్రామిస్ చేశారు.
1: Today you made a promise.
0: వైస్ ఛాన్సలర్ చెప్పినవంతా ప్రామిస్ చేశారు.
1: యూ రిపీటెడ్ వాట్ ఆల్ దట్ వైస్ ఛాన్సలర్.
0: వాగ్దానం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దాట్?
0: కానీ ఇప్పుడు ప్రపంచంలో వాక్ దానం అంటే వాక్ ను మాత్రం దానం చేస్తున్నారు.
1: దే సింప్లీ ఆఫర్ ద వర్డ్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ చారిటీ.
0: అది కాదు దానము.
1: ఇట్ నాట్ వాక్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. హృదయాన్ని దానం చేయాలి.
1: యూ హ్యావ్ టు ఆఫర్ యువర్ హార్ట్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ చారిటీ.
0: దానం చేయాలి.
1: యూ హ్యావ్ టు ఆఫర్
0: అనే వాక్ దానం. హృదయం నుంచి వాకులో ప్రవేశించి వాకులో నుంచి హస్తంలో ప్రవేశించాలి.
1: యూ హ్యావ్ టు సే అండ్ డూ చారిటీ హోల్ హార్టెడ్లీ.
0: అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడిపోతుంది.
1: దెన్ దేర్ విల్ బి యూనిటీ ఆఫ్ ది త్రీ.
0: ఈ యొక్క కాన్వర్సేషన్ లో మాత్రం మీరు వాగ్దానం చేసి బయట పోయిన తర్వాత దీనికి విరుద్ధంగా నటించినారంటే ప్రవర్తించినారంటే ఇంతకంటే పాపం మరొకటి.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ మేక్ ప్రామిసెస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కన్వోకేషన్ అండ్ బిహేవ్ ఇన్ ఆపోజిట్ వే,
0: సాధ్యమైనంత వరకు కూడా మీ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ప్రాణాన్ని త్యాగం చేయండి.
1: దేర్ఫోర్ టు కీప్ అప్ ద ప్రామిస్ రెడీ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్.
0: దాన్ని మాత్రం మరవకూడదు.
1: బట్ నెవర్ ఫర్గెట్ ద ప్రామిస్.
0: కనుక ఇలాంటి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క విద్యను మనము హృదయంలో నింపుకుని సమాజంలో ప్రవేశపెట్టి దేశాన్ని సంరక్షించండి.
1: అండ్ దేర్ఫోర్ keep and preserve this truth and eternal truth and yes, protect the country.
0: అపకారం అనేటువంటి భావం కలలో కూడా తలంచకూడదు.
1: Never dream harming the country.
0: మన దేశం దీన్ని రక్షించాలని ఏ దేశం కూడా ఆ దేశం యొక్క అభిమానాన్ని అభివృద్ధి పరచుకోవచ్చు, తప్పలేదు.
1: People of different countries should struggle for their countries.
0: కానీ కన్న తల్లిని వదిలిపెట్టి సౌత్ తల్లిని మాత్రం ప్రేమిస్తున్నాం ఇప్పుడు.
1: But you leave your own mother and you love your stepmother.
0: ఈ దేశం యొక్క క్షేమాన్ని విస్మరించి విదేశీయుల యొక్క క్షేమాన్ని కోరుతున్నాము.
1: You forget the progress of your country.
0: ఈ దేశాన్ని విదేశాన్ని సర్వదేశాన్ని కూడా అభిలషించు.
1: You desire the progress of all countries.
0: సర్వదేశాన్ని నీవు ఆశించు.
1: You also expect
0: లోక సమస్త సుఖినో భవంతు. అన్ని దేశములు కూడా సుఖంగా ఉంటుండాలి.
1: Let all countries be happy.
0: ఇలాంటి విశాలమైనటువంటి భావాన్ని మన యొక్క ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుని మీరు వెళ్ళాలి.
1: యూ షుడ్ లెర్న్ దీస్ బ్రాడ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్.
0: ఇది స్వామి అందించేటువంటి ప్రధానమైనటువంటి ప్రేమ సందేశం.
1: దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ లవ్ ఆఫ్ భగవాన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు తలుస్తున్నారో లేదు,
1: వెదర్ యు నో ఆర్ నాట్,
0: కానీ ఈ భరతమాత మీ నిమిత్తమై ఎంత పరికటిస్తుంటున్నదో మీకు తెలియదు.
1: యూ డోంట్ నో హౌ దిస్ మదర్ భారత్ is crying. You don't know.
0: Kani meeru mem bharatadeshamlo mem bharatadeshamlo puttamu aneetunte vishayanni kuda meeru ye maatram kuda gurtinchadani prayatninchukondi.
1: You are not recognizing the basic fact that you are born in Bharat.
0: Ee nimittamai bharatamata kavalsanta sampadanu daati pettindi.
1: The mother Bharat has hidden so much of treasure for you.
0: Sampadaku limit ledu.
1: It is limitless.
0: Emiti aa sampada?
1: What is that wealth?
0: Prajnanam sampada. విజ్ఞానం సంపద,
1: సైన్స్ సంపద,
0: ఆధ్యాత్మిక సంపద,
1: స్పిరిచువాలిటీ,
0: అది మీ జీవిత రస సంపద.
1: దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్
0: ఈ సంపదను మీకు కావలసినంత పెట్టుకుని ఉంటుంది భరతమాత.
1: భరతమాత హాస్ నాట్ లాస్ట్ ఆఫ్ ద ట్రెజర్.
0: వచ్చి దానిని అనుభవిస్తున్నారు కానీ స్వదేశీయులు దాన్ని అనుభవించడం ప్రయత్నించడం లేదు.
1: ఫారినర్స్ ఎక్స్పీరియన్స్ బట్ నాట్ ది నేటివ్స్.
0: అందరూ అనుభవించండి.
1: ఆల్ స్టూడెంట్స్ ఆల్.
0: ఇది బృందావనం అనే అందరిదే, గోవిందుడు అందరి వాడేదే.
1: బృందావన్ బిలాంగ్స్ టు ఎవ్రీబడి అండ్ గోవింద బిలాంగ్స్ టు ఎవ్రీబడి.
0: పర్వులకు అధికారం ఉంటుండాలి.
1: ఎవ్రీ వన్ హాస్ అథారిటీ.
0: విదేశీయులను కూడా దీన్ని అనుభవించవచ్చు.
1: ఫారినర్స్ కెన్ ఎంజాయ్.
0: కనుక మీరు అనుభవించి ఆనందించి మీ తోటి మానవులకు దీన్ని పంచిపెట్టారని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఎక్స్పెక్ట్స్ దట్ యూ షుడ్ లెర్న్, ఎక్స్పీరియన్స్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడి.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్,
0: మీరు చదువుకున్నందుకు విద్యార్థులు అనుకుంటున్నందుకు ఒక అర్థం కూడా గుర్తించాలి.
1: హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ యూ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్
0: స్టూడెంట్. అర్థం ఇది విద్య.
1: ద వన్ హూ ఎక్స్పెక్ట్స్ ఎడ్యుకేషన్ ఇస్ విద్యార్థి.
0: సా విద్యాయా ముక్తయే. మానవత్వాన్ని విముక్తి గావించేటువంటి విద్య నిజమైన విద్య.
1: ట్రూ ఎడ్యుకేషన్ ఇస్ దట్ విచ్ టేక్స్ యూ అబౌవ్ ద హ్యూమన్ లెవెల్.
0: మన యొక్క మానవత్వానికి విలువను సంపాదించుకోవాలి.
1: We should attain the value of human life.
0: సమాజంలో వెళ్ళి అల్లరిగా చిల్లరిగా నీవు ప్రవర్తించినావంటే తల్లిదండ్రులకు అపకీర్తి తెచ్చిన వాడు అవుతావు.
1: If you behave in a cheap way in society, you'll be putting your parents to disrepute.
0: అపకీర్తి తెచ్చిన వాడు అవుతావు.
1: You'll be bringing bad name.
0: తల్లిదండ్రులకు మొట్టమొదటి కీర్తిని తెప్పించండి.
1: You get a good name for your parents first.
0: అందువల్లనే ప్రహ్లాదుడు కూడా చెప్తాడు.
1: So ప్రహ్లాద said.
0: నారాయణుని విశ్వసించినటువంటి వాడు ప్రహ్లాదుడు.
1: Prahlada had faith in Narayana.
0: నామరూపాన్ని విశ్వసించినటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు had faith in Narayana.
0: ఇందుగల రందులేని సందేహం వలదని భజించినటువంటి వాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద chanted the glory of the Lord.
0: ఎందు చూసినా విశ్వమే కానీ విష్ణువు లేడని వాదించినటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు argued there is only world but there is no God.
0: చట్టగల్పుడికి ఎవరికి ఏ విధమైన గతి లభించిందో మీకే తెలుసు.
1: You know what happened at the end.
0: ప్రహ్లాదుడు పరమాత్మ సన్నిధిని పొందాడు.
1: ప్రహ్లాద అటైన్డ్ ద ప్రాక్సిమిటీ టు ద డివైన్.
0: హిరణ్యకశిపు దుర్గతిని పొందాడు.
1: హిరణ్యకశిపు ఇస్ కంప్లీట్లీ లాస్ట్.
0: కనుకనే భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నప్పటికీ ప్రహ్లాదుడు చెప్పాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. దట్స్ వాట్ ప్రహ్లాద్.
0: ప్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: ద ఫాదర్ కెనాట్ బి హ్యాపీ బై బిగినింగ్ ఎ సన్.
0: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: The father cannot be proud by beginning
0: his son.
1: When other society is
0: praising him,
1: then only he will be happy about his son.
0: పుట్టినప్పుడు కాదు మనం చక్కెర పంచుకోవాల్సింది.
1: Not the sweet distribution.
0: పుట్టినప్పుడు
1: is not the sweet distribution.
0: కాదు మనం పర్మనెంట్ పంచవలసింది.
1: It is not the distribution.
0: ఎప్పుడు సత్కీర్తి తీసుకొస్తాను అప్పుడు మనం పర్మనెంట్ పంచాలి.
1: We have to distribute the sweets when he earns a good name.
0: అంతవరకు వీడు పుట్టిన వాడని మనం భావించకూడదు.
1: Till then we cannot consider him.
0: ఉన్నాడు ఒక వ్యక్తిగా మంచి కీర్తిని సంపాదించాడు.
1: You should get a good name.
0: అప్పుడే వీడు పుట్టినందుకు సార్థకం.
1: That is redemption for your birth.
0: కనుక మీరు పుట్టినందుకు మీ పట్టణానికి వెళ్లి ఇల్లు ఇల్లు కుక్కల వలె పిల్లల వలె రాట్ వలె క్యాట్ వలె తిరగకూడదు.
1: Having been born, don't move about like cats and rats, house to house.
0: మీరు మానవులం.
1: We are human beings.
0: ఇల్లు తిరిగేటువంటి rats to cats.
1: The one that moves house to house is cat and a rat.
0: కనుక ఈ విధంగా మనకు పని లేదు. ఇల్లు తిరుగుతున్నారు, ఎవరు చిక్కితే వారితో ప్రవేశిస్తున్నారు, కానీ అది మంచిది కాదు.
1: You have no job and you follow everyone. That's not good.
0: అపకీర్తి కంటే కూడా మరణమే మేలు.
1: Death is better than getting a bad name.
0: కనుక ఇలాంటి ignorance అనేటువంటి మనలో ప్రవేశించకూడదు.
1: We should not have such ignorance.
0: Better than the ignorance.
1: Death is better than ignorance.
0: కనుక మనము ఈ ignorance అమాయకత్వంలో కానీ లేక గర్వంతో కానీ లేక అహంకారంతో కానీ ఇంకే విధమైన అసూయతో కానీ జీవితాన్ని వ్యర్థం చేయకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ వేస్ట్ అవర్ లైఫ్ బికాస్ ఆఫ్ ఈగో అండ్ ఇగ్నోరెన్స్.
0: ఎవరు నీ ఫ్రెండ్స్?
1: హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్?
0: ఈ ఫ్రెండ్స్ అంతా నిజమైనటువంటి ఫ్రెండ్సా?
1: ఆర్ దే యువర్ ట్రూ ఫ్రెండ్స్?
0: నీ తండ్రి చక్కగా అధికారంలో ఉండినంత వరకు.
1: So long your father
0: in position.
1: When you got parted from
0: hello, money, hello, hello, hello, hello, hundreds of friends are still there.
1: You'll have hundreds of friends saying hello, hello.
0: Kani tandi retired aipothani.
1: The moment father retired.
0: Jobilo dabbu tagipothani.
1: The pocket is empty.
0: Hello ani kuda andru. Goodbye ani kuda chepparu.
1: They don't say even goodbye.
0: Ninnu tappichukoni tiriyadaniki prayatnistunnaru.
1: They will try to escape and avoid you.
0: Kaadu. Anni samayamulandu kuda nu God okkade. With you, in you, around you, above you, below you.
1: At all times, God is one with you, in you, around you, above you.
0: నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉండినప్పటికీ దైవం నిన్ను వదలడు.
1: Under any circumstances, you may be God will never leave you.
0: కాబట్టి నీకు సత్యమైన యొక్క దైవంతో నీ ఫ్రెండ్షిప్ కావాలి కానీ.
1: So you should have developed friendship towards God.
0: ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఫ్రెండ్షిప్.
1: The other things are temporary friendship.
0: నీవు చదివినందుకు ఆ చదువుకు తగినటువంటి విలువను అందించాలి.
1: You should attach value to proper education. That is the true value.
0: అది మానవతా గుణము.
1: That is human value.
0: అది మానవతా విలువ.
1: That is human value.
0: అలాంటి మానవతా విలువను మీరు సంరక్షించుకొని జగత్తులో జీవించి సత్కీర్తిని ఆర్జించి సహాయంలో మునిగి ఇన్స్టిట్యూట్కు తగినటువంటి యొక్క సార్థక నామాన్ని తేవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Therefore, you should develop the human values, cultivate them, share with everybody. Serve the country and get a good name to the institute.
0: Premani penchukondi.
1: Develop love.
0: Ee premanu andariki panchukondi.
1: Share the love with everybody.
0: Ee vidhanga penchukovali.
1: How?
0: Bhagavata naamam chetani ee prema perugutundi.
1: By chanting God's name you can develop love.
2: Prema mudita manase.

0: उत्तरत उपदधाति
1: तरत उपदधाति
0: ओजसावा
1: ओजसावा
0: एतावहं ते।

0: सो सहस्रधाय समिते
1: समाहिता सो सहस्रधाय समिते

0: అపాగుం సర్వత్వాయ
1: అపాగుం సర్వత్వాయ అపాగుం సర్వత్వాయ
0: పుష్కర పర్ణగుం

0: జన నమోస్తుతే విసర్గ బిందు మాత్రాని పద పాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ సాయీశ్వర అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిషన్మయ దాసోయం ఇది మాం మత్వా క్షమస్వ సాయీశ్వర అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర హరిః ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు.
1: With this, we come to an end to this week's Radio Sai Vedam Tutor. In the coming class, we shall continue with the Aruna Prashnam. Sai Ram.
2: You were listening to an episode of our program, Vedam Tutor. This episode was first aired on 22nd September 2016. As part of Thursday Live from Prashantinilayam on Asia Stream of Radio Sai Global Harmony. This program was hosted by Ganesh of Team Radio Sai. Thank you and Sai Ram.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

0: ശ്രവണം, മനനം, നിധിധ്യാസനം. ലിസൺ, റിഫ്ലക്ട് ആൻഡ് അബ്സോർബ്. ഡിയർ ലിസ്ണേഴ്സ്, സായിറാം ആൻഡ് വെൽക്കം ടു അവർ റേഡിയോ സീരീസ് ഇൻ വിച്ച് എ ഡിവൈൻ ഡിസ്കോഴ്സ് ബൈ ഭഗവാൻ ഈസ് പ്ലേഡ് ഇൻ സ്മോൾ പാർട്സ് ആൻഡ് ഫോളോയിങ് ഈച്ച് പാർട്ട് എ ഷോർട്ട് ഡിസ്കഷൻ ഇസ് അണ്ടർടേക്കൺ ടു റിഫ്ലക്ട് ഓൺ ദ മെസ്സേജ്. This is a part of Radio Sai's Thursday Live, hosted by Sai Prakash and Prem, every Thursday at 7:30 PM, only on Asia stream of Radio Sai Global Harmony. The discourses undertaken for study in this program are from the series of discourses delivered as part of the summer course in Indian Culture and Spirituality in the year 1990. Today's episode was first broadcast live on 16th October 2014.
1: Offering our humble pranams at Bhagwan's lotus feet. Dear listeners, we welcome you to this week's episode of Shravanam, Mananam, Nididhyasanam. As always, this is praying from Team Radio Sai, coming to you live from our studios at Prashanthi Nilayam. And with me, after a break of a couple of weeks, we have back here Brother Sai Prakash, who is going to join me in this discourse we are going through, which is the Guru Purnima discourse of the 1990. We were going through the 1990 summer course series, and as a follow-up of that series, we have chosen to take this one discourse which Swami gave as his Guru Purnima message, which in many ways is a beautiful summary of that entire series. Before we all dive into this discourse, we have played three clips. We'll follow up from there. I invite my brother Sai Prakash to join me. Sairam Sai Prakash.
2: Sairam Prem. Yes, this is quite a remarkable discourse, and I missed the two episodes previously, but just going through it today, I felt this is just the perfect sequel to what we actually did. Rather, right. Swami has himself summarized the entire series, but you know, it's like he's just taking you one step further when he's saying, yes, you know, you're not the body, you're not the mind, you're not the senses, you are Atma. But what happens in day-to-day life and in day-to-day existence, how are you experiencing that? And with this analogy of dreams, deep sleep and waking state, Swami explains how clearly you are not what you think yourself to be.
1: Right.
2: Rather, he says, in the sleep state, the mind conjures up a lot of stories, it conjures up a lot of events, and it's clearly your mind. And when you wake up, you hardly believe that it was a dream. But in the waking state, we so readily believe that this is my body and this is my mind and I am the one who is experiencing this and this. So right. I think that's where the difference comes.
1: Exactly. And that's what Swami says in this first part of that discourse, where he says that a dream, as long as it lasts, it appears real.
2: Correct.
1: And as you said, it's such a beautiful thing because this is something which all of us have experienced, you know, whether you're a spiritual person, you're not a spiritual person, you've given thought to such things. This is something which everybody has experienced. Everybody sleeps, everybody dreams, and everybody experiences the ephemeral nature of the dream.
2: I would often get two kinds of dreams, and I discussed it with one of our senior brothers, who, when he was a student, had the chance to ask Bhagwan about it. Basically, two kinds of dreams. One is the kind flying kind of dream,
1: right,
2: where, you know, in my dreams, I'm very vividly able to just take off at will. And there is a barrier that's coming forward. There's a huge gate and I can just take a deep breath and I'm flying over it. And then I can just sheerly by breath control. That's how it's always in my dream. If I release my breath, I'm coming down. Otherwise, if I'm holding my breath, I'm floating.
1: Okay.
2: And I have flown across all the primary school, the Prashanthi Nilayam, this, that. I have got an aerial view of all that.
1: Is it?
2: So, okay. That is one kind of dream. The other kind of dream is as if I'm falling down.
1: Right.
2: You know, you're falling down from a great height and then from a cliff and suddenly you're gasping for breath and, you know, you just wake up with a jerk and then your heart is really thumping fast. And for a long time, I didn't understand what this meant. And that brother kind of explained to me that when he had asked Swami, Swami said, that is the experience of the soul trying to leave the body. He says your soul, at that point when you're really relaxed and you're in a spiritual sphere, your soul wants to leave the body and it wants to experience the freedom that it originally is made up of.
1: Mm-hmm.
2: But we, like a drowning person, we are not able to let go. And you know, that's why when we get this feeling of falling from a great height, somehow we clutch onto it. We catch that soul and bring it back into this body. He said, no, you are very much a part of this body. The soul just wants to experience a slightly out of the body feeling. And that's exactly what Swami told it was.
1: Right. You know, once I remember one of the old devotees sharing a very interesting interaction which happened with Swami. There was this lady devotee who was in Swami's presence in the interview room.
2: Mm-hmm.
1: And like many times Swami does, he said, what do you want?
2: Mm-hmm.
1: And you know, being with Swami for so many years, we know at least what are the things that have to be asked.
2: Mm-hmm.
1: And so this lady said, Swami, give me moksha.
2: Mm-hmm.
1: Swami said, oh, you want moksha? You really want moksha?
2: Mm-hmm.
1: He said, yes, Swami, that's the best thing to ask. And what better, I mean, who's there better to grant us that?
2: Mm-hmm.
1: And having given this opportunity to ask you, I should ask for that. Give me moksha. Swami said, alright, shall I give it to you right now? She said, no, Swami, not now. I still have some affairs to settle. You know, my children are there, I need to do this, do that. She said, but I want to moksha.
2: Eventually I want it.
1: Eventually at the end of it. You know, so she just wanted the blessing of moksha, not moksha as such.
2: As such.
1: I think that is what happens, as you're saying, intellectually sometimes we know that this is what we need. But it's, you have to, you know, take along everything. When Swami says the mind has the aspects of manas, buddhi, chitta, ankara, I think it is the sublimation of all of them.
2: Everything.
1: It's not just the intellect alone knowing that this is the best thing to ask and asking.
2: In fact, very beautifully Nisargadatta Maharaj puts it.
1: Mm-hmm.
2: And somebody asks him, you mean to say I can still have my profession, I can still get married, I can still do this, I can still do that, and they won't affect me in any way? He says, when the whole house is on fire, what about a small matchstick? He says, the whole house is on fire, what about a small tiny matchstick in the house? So when your entire life, when your entire consciousness and your awareness grows to such a level, what will this job matter? What will this family matter? You're totally in a totally different sphere. Yes, you can get married. Yes, you can have a job. Yes, you can do everything. But everything is looked at from the higher point of view. I think that's what he meant.
1: Very true. I think if we look at Swami's messages, Swami's one-liner quotes, there's always this subtle reference to this where, you know, a kind of balance where you're in it but not off it.
2: Correct.
1: Where you're doing it but you're not bound by what you're doing.
2: Mm-hmm.
1: Swami always says that being like the lotus.
2: Mm-hmm.
1: Swami refers to, you know, hands in the society, you know, head in the forest.
2: Mm-hmm.
1: He's always talking of going through what you are doing, but with a very, very high and sublime understanding.
2: Correct.
1: And whenever Swami is talking about this dream, I'm just reminded, as you're saying, that you have that kind of dream.
2: Mm-hmm.
1: A couple of times what has happened to me is, you know, you'll be in the middle of a dream.
2: Mm-hmm.
1: Something exciting is happening, either very scary or very happy. But in the middle of the dream, suddenly that realization comes, it's just a dream, I'm going to wake up from it.
2: Oh, okay.
1: Just the thought comes, after all it's a dream. And you don't wake up from the dream. The dream does not end. But once that understanding comes, you suddenly become that witness even in that dream state.
2: Correct.
1: I think that's what Swami is trying to do when, you know, in the dream, you're constantly being given the information that this is a dream, this is a dream, this is a dream. You might not necessarily wake up from the dream to realization, liberation. Maybe that is there to come in time. But the ease with which you go through the dream, once that understanding comes, is something which is so liberating.
2: Right. Now, in fact, the very origin of mind is vibration. You have thought. You have vibration that leads to materialization. So he says, when there is absolute stillness, then that is a reflection of the Atma.
1: Right.
2: When you identify yourself with that state of complete stillness, he says that is still not the Atma, because Atma is attributeless.
1: Right.
2: But then that stillness is the pure reflection of the Atma.
1: Right.
2: And how beautifully he says, it's like the sun. He says it's like the sun that is showering its light on everybody. What action you choose to do in the sunlight doesn't affect the sun. So the sun is a mere witness, like the Atman. So the sun is a witness, and what action you choose to do, it adds on to your karma. So, in the sense, your karma, if you still identify with the body and mind, if you identify your actual nature with Atma, then everything is just a dream. Everything is a dream.
1: So. Yes, you know, someone was saying that some of the tallest peaks in the world are actually underwater.
2: Okay.
1: Okay, which gives us an idea of what is the depth of the ocean. And when Swami gives the example of the ocean and the waves, he says, you see different waves. The existence of those waves is so, for a, such a limited time. And imagine the surface of the ocean compared to the depth of the ocean. It's like 1,000 times more the depth. So to define an ocean based on the waves, Swami says, is like defining the Atma based on the forms you see around.
2: Right, right.
1: So Swami is telling that when you look at the bigger picture, you're not going to say that, you know, this is wave 1, wave 2, wave 3. You're just going to say this is the ocean.
2: This is the ocean, right.
1: And so many such beautiful examples. I think Swami also gives the example of a house having different rooms.
2: Correct.
1: He's saying you erect walls, but it does not change the nature. The house is a house.
2: Correct.
1: Functionally, it might have different rooms.
2: And then he gives this example of the five sheets.
1: Right.
2: Annamaya Kosha, Pranamaya Kosha, Manomaya, Vijnanamaya and Anandamaya. And he says the Annamaya is definitely the gross sheath. Then Pranamaya, Manomaya, Vijnanamaya, they form the subtle body,
1: Sukshma
2: Sharira. And Anandamaya Kosha forms the causal or the Karana Sharira. It's very interesting because even then he says Anandamaya Kosha itself is not Atma.
1: Right.
2: He says that is a reflection of the stillness of Atma. So basically what he is saying is anything that has movement, that has manifestation, a vibration and a manifestation, is a reflection of the Atma. It is not the Atman.
1: Right.
2: Basically the Atman, just changeless and timeless, eternal, is there. That's it.
1: No, that's the beauty. You know, in everything, Swami says the transcendental nature of Atma, you know, because when he talks about the five koshas, he says Annamaya is closest, but Atma is beyond that. When he's talking about these three states, waking, you know, dream state and deep sleep, where he says Sushupti is when you're in that absolute stillness. He says the mind is absent. That is why there is stillness. But Swami says, but the Atmic state is even beyond that.
2: Correct.
1: So he's saying that in your day-to-day living, you might experience that bliss, you might experience that stillness, but it is still not the
2: ultimate,
1: into the ultimate state. Then of course, he goes on to talk about the example of the husk and the
2: grain,
1: where he says, as long as the husk remains, there will be that birth and rebirth.
2: Correct.
1: And the process of removing that, which is the mind, the body, the attachment of the body and the mind, when that de-husking happens, then the process of birth and death stops.
2: Correct.
1: So I think we'll go to the next clip in the discourse.
2: Yes.
1: And we'll see what Swami has to say in this discourse.
3: Diniki maroka udaharanam. One more example to illustrate this. అగ్నితో చేరినటువంటి ఇనుప గుండును మనం ముట్టినప్పుడు మన హస్తాన్ని కాలుస్తుంది. వెన్ యూ టచ్ ఎన్ ఐరన్ బాల్ విచ్ ఈజ్ ఇన్ ద ఫైర్ దెన్ యువర్ హ్యాండ్ గెట్స్ బర్న్డ్. ఇనుప గుండు కాల్చింది అని మనం చెప్పుతున్నాం. వీఆర్ టెలింగ్ దట్ దిస్ పర్టికులర్ ఐరన్ బాల్ ఈజ్ మేడ్ హాట్.
4: సరి అయినటువంటి జవాబు కాదు.
3: దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ రిప్లై.
4: ఇనుప గుండు నిన్ను కాలవలేదు.
3: It is not the iron ball which has burned
4: you.
3: It is the fire which is inside this iron ball which has caused that burning sensation in
4: you.
3: If that be so, where is the fire in this iron
4: ball?
3: Whether this fire is outside of this iron ball or inside of this iron ball.
4: Bahirtas sarva vyapya narayana siddha. లోపల వెలుపల కూడాను ఈ అగ్ని ఉంటుంది.
3: ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఐరన్ బాల్ ఈజ్ దిస్ ఫైర్.
4: మనం కాల్చినటువంటిది నిప్పు అయినప్పటికీ, అగ్ని అయినప్పటికీ మనం గుండు పైన ఆరోపిస్తున్నాం.
3: వెన్ ఇట్ ఈస్ ది ఫైర్ విచ్ హెస్ కాజ్ దిస్ బర్నింగ్ సెన్సేషన్ టు అస్, వీఆర్ అక్యూజింగ్ ది ఐరన్ బాల్ అండ్ నాట్ ఫైర్.
4: ఈ ప్రపంచం అంతా కూడాను ఒక పెద్ద గ్లోబ్, గుండు వంటిది.
3: This entire world may be compared to an iron ball.
4: Indulo sukha dukkhamulu, labha nashtamulu, kashtamulu, nindalu, నిష్ఠూరములు అనేటువంటి మనల్ని బాధిస్తున్నాయి.
3: ఇన్ దిస్ వీఆర్ సబ్జెక్టెడ్ టు జాయ్, సారో, క్రిటిసిజం, సెన్సర్, ప్రైజ్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
4: అయితే ఇవి బాధింపబడినటువంటిది ఏమిటి?
3: వాట్ ఈస్ ఇట్ దట్
4: శరీర ఇంద్రియ మనోబుద్ధులు బాధింపబడుతున్నాయి?
3: ఇట్ ఇస్ ది బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ విచ్ ఆర్ బీయింగ్ ఇన్కన్వీనియన్స్ ఆర్ హర్ట్ ఎక్స్పీరియన్స్ బై దిస్.
4: ఈ ప్రపంచమంతా కూడాను అంతర్బహిరంలో వ్యాపించినటువంటిది ఆత్మ చైతన్యం ఒక్కటే.
3: బట్ ది ట్రూత్ ఈస్ ద ఇన్సైడ్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ది అవుట్ సైడ్ ఇట్ ఈస్ ఓన్లీ ఆత్మ విచ్ ఈస్ పర్వేడింగ్.
4: సర్వమునకును ఆత్మనే ప్రమాణము, ప్రధానము అనే సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు ఈ విధంగా ఆరోపిస్తూ ఉంటున్నారు.
3: ద ఇండివిజువల్స్ హూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ది ఫ్యాక్ట్ దట్ ఆత్మ ఈజ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ ఓన్లీ అక్యూజింగ్ ఇన్ ది రాంగ్ వే.
4: కనుక సమస్తమునకు మూల కారణము ఆత్మని.
3: Therefore, it is Atma which is responsible for everything.
4: దీనిని దర్శించాలంటి మనం ఏ ఉపాయమును వెతకాలి?
3: What is the strategy that we should have to have a vision of this Atma?
4: ఇది వెతకనక్కరలేదు. There is no ప్రకాశమైనటువంటి ఒక స్థితి.
3: There is no need for searching or seeking. It is
4: లేని దానిని కొత్తగా సంపాదించుకునేటువంటిది కాదు.
3: It is not something which can be acquired.
4: సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఉన్నటువంటిది?
3: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్
4: ఉన్నదాని వెతకటం ఎక్కడ?
3: వెన్ ఇట్ ఈస్ సో వేర్ హ్యావింగ్ టు సర్చ్ ఫర్ ఆత్మ.
4: వెలిగే దీపాన్ని వెతకడానికి మరొక వెలుగును తీసుకుని రావటం ఎంత వేరితనం?
3: ఈజ్ ఇట్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ మ్యాడ్నెస్ టు సర్చ్ ఫర్ లైట్ ఇన్ ది లైట్ సెల్ఫ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అనదర్ మ్యాన్?
4: నిరంతరం కూడా నువ్వు ప్రకాశించుచున్నటువంటి వెలుగే.
3: ఆత్మ ఈజ్ ల్యూమినస్ ఆల్ ద వైల్ and at all
4: దీనిని ఇంకొక సాధన చేత దీని వెతకనక్కరలేదు.
3: There is no need for a special sadhana to seek atma.
4: తనను తాను గుర్తించుకోలేనంత వరకు కూడాను ఇది ఎక్కడో మరొక ప్రదేశంలో ఉన్నదని భ్రమిస్తున్నాడు మానవుడు.
3: Until man recognizes his own real nature, he deludes himself that atma is in some other place.
4: నిమురు తప్పిన నిప్పు వలె మన దేహభ్రాంతి ఈ ఆత్మజ్ఞానమును కప్పివేస్తుందని.
3: ఇట్ ఈస్ లైక్ ది యాషెస్ విచ్ కవర్ ది ఎంబర్స్, ది ఇగ్నోరెన్స్ ఈస్ కవరింగ్ అవర్ ఓన్.
4: కనుక నిజానందమైనటువంటి యొక్క నేను గుర్తించినప్పుడే ఈ సర్వస్వం కూడా మాయమవుతుంది.
3: వన్స్ ఐ రికగ్నైజ్ మై ట్రూ బ్లిస్, ఆల్ ది డెల్యూజన్ డిసపియర్స్.
4: ఇది నేను, నేను, నేను.
3: అండ్ దాట్ ఈస్ ఇట్ మస్ట్ బి సెట్ ఐ.
4: నేను అనేటువంటి పదం పుట్టిన తర్వాతనే సృష్టి అంతైకుడును సృష్టింపబడింది.
3: ద ఎంటైర్ క్రియేషన్ హ్యాస్ ఎమర్జ్డ్ ఓన్లీ ఆఫ్టర్ దిస్ వర్డ్ ఐ.
4: నేనే లేకపోతే సృష్టి లేదు.
3: ఇఫ్ ఐ ఈజ్ నాట్ దేర్ దేర్ ఇస్ నో క్రియేషన్.
4: కనుక ఆ నేను అనేటువంటిది ఏమిటి?
3: వాట్ ఈస్ దిస్ ఐ దెన్?
4: అది ఎవరు?
3: హూ ఈస్ దట్ ఐ?
4: అదే ఉనికి.
3: అండ్ దట్ ఈస్ ది వెరీ బేసిస్.
4: ఆ ఉనికియే సర్వుల ఎందుకు స్ఫురించుతుంట చేత దీనికి ఆత్మ అని మరొక పేరు.
3: యాజ్ దిస్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్, దిస్ హెస్ బీన్ కాల్డ్ ఆత్మ.
4: ఇదే బ్రహ్మ అని మరొక పేరు.
3: అనదర్ నేమ్ ఫర్ ది సేమ్ ఎంటిటీస్ బ్రహ్మ.
4: దీనికి హృదయము అని ఇంకొక పేరు.
3: అనదర్ నేమ్ ఈజ్ హార్ట్.
4: దీనిని అహం అని కూడా మరొక పేరు.
3: స్టిల్ అనదర్ నేమ్ ఈజ్ అహం.
4: నేను, బ్రహ్మ, ఉనికి, హృదయము, అహం ఇవన్నీ కూడా ఆత్మ యొక్క పర్యాయ పదములు మాత్రమే.
3: ఐ, ఉనికి, హార్ట్, బ్రహ్మ అండ్ అహం ఆర్ ఆల్.
4: హృదయమనగా ఈనాడు మనం భ్రమిస్తున్నటువంటిది కేవలము దేహ సంబంధమైనటువంటి గుండెను మనం హృదయంగా భావిస్తున్నాము.
3: వెన్ వీ సే హార్ట్, వీఆర్ మిస్టేకింగ్ ఇట్ ఫార్ ఫిజికల్ హార్ట్.
4: ఇది కాదు హృదయం.
3: దాట్ ఈస్ నాట్ ది రియల్ హార్ట్.
4: హృదయమునకు ఒక పరిమితము లేదు.
3: ఫర్ హార్ట్ దేర్ ఇస్ నో స్పెసిఫిక్.
4: సర్వత్రా ఉండినటువంటిదే నిజమైన హృదయం.
3: ద ట్రూ హార్ట్ ఈస్ ఆల్ పర్వేసివ్.
4: కనుక ఇట్టి హృదయాన్ని మనము విస్మరించి సంకుచితమైన పరిమితమైనటువంటి ఈ దేహ హృదయాన్ని మాత్రమే మనం హృదయంగా భావిస్తున్నాము.
3: వీఆర్ గివింగ్ అప్ దిస్ బ్రాడ్ హార్ట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ and considering the physical heart alone as the true heart.
4: Patti padamunakunu nenu aneetunti uniki aadharam cheskoniye మనము జీవితాన్ని గడుపుతున్నాం.
3: వి ఆర్ లివింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ వన్ వర్డ్ ఐ.
4: అది అహం అహం అహం.
3: అండ్ దిస్ ఐ ఈజ్ అహం.
4: అహమే బ్రహ్మ.
3: దిస్ అహం ఇట్సెల్ఫ్ ఈజ్ బ్రహ్మ.
4: నేను కుటుంబీకుడను అంటున్నావు.
3: ఐ ఆమ్ ఎ ఫ్యామిలీ మ్యాన్.
4: కుటుంబీకునకు ముందు నేను అనేటువంటి పదం ఉంటుండాలి.
3: బిఫోర్ దిస్ వర్డ్ ఫ్యామిలీ మ్యాన్ యూ గెట్ దిస్ వర్డ్ ఐ.
4: నేను సన్యాసిని అంటున్నాడు.
3: ఐ ఆమ్ ఎ సన్యాసిని.
4: ఈ సన్యాసికి ముందు నేను అనే పదం ఉంటుండాలి.
3: బిఫోర్ దిస్ వర్డ్ సన్యాసి ఐ కమ్.
4: నేను పురుషుడను అంటున్నాడు. పురుష అనేటువంటి పదమునకు నేను అనే పదం ముందు ఉంటుండాలి.
3: ఇన్ ది స్టేట్మెంట్ ఐ ఎమ్ ఎ మ్యాన్ ఐ కమ్స్ ఫస్ట్ మ్యాన్ నెక్స్ట్.
4: కనుక నేను గృహస్థుడను, నేను సన్యాసుడను, నేను పురుషుడను, నేను స్త్రీని అనేటువంటి ఈ మార్పు చెందేటువంటి పదమును దూరం చేసినప్పుడు నేను శాశ్వతమైనటువంటిగా నిలుస్తుంది.
3: వెల్ ఇన్ ది స్టేట్మెంట్స్ ఐ ఎమ్ ఎ సన్యాసిన్, ఐ ఎమ్ ఎ ఫ్యామిలీ మ్యాన్, ఐ ఎమ్ ఎ మ్యాన్ అండ్ ఐ ఎమ్ ఎ ఉమెన్. Once you remove these different words, man, woman, sannyasi, what remains is I. This proves that it is I which is the basis for everything.
4: Nenu anaga ade atma.
3: When you say I, it is atma.
4: Itti sarvatra sarvagnudai undinatvanti atma tattvanni manamu marchipothunnam.
3: We are forgetting this principle of atma, which is omniscient, omnipotent and omnipresent.
4: Kanukane inni badhalaku inni vidhamulaina dukkhamulaku inni vidhamulaina sandehamulaku manavudu guri avutunnadu.
3: This forgetfulness is responsible for making man subject to so many griefs, so many problems, so many types of.
4: Manamu preminchavalsinatundi manishini kaadu.
3: What we have to love is not the man.
4: Atmanu preminchu.
3: But we have to love atma.
4: Kanuka manamu preminchavalsinatundi yokka atmanu visvarinchi preminch taganatundi yokka dehanni manam premistunnam.
3: Instead of loving atma, which is the right thing, we are loving the physical body, which is a mistake.
4: Kanukane atma vishwasam anetundi drudamuga nilchukolekapothundali.
3: That is why there is no self confidence which is firmly established.
1: That was the fourth clip in that discourse. And even as we're listening to that, I'm just, you know, the different discourses in which Swami spoke of the same theme in that series is coming to mind.
2: Correct.
1: Where he's talking about Hridayam, there was that, I think the last couple of discourses he spoke about that. When Swami is talking about this concept of Nenu or Aham, when Swami spoke about the different aspects of the mind, when he spoke about the Ahankara, Swami spoke about that.
2: Mm-hmm.
1: And when Swami is talking about giving a body consciousness, there was another discourse in which Swami said, it's almost like for the devotees who are not fortunate enough to be part of that summer course which was for students.
2: Correct.
1: Swami is kind of compressing the whole thing and giving it, but still it is sounding so fresh. You know, the examples which he is giving, some of these, we didn't come across even in those discourses which were entirely made for one of these paragraphs that Swami is speaking.
2: Correct. The whole idea of, you know, when he says that if the ball is burning you,
1: right,
2: the ball of coal is burning you, it's because of the fire inside.
1: Right.
2: And what an example. I mean, it's amazing. Because, yes, in the Gita, there are similar examples where he says, the Lord is like the string that connects the garland of pearls. And he says, every living form or every form of life or any creation is a pearl. And the Lord is the unseen thread, the string that connects them all. So that is the example that's given in the Bhagavad Gita, and you would often hear some of the examples like, no matter what the singer is singing, the tanpura is constant in the background.
1: Right.
2: So similarly, the Atman which is there, but this is a very good example.
1: Actually, this is a classic Vedantic example.
2: Okay.
1: Of the iron ball and the iron,
2: mm-hmm.
1: and the fire in the iron ball.
2: Okay.
1: But I was really glad when Swami said this, because there were many, many places where I've read this.
2: Mm.
1: In fact, one particular book which I've read, I think I've spoken about this year before,
2: mm-hmm.
1: a book called Drig Drishya Vivekam,
2: okay.
1: Written by Vidyaranya,
2: okay.
1: which is about understanding the atmic non-duality.
2: Mm-hmm.
1: But there, when I read it, I really had no clue what this meant. But the way Swami has put it here, imagine he's saying that, you know, you touch a hot iron ball, it burns you. You say the iron ball has burnt me. but actually it is a fire which has burnt you.
2: Mm.
1: And then Swami is saying, where is that fire?
2: Mm.
1: Antar bahishcha tat sarvam. It is there inside, everywhere. Outside and everywhere. And then Swami is saying, what is the iron ball?
2: Mm.
1: Iron ball is the world which you see.
2: Correct.
1: And what is that fire? It's that atmic consciousness. So when you say that I am getting joy from the world, when you say that I am getting love from somebody, when you say that I am getting, something is troubling me or something is, every time the experience actually comes from not that iron ball but the fire.
2: Correct.
1: You know, which is the self-effulgent Atma that alone is giving you every experience.
2: Correct.
1: It's such a beautiful and simple way Swami has put it here.
2: So, basically the Atman is the one that lends existence to everything else.
1: Right.
2: Basically it is a source and everything else is just a reflection of the source. And when the reflections are reflected with distortions, then that's what happens to you. Yeah, Sattvic, Rajasic, Tamasic, those are the distortions.
1: Right.
2: The three classic distortions. So then after this, of course, Swami moves on to this concept of I. And Swami has mentioned this many times. Like in one of the discourses, he would say, I am not this, I am not that, I am not this, I am not that. I am not a man, I am not a Gandharva, I am not a god.
1: Right.
2: I am not a Deva, I am not anything. Then we were wondering, Swami, who are you? Nenu nene. I am I. So basically he says, I am I. So he says, anybody whom you ask, they say, I am so and so, I am so and so. Then that I remains constant in everybody.
1: And the other analogy which he gives here is also beautiful. He's saying, will anybody be stupid enough to search for a lamp with the help of another lamp?
2: That's right.
1: He's saying a lamp can be found only in its own light.
2: In its own light.
1: And he's saying that you're searching for something which is so obvious.
2: Mm.
1: So you have to stop looking at something which is distracting you from what is obvious.
2: That's right.
1: And that's what Swami is saying wonderfully. Saying there's no sadhana is required to get over it.
2: You know, when Swami is talking about this Hridayam, and he says Hridayam is all pervasive. And he says, you know, the classic question is, we all are a part of the Hridayam.
1: Mm-hmm.
2: It's not that the Hridayam is in us. So when you talk of the physical heart, of course Swami mentions it here that you are restricting the what the Hridayam actually means. You know, when we were in our school and in our college days, we would make different cards for Swami. And we would put a heart shape and inside that we would put Swami. And Swami says, oh, your heart is so big that it can contain me. Is your heart so big that it can contain me? And then he would often say in many of his discourses as well, don't pray for expansion of heart. Because that will be
1: that's a disease. That
2: you'll end up with a heart problem. But pray for expansion of mind. And pray for expansion. And oftentimes, like when you read Nisargadatta Maharaj also, when you read some of the books, the classic question is the mind in me or am I in the mind? So, like, more and more you come to think that any distortion from the atmic level is the mind, as Swami is rightly saying here. And all the distortions are governed by these gunas. So, basically there is a universal mind, and in fact I think you mentioned it in one of those sessions when we were doing, how the collective consciousness of people was raised and inspired at different points in time.
1: Right.
2: Like how a series of scientific discoveries came about. You know, it's not an accident. Actually, when you start seeing scientific discovery as, unraveling the mysteries of nature, definitely that's one step closer to the creator.
1: Right.
2: But, it's going the other way around right now.
1: No, that's the beautiful thing. Even as you're saying about that card of putting Swami in the heart, that's how Swami teaches with very, very small lessons.
2: That's right.
1: When you hear it here in a discourse, it appears like such an esoteric, concept.
2: Mm.
1: But Swami taught it so beautifully in that. I remember, I think we mentioned this before also. There's this bhajan which we all sing, Jai Jai Bhavani Ma. In that, there is a line which was initially written as Atma Nivasima. Last penultimate line ends with Atma Nivasima Sai Bhavanima. And when this bhajan was once being sung in front of Swami, Swami stopped the singer and said, what are you singing? He said, what is this Atma Nivasi? He's saying, he is the Atma. The Lord is the Atma in you is the Lord himself.
2: Correct.
1: You know, Swami is drilling in the idea that stop thinking that God resides in you. Your reality is God.
2: There was another bhajan that must have shocked Swami. It said, Atma mein bas jao Baba. Okay. So now Swami would ask whether I should catch a bus or a train and get into the Atma.
1: I think that's why, you know, when Swami makes small corrections, that bhajan which I mentioned, now we sing it as Hriday Nivasima.
2: That's right.
1: No, but the way Swami teaches some of these very, you know, simple lessons, but you know, when you listen to it in a discourse, when you read it in a, let's say, Viveka Chudamani or something.
2: Oh my God, Viveka Chudamani is really complex. Really, and the way Swami has brought it out in this series is really amazing. So I think that's about what Swami spoke in this clip. Do you think we have time for the next clip?
1: Yeah, I think we can go to that, because I think there's a continuation of this which is being followed in that clip.
2: Okay.
1: You might be able to get a better picture there.
4: మీకు తల్లి ఉంటున్నది. యూ హ్యావ్ గాట్ తండ్రి ఉంటారు, యు హ్యావ్ గాట్ మదర్లు ఉంటున్నారు,
3: చిల్డ్రన్.
4: కానీ ఈ తల్లిని తండ్రిని బిడ్డలను ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు ప్రేమించకపోవు కదా.
3: అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ యూ వుడ్ బి లవింగ్ యువర్ మదర్ ఫాదర్ అండ్ చిల్డ్రన్.
4: వారు ఎన్ని విధములైనటువంటి ఇక్కట్టు కలిగించినప్పటికీ, బాధలు కలిగించినప్పటికీ వారిని మేము ప్రేమిస్తూనే ఉంటున్నాం అని భావిస్తారు.
3: వన్ కన్సిడర్స్ దట్ వన్ లవ్స్ హిస్ పేరెంట్స్ అండ్
4: వారికి ఏమైనా ప్రమాదములు జరిగితే భరించలేని బాధను కూడా అనుభవిస్తారు.
3: వన్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్ట్రీమ్ గ్రీఫ్ ఇఫ్ వన్స్ వైఫ్ ఈజ్ అన్వెల్.
4: కారణం, ఇతను నా తండ్రి, ఈమె నా తల్లి, ఇతను నా బిడ్డ అనేటువంటి యొక్క విశ్వాసం దృఢంగా ప్రేమగా ఉండినప్పుడే ఆ యొక్క బాధలకు తాను గురి అవుతున్నాడు.
3: వన్ ఎక్స్పీరియన్సెస్ దట్ కైండ్ ఆఫ్ గ్రీఫ్ వెన్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫాదర్ మదర్ వైఫ్ ఆర్ చిల్డ్రన్.
4: ఈ మధ్యలో కదిలిపోయేటువంటి వేగములు వంటివే ఈ సంబంధములు.
3: ఆల్ దీస్ రిలేషన్షిప్స్ ఆర్ ఓన్లీ పాసింగ్ క్లౌడ్స్.
4: కానీ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమును, ఇది నా ఆత్మ, ఇది నా దేవుడు, నా భగవంతుడు అనేటువంటి నమ్మకము పూర్తి నీకు లేకపోవటం చేతనే నీకు అనేక సందేహములు ఆవిర్భవిస్తున్నాయి.
3: యు ఆర్ గెటింగ్ సో మెనీ డౌట్స్ బికాస్ యు డోంట్ హ్యావ్ దట్ ఫర్మ్ లవ్ అండ్ ఫర్మ్ రిలేషన్షిప్ విత్
4: నిజముగా నా తండ్రి అనేటువంటి భావం నీలో ఉండినటువంటి సమయంలో అతని పైన నీకు ఎంత ప్రేమ స్థిరంగా ఉంటుంటాయి.
3: You have got so much of firm love because you consider him as your father.
4: అట్టి నీటి బుడగవంటి యొక్క దేహంపైన నీ యొక్క ప్రేమను అభివృద్ధి గావించుకుంటున్నావే కాని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది నా ఆత్మ అనేటువంటి విశ్వాసం నీలో చెలించిపోతుంటుంది.
3: You are developing so much of love on a physical body which is impermanent, but you are not having such permanent love on atma.
4: దీనికి కారణము సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగా విశ్వసించటమే మూల కారణం.
3: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్? ఇట్ ఈస్ కన్సిడరింగ్ ట్రూత్ యాజ్ అన్ట్రూత్ అండ్ అన్ట్రూత్ యాజ్ ట్రూత్.
4: సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఆత్మ ఒక్కటే.
3: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఈస్ ట్రూ అండ్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
4: దీనిపైన దృఢ విశ్వాసమును అభివృద్ధి పరచుకోవలసినటువంటి మానవుడు,
3: మ్యాన్ హూ షుడ్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఆన్ దిస్ ట్రూత్.
4: శారీరక సంబంధమైనటువంటి బాంధవ్యములపైన మనం అభిమానాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
3: హీ ఈస్ డెవలపింగ్ అటాచ్మెంట్ ఆన్ ద ఫిజికల్ అండ్ బాడీలీ రిలేషన్షిప్స్.
4: కనుకనే మన విశ్వాసము స్థిరముగా లేకపోతుంటుంది.
3: దట్ ఈస్ ద రీజన్ వై అవర్ ఫెయిత్ ఈస్ నాట్ స్టడీ అండ్ పర్మనెంట్.
4: ఒక దృఢమైనటువంటి యొక్క విశ్వాసాన్ని మనం కలగాలంటే ఇది నాది అనేటువంటి యొక్క భావం అందులో కుదరాలి.
3: Only when you consider anything as yours, you will have that firm faith and firm relationship with it.
4: అది లేనంతా వరకు కూడాను మనము స్థితప్రజ్ఞులం కాము.
3: Without that kind of firm faith, you can never be a sthitaprajna.
4: నిజానందాన్ని పొందలేము.
3: You can never attain truth.
4: నిత్య సత్యమైనటువంటి స్థానాన్ని చేరలేము.
3: You can never reach a state which is permanent.
4: కేవలము ఇవన్నీ కూడాను భ్రాంతుల యొక్క స్వభావములే.
3: All the other things are mere delusions.
4: Bhramti undinanta varaku brahma manaku duranga untuntadi.
3: As long as you have delusion, brahma will be distant from you.
4: Kanuka yenadu manaku bhramti vadalano appude manaku brahma sakshatkaristundi.
3: The moment you give up delusion, brahma's vision
4: sarvayantu undinatvanti yokka divya tattvam okkate anetvanti satyanni manam dudanga nammali.
3: Who should firmly believe that in every human being the same divine entity is existing.
4: అప్పుడు ఈ ప్రపంచమందు ఏ విధమైనటువంటి భేదభావములకు అవకాశం ఉండదు.
3: There will be no room then
4: ఫర్ ఎనీ డిఫరెన్సెస్ ఇన్ ద వరల్డ్. కలతలకు కల్లోలములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
3: ఫర్ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్ అండ్ ఫైట్స్ దేర్ వుడ్ బి
4: ఈ రాగద్వేషములకు ఏమాత్రము కూడా అవకాశం ఉండదు.
3: దేర్ వుడ్ బి నో రూమ్ ఆల్సో ఫర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
4: భిన్న భావములను పెంచుకుని రాగద్వేషమును అభివృద్ధి గావించుకుని దివ్యత్వాన్ని విస్మరించడం చేతనే మానవత్వము దినదినములకు అడుగడుగు పోతుంటుండాలి.
3: మ్యాన్ అండ్ హ్యూమన్ నేచర్ ఇస్ డిటీరియరేటింగ్ డే ఆఫ్టర్ డే బికాస్ he has developed this kind of attachment, likes and dislikes and all sorts of delusions.
4: Kanuka manavattumulo motta mota manam gurtinchavalsinatundi prati vishayamandunu nenu antu aa nenu evaru aneetundi vishayanni gurtinchali ade aatma bhavam.
3: That principle of I is principle of atma.
4: ఈ ఆత్మభావములందు స్థిరముగా నిలిచినప్పుడే ఇదే నిజమైనటువంటి గమ్యం.
3: వన్స్ యు ఆర్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మ,
4: సమస్త పరిహారములకు ఇదే మూల కారణము.
3: దిస్ డిస్ట్రాయ్స్ ఆల్ డౌట్స్.
4: ఈనాడు ప్రపంచము సమస్యలతో నిండి ఉంటున్నది.
3: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
4: ఈ సమస్యలకు కారణము రాగద్వేషములే.
3: లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
4: రాగద్వేషములకు మూల కారణము స్వార్థమే.
3: సెల్ఫిష్నెస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
4: స్వార్థములకు మూల కారణము స్వప్రయోజనమే.
3: ది సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్ఫిష్నెస్.
4: ఈ స్వప్రయోజనం అనేటువంటిది దేహభ్రాంతియే.
3: అండ్ ఇట్ ఈస్ ది డెల్యూజన్ ఆన్ ది
4: దేహభ్రాంతి మూల కారణము మనస్సే.
3: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డెల్యూజన్ ఆఫ్ ది బాడీ.
4: మనస్సును దైవమునందు అర్పితము గావించినప్పుడు ఇదే సర్వ విధమైనటువంటి మర్మాన్ని గుర్తించినటువంటి మంత్రము.
3: వన్స్ యు ఆఫర్
4: కారణమునకు ఇదే మూల కారణము.
3: దిస్ డిస్ట్రాయ్స్ ఆల్ డౌట్స్.
4: ఈనాడు ప్రపంచము సమస్యలతో నిండి ఉంటున్నది.
3: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
4: ఈ సమస్యలకు కారణము రాగద్వేషం.

0: అంటే నేను నేను అనేటువంటిదే భగవంతుని మూల మంత్రము.
1: ది ఫస్ట్ మంత్ర, ద రూట్ మంత్ర ఆఫ్ గాడ్ ఈజ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఐ.
0: దీనిని సంస్కృతం నందు అహం అహం అహం, ఇది అహం బ్రహ్మాస్మి. ఈ భావం చేత మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి.
1: ది సంస్కృత్ ఈక్వలెంట్ ఆఫ్ దిస్ ఈజ్ అహం. అండ్ వీ హావ్ టు శాంక్టిఫై.
0: ఏది చేసినా, ఏది చూసినా, ఏది తిన్నా, ఏది చెప్పినా, ఏది నడిచినా, అంతా కూడా ఆత్మభావంతోనే మనము అంకితం కావాలి.
1: వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్ యు స్పీక్, వాట్ ఎవర్ యు డు, యు షుడ్ డూ ఇట్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ.
0: ఇక్కడ రెండు విధములైనటువంటి ఐలు ఉంటున్నాయి, నేను ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఐ హియర్.
0: మనసుతో కూడిన ఐ ఒక్కటి.
1: వన్ ఈజ్ ఐ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
0: ఆత్మతో కూడిన ఐ ఒక్కటి.
1: అనదర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: అనగా ఆత్మభావమే ఐ.
1: దట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ఆత్మ ఈజ్ ది ఐ.
0: ఇది మనస్సుతో చేరడం వల్ల అహంకారంగా మారిపోతుండాలి.
1: దిస్ రియల్ ఐ వన్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ దిస్ బికమ్స్ అహంకార ఈగో.
0: ఈ ఆత్మతో కూడినటువంటి ఐ,
1: ది ఐ అసోసియేటెడ్ విత్
0: ఆనందముతో చేరినప్పుడు
1: వెన్ ఇట్ బికమ్స్
0: సర్వం ఒక్కటిగా మనకు నిరూపిస్తుంది.
1: వన్ సీస్ ఎవ్రీథింగ్ యాజ్ ద సేమ్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక రీతిలుగా భావిస్తున్నారు. కాదు కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించడమే ఆత్మతత్వం.
1: వాట్ ఈజ్ ట్రూత్ ఈజ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్, బట్ డిఫరెంట్ పీపుల్ ఆర్ డిస్క్రైబింగ్ ఇట్ డిఫరెంట్లీ. ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ దిస్ డైవర్సిటీ, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆత్మతత్వ.
0: ప్రేమ స్వరూపులారా, సమస్తము కూడా మార్పు చెందినటువంటిది.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఎవ్రీథింగ్ అండర్గోస్ చేంజ్.
0: క్షణ క్షణములకు అనేక విధమైన మార్పు చెందుతున్నది.
1: చేంజెస్ ఆర్ అకరింగ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్.
0: ఈ మార్పులకు మూల కారణము మనస్సే.
1: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ చేంజెస్.
0: ఈ సంకల్ప వికల్పముల యొక్క ప్రభావమే ఈ ప్రపంచమునకు మూల కారణము.
1: ది రూట్ కాజ్ ఆఫ్ ది బేసిస్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద థాట్స్.
0: ఈ మనస్సు అనేటువంటిది నిరంతరము కూడాను చలించేటువంటిది గాని స్థిరమైనటువంటిది కాదు.
1: మైండ్ ఈజ్ ఆల్వేస్ ఫికల్, ఇట్ ఈస్ నాట్ స్టడీ అట్ ఆల్.
0: దీని స్వభావమే ఇంత.
1: దాట్ ఈస్ ఇట్స్ వెరీ నేచర్.
0: ఇలాంటి మనస్తత్వాన్ని మనము దైవత్వంతో ఐక్యము గావించినప్పుడు మనస్సు అనేటువంటిది మనకు లభించదు.
1: వన్స్ యు మర్జ్ దిస్ మైండ్ విత్ డివినిటీ, మైండ్ విల్ నాట్ హ్యావ్ సెపరేట్.
0: అనేక మంది అనేక సాధనలు చేస్తున్నారు.
1: డిఫరెంట్ పీపుల్ క్యారీ ఆన్ డిఫరెంట్ సాధనాస్.
0: ఈ సాధనలన్నీ కూడా కేవలము ఒక భ్రాంతి యొక్క ప్రభావములే.
1: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: ఏదో మనసు యొక్క తృప్తి నిమిత్తమై నీవు అనేక సాధనలు చేస్తున్నావు.
1: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ టేకన్ అప్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై ది మైండ్.
0: ఈనాడు చేసే సర్వ సాధనలంతా కూడా మానసికం చేతనే చేస్తున్నారు.
1: ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ టుడే ఆర్ పర్ఫార్మ్డ్ త్రూ ద మైండ్.
0: ఈ మనో సంబంధమైన సాధనలన్నీ కూడా కేవలము అనిత్యములైనటువంటివి.
1: ఆల్ ది సాధనాస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఆర్ ఇంపర్మనెంట్ ట్రాన్సిటరీ.
0: సాధనా సాధ్యం అనేటువంటి రెండు మార్గములు లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ సాధన అండ్ సాధ్య, టూ థింగ్స్.
0: జ్ఞానము జ్ఞాని జ్ఞేయము అనేటువంటి మూడు తత్వములు లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ ద మెడిటేటర్ ద మెడిటేషన్ అండ్ థింగ్ మెడిటేటర్.
0: ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: అనాత్మభావం దూరం చేసినప్పుడు ఆత్మభావమే నిలుస్తుంది.
1: ఇఫ్ యు రిమూవ్ ది అనాత్మభావ ఫ్రమ్ యూ, వాట్ రిమైన్స్?
0: కనుక నీవు సాధన చేయతలంచినప్పుడు,
1: వెన్ యూ వాంట్ టు అండర్టేక్ సాధనాస్,
0: ఆత్మభావమునే నీవు హృదయం నందు స్థిరం చేసుకున్న అది నిజమైన సాధన.
1: ఎస్టాబ్లిష్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ ఇన్ యువర్ హార్ట్, దెన్ ది సాధన బికమ్.
0: అతి విశ్వాసం లేక ఎన్ని రకములైన సాధనలు చేసినప్పటికీ ఇవన్నీ కూడా మనోకల్పితముల యొక్క ప్రభావమే.
1: Without having such firm faith in Atma, whatever sadhanas are performed through mind are only sadhanas which are useless.
0: Surya vedimi cheta aavirbhavinchinatvanti yokka meghamulu,
1: clouds which are formed on account of the rays of the sun falling on water,
0: tirigi suryune kappi vestunnayi.
1: These clouds are covering that very sun who
0: ade vidhamga atma nundi aavirbhavinchinatvanti yokka.
1: In the same way, those thoughts which have come from Atma,
0: మనోమేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుంటారు.
1: ది క్లౌడ్స్ ఆఫ్ దిస్ థాట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైండ్ ఆర్ కవరింగ్ ఆత్మ.
0: కనుక ఆత్మను అడ్డు చేయనిది మనస్సే.
1: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ కవర్స్ ఆత్మ.
0: ఈ మనస్సు నాశనం చేసినప్పుడే ఆత్మ ఒక్కటిగానే నిలుస్తుంది.
1: డిస్ట్రాయ్ ది మైండ్, వాట్ రిమైన్స్ ఇస్ ఆత్మ.
2: ద టొరెన్షియల్ ఫ్లో ఆఫ్ స్వామీస్

0: all that is good and bad arises from the infinite time. For us to feel that there is dark or that there is plenty is also the result of the feeling of infinite time. There is no one in this universe who does not and who will not have to surrender himself to time. Time is responsible for almost everything in this world. The Mohammedans say Allah. The Christians say Jehovah. The Vaishnavites refer to God as Kulabjaksha. The Shaivites refer to him as Shambho or Shankara. But all of them worship in the same way, and it is necessary for you to realize that the Supreme Self, the one divinity in this world, will grant you long life and happiness.
1: వాటి అంతరాత్మను అనుభవించి పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటి మహాపదవిని భావిస్తారు.
0: Those of you who are immortal sons of this sacred country, the sacred India, you will have to regard these sacred days as days which will confer on you a certain amount of divinity and sacredness. We should not think that divine pursuits, adhyatmic life, is not something which is lonely and isolated. We have to believe and we have to accept that man's life is something which is extraordinary and which is able to eliminate from your minds all hatred, all attachment, and make you ultimately realize humanity as one.
1: ప్రకృతి యొక్క చైతన్యము నిరసనమైనటువంటిది కాదు, అది మహాపవిత్రమైనటువంటిది. కేవలం గుణములతో చేరినంత మాత్రమే అహంకార పూరితమైనప్పుడు అది కొంత వికారమైనటువంటి ఆకారము ధరిస్తుంది. అదే ఈశ్వర పరమైనప్పుడు అది సాధారణమైనటువంటి యొక్క సత్య స్వరూపాన్ని అందిస్తుంది.
0: వాట్ యు సీ ది మూమెంట్ అండ్ ది లైఫ్ ఇన్ నేచర్ is not something which has no significance at all. You should not think just because when it is associated with yourself and with your ego, it is going to give you some pleasures and pains, that it has no divine significance. The very same nature, when it is associated with Ishvara Prakriti or the nature of Ishvara, it will give you happiness.
1: మానవ జీవితంలో ఈశ్వరత్వాన్ని మనం ప్రకటించవలసినటువంటి సత్యమని మనం మానవత్వంలో కేవలం సమూహం యొక్క తత్వాన్ని మాత్రమే మనం అర్థం చేసుకొని అనుభవించుకోవటంలో వ్యర్థమైపోతుంది జీవితం. మానవ సమాజంలో ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం గుర్తించవలసింది.
0: ఇఫ్ వీ డూ నాట్ ఎస్టాబ్లిష్ అండ్ సీ ఇన్ మ్యాన్స్ లైఫ్ ది ట్రూత్ ఆఫ్ డివినిటీ అండ్ ది ట్రూత్ ఆఫ్ ది లార్డ్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇఫ్ ఇన్ ది లైఫ్ వీ ఓన్లీ సీ ది సోషల్ ఆస్పెక్ట్ and the group aspect, then we will be making a mistake. We will have to utilize our life for the purpose of establishing the divine aspects of life.
1: Chitti vikaramulaku vikrutam antapuramu kevalam gurumule deeniki karanamga untunnayi, deeniki vyamohamule deeniki aadharamga untunnayi, deeni yokka sankalpamule deeniki saririkunti palikaramuga gochistunnayi.
0: For such distorted appearances, for such distorted views, it is only our gunas, that is our views and what we develop, our tastes and our lack of taste, our maya or vyamoha, our illusion, this is responsible for such distorted pictures.
1: ఆధ్యాత్మికం వ్యక్తిగతమైన గురించి కాదు, సమష్టి స్వరూపంగా సాక్షాత్కరించేటటువంటి యొక్క సత్వరూపంగానే భావించాలి.
0: Spiritual development is not something that is characteristic of an individual. We shall have to accept spiritual development as something that is related to the entire society.
1: భగవంతుడు సర్వజ్ఞ జ్ఞాని, సర్వభూతాంతరాత్మ, ఇట్టి సత్యములను అదే రూపమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించినప్పుడే మనకు దాని యొక్క సత్యం కూడా గోచరిస్తుంటాయి.
0: God is present everywhere. God is in every living thing. It is only when we recognize and accept such a universal truth that we will be able to see the realities.
1: అట్టి సత్యమును మనం గుర్తించుకునే నిమిత్తమై భగవంతుడు ప్రధానమైనటువంటి యొక్క ఆధారాన్ని మనకు అందిస్తున్నాడు. అది ఏ బుద్ధి?
0: It is to enable us to recognize this truth and to accept such a truth. God has handed us something which is an essential quality of man, and that is our intelligence.
1: ఈ బుద్ధి ద్వారా తన యొక్క స్వరూపాన్ని వెతికి తద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించి తన యొక్క ఆధారము మాత్రమే తన లక్ష్యంలో ఉంచుకోవటమే నిమిత్తమై ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క బుద్ధిని మనం ఉపయోగపెట్టవలసినటువంటి అవసరం.
0: It is by using this intelligence which God has given us that we should search for our inner self, that we should realize the divine spirit in us, and it is necessary that we should use the intelligence God has given us for this specific purpose.
1: But today, దాన్ని ఆ మార్గం నుండి ప్రవేశింపజేయక భిన్న మార్గం నుండి దాన్ని ఉపయోగపెట్టుకోవడం చేతనే మనకు భిన్న భావములతో మన జీవితం మేము ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోతుండాలి.
0: బట్ టుడే వీఆర్ యూజింగ్ దిస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్స్ ఇన్ ఎ మేనర్ విచ్ ఇస్ కాంట్రరీ టు గాడ్స్ విష్. వీఆర్ నాట్ యూజింగ్ ది ఇంటెలిజెన్స్ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ ఇట్ షుడ్ హ్యావ్ బిన్ యూస్డ్ అకార్డింగ్ టు గాడ్స్ విష్. That is the reason why we are finding things which are contrary to truth and to nature.
1: మనం జీవితం తెల్లవారని మొదలు రాత్రి వరకు బయట సృష్టిని ప్రవేశపెట్టి తద్వారా బయట యొక్క సుఖసంతోషాల కోసమే మనం ఆశిస్తున్నాము కానీ అంతర్ముఖమైనటువంటి దాన్ని మనం ప్రవేశపెట్టి తద్వారా ఆత్మతత్వాన్ని ఎదిగేటువంటి ప్రయత్నానికి మనం కూలుకోవటం లేదు.
0: We are using this only to develop our outer view. Therefore, we are devoting ourselves and attaching ourselves to outer pleasures. But we have not been using this to study and to look at an inner view and realize our inner self. So, to use the intelligence which has been granted to us by God in order that we may search and find and know the nature of the inner Atma, to use such intelligence merely for providing ourselves with food and with such pleasures, it will be degrading the human race itself.
1: ఎట్టి విద్యావంతుడైనా ఎట్టి బలవంతుడైనా ఎట్టి గుణవంతుడైనా ఎట్టి అధికారవంతుడైనా కూడా కేవలం తన యొక్క ప్రవర్తనలు అన్ని కూడా అన్నపానాలను నిమిత్తమే ఉపయోగపెట్టినట్టుగా తాను భావిస్తూ ఆరాట పడుతూ తన జీవితంలో అర్థం చేసుకోలేని వ్యర్థంలో తాను నిరసన పొందుతున్నాడు.
0: నో మ్యాటర్ హౌఎవర్ ఎడ్యుకేటెడ్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ క్లెవర్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ రిచ్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ పవర్ఫుల్ ఏ పర్సన్ మే బి, ఇఫ్ ఆల్ ది టైమ్ హీ స్ట్రగ్లింగ్ టు గెట్ హిస్ ఫుడ్ and to get his drink, then he is simply wasting his life.
1: మేధావులు స్వామిగుములు ఉన్నటువంటి కోతులు కూడా గోపికలు కూడా ఆహారం నిమిత్తమే వెతికేటువంటిది అన్నము వెతికేటువంటి వాడు పాపి, ఆస్తులు వెతికేటువంటి వాడే గోపి అని కూడా వాడు వర్ణించారు.
0: Even in the yugas that have gone by, that is in the Treta Yuga and the Dwapara Yuga, the monkeys and the gopikas, they have described those who are searching only for food as monkeys, those who do not search only for food as gopis.
1: ఇలాంటి ఆత్మ నిమిత్తమైన అన్వేషణ జరిగేటువంటి యొక్క పవిత్రమైనటువంటి చిత్తములు మనలో ఉండినప్పుడు, భగవంతుడికి అర్పితం చేసినప్పుడు తాను గురువుల యొక్క సందర్భం నుండి ఈ చిత్తవృత్తుల యొక్క చిన్న చీకటిలో ఉండి మనల్ని తన హస్తములకు చేర్చుకొని తర్వాత ఈ శిఖరముల మధ్యలో దాటించి మన చరణ మరణములు అనేటువంటి యొక్క వైఖరిని లంఘింపజేసి నక్షత్రముల మధ్య నడిపించి జ్యోతిర్మయములో చేర్పించి తన హృదయానికి హత్తుకునేటువంటి పవిత్రమైన చిత్తాన్ని తాను అనుగ్రహించడానికి ఎంతైనా సంసిద్ధులై ఉంటాడు.
0: ఇఫ్ వి దేర్ఫోర్ డివోట్ ఆల్ అవర్ టైమ్ టు ది రియలైజేషన్ of the inner divine spirit in us, and we develop what may be called a good spiritual heart, then there will be a chance, and in fact God will then liberate you from this prison of earthly desires, from the earthly aspirations and passions, and he will also liberate you from the cycle of birth and death. He will take you to the high place of stardom, and in fact he will take you into himself.
1: కాని ఈ అన్నిటికీ ఈ కామ క్రోధములనేటువంటి మహాపిశాచులు మానవుని వెంట ఈ దంట లేవుతుంది. కొంతవరకు కూడా అతన్ని మానవత్వానిగా మరిపింపజేసి దానవత్వంగా తయారు చేస్తూ వస్తున్నాయి.
0: Unfortunately, through all this, the bad qualities such as lust, such as anger, such as greed and so on, they are keeping themselves close to man, and they are turning him into inhuman and sometimes making him a beast.
1: కనుకనే ఇట్టి కామక్రోధములను అరికట్టుకోవడానికి ఇట్టి కామక్రోధములకు మూల స్థానం అనేటువంటిది ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: We should therefore try and control and limit this lust and anger. What is it that we have to develop in order that we may control this lust and anger?
1: ఈ రెండింటికి వాస్తవమైనటువంటి స్థానం ఇంద్రియములు మనస్సు.
0: The true place where these things reside are our bodily organs and our mind.
1: తనలో ఉద్యమించి తననే ఆడించి తననే నడిపించి తననే స్వాధీనం చేసుకునేటువంటి తన ఇంద్రియములు మాత్రమే తాను స్వాధీనం చేసుకునేకపోయినా ఇంకా బయట ఉన్నటువంటి ఒక పరిస్థితి కానీ వాతావరణం కానీ తాను ఏ విధంగా స్వాధీనం చేసుకోవచ్చారో అర్థం కానిటువంటి స్థితిలో ఉంటుంటాయి.
0: The bodily organs are born with the body. They are born in him. They work with him. They work for him. And if man cannot control such organs which are born in him and which are intended for him, how is he going to control anything else outside himself?
1: నిత్య సత్యమైనటువంటి ఆత్మకు అతి దూరమైపోవడం చేత మనం అశాంతి అంటే మన జీవితం అంకితం చేస్తున్నాము కానీ ప్రశాంత సంబంధమైనటువంటి పవిత్రమైన ఆనందానికి అతి దూరమైపోతున్నాము.
0: బై లవింగ్ దీస్ లస్టీ డిజైర్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ టు ఓవర్ పవర్ అస్ అండ్ బై లవింగ్ అవర్ సెల్ఫ్ టు సబ్సర్వియంట్ టు దెమ్ వీఆర్ ఓన్లీ బికమింగ్ మోర్ అండ్ మోర్ డిస్టెంట్ from what is eternity, what is permanent truth. We are causing ourselves a considerable amount of disturbance, and we are becoming further and further from peace.
1: జగత్తునందు పోటమయ్యేటువంటి ప్రతి పదార్థము మనకు స్థిరంగా నిలిచేటువంటిది కాదు, మనకు దక్కేటువంటిది కాదు. ఏదో కొంతకాలము ఏదో గాలి వెళ్ళడం వలె లేక ఎండబావడం వలె మనకు కనిపించి మన జీవితంలో భ్రమింపజేసేటువంటి యొక్క మోసగాంధవలే మనకు కనిపిస్తూ ఉన్నాయి.
0: All the things that we see in this world, they are not going to be permanent. They are only transient. However, they seem to give us an impression which the mirage gives. We think that it is permanent, but this is going to vanish in time.
1: ప్రతి మానవుడి కూడా మానసిక శాంతి అత్యవసరం.
0: For every man, peace of mind is absolutely necessary.
1: కానీ ఈ మానసిక శాంతి ధనం వల్ల కానీ పదం వల్ల కానీ ఇంకే విధమైనటువంటి బలం వల్ల కానీ మనకు లభించేటువంటిది కాదు.
0: బట్ దిస్ పీస్ ఆఫ్ మైండ్ ఈస్ సంథింగ్ విచ్ నో వన్ కెన్ గెట్ ఐదర్ బై ది పొజిషన్ ఆఫ్ మనీ ఆర్ బై ది పొజిషన్ ఆఫ్ పవర్ ఆర్ బై ది పొజిషన్ ఆఫ్ సమ్ స్టేటస్.
1: ఒక్క దైవ భావం నుంచి మాత్రమే ఇది లభించేటువంటి పదార్థము.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ అవర్ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్స్ ఓన్లీ బై అవర్ ఫీలింగ్ అబౌట్ గాడ్ దట్
1: ఆధ్యాత్మిక మార్గం అంటే మానవుని దైవం వైపు మరల్చే నిమిత్తమై మేము ఆశించటం లేదు. దైవము మానవీయంలో అవతరింపజేసేటువంటి సత్యానికి మాత్రమే గుర్తించి దివ్య జీవితమైన అనుభవించాలని మేము ఆశిస్తున్నాము.
0: Today, all the spiritual paths which we are hoping, we are not wanting to turn man towards God. We are hoping that God will be established in man's mind and thus cause him happiness.
1: సత్య ప్రకటనకై ప్రతి ఆస్తికుడు పాటుపట్టడానికి ప్రయత్నం చేయాలి.
0: దట్ టుడే దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ అవర్ టాకింగ్ అబౌట్ పర్సూట్ ఆఫ్ ట్రూత్. ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ ఈజ్ పర్సూయింగ్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్. బట్ వాట్ వీ షుడ్ రియల్లీ ట్రై అండ్ అటైన్ ఈజ్ టు ఎక్స్ప్రెస్ ఈజ్ టు ప్రొక్లెయిమ్ ట్రూత్.
1: రాత్రి దొంగతనం చేసేటువంటి దొంగ కూడా నేను దొంగతనం అనేటువంటి సత్యం వాడికి తెలుసు, కానీ పోలీసులు వారి బాధ కోసమే తాను అసత్యాన్ని మరుగు చేసుకుంటున్నాడు. తనకు సత్యం తెలియదు కాదు, కనుక సత్యము ప్రతి యొక్క స్వరూపంగా తన యొక్క స్వభావమై తన యొక్క ఆనందమయమై తన యొక్క ఆత్మస్వరూపమై కూడా ఉంటున్నారు.
0: ఈవెన్ ది థీఫ్ హూ కమిట్స్ ద థెఫ్ట్ డ్యూరింగ్ ద నైట్ నోస్ వెరీ వెల్ ది ట్రూత్ దట్ హీ హాస్ కమిటెడ్ ది థెఫ్ట్, బట్ హీ ఈజ్ హైడింగ్ ది ట్రూత్ simply because he is afraid of proclaiming it. If when he proclaimed it, those who are responsible for punishing him, the police will get hold of him. Truth is part and parcel of every individual. That one must realize.
1: Atti satya madhyamam avalambinchesi satya swaroopanni sandarshinchesi satya prakatanam cheyyanadu namu aadarinchinappude manaku bharat desham yokka pavitramainatuvanti yokka srushtiye kaaka యావత్ ప్రపంచంలో కూడా సుఖశాంతిని అందించడానికి తగినటువంటి కర్తవ్యం అయిపోతాం.
0: ఇట్ ఇస్ ఓన్లీ వన్ వీ యాక్సెప్ట్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ఇన్ దట్ మేనర్ అండ్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ వీ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ వీ అల్టిమేట్లీ ప్రొక్లెయిమ్ ది ట్రూత్ అండ్ మేక్ ఇట్ ఎవిడెన్స్ టు ఎవ్రీబడి, వీ విల్ బి ఏబుల్ టు మేక్ అవర్ లైఫ్ ఇన్ దిస్ కంట్రీ ఏ వర్ది వన్.
1: అట్టి సత్యత్వాన్ని ప్రకటింపజేయడం నిమిత్తమై ఇట్టి పదవులు అప్పుడప్పుడు మనకు తద్వారా మనకు జ్ఞాపకం చేయించి మన యొక్క జీవితంలో అసత్య మార్గం నుండి సత్య మార్గం ప్రవేశింపజేయడానికి తగినటువంటి యొక్క సునితులు మనం చేసుకుంటుండాలి.
0: ఇట్ ఈస్ టు ఎనేబుల్ అస్ టు ప్రొక్లెయిమ్ ట్రూత్ ఇన్ దట్ మేనర్ సచ్ సేక్రెడ్ ఫెస్టివల్ డేస్ లైక్ దిస్ కమ్ అకేషనలీ అండ్ అవుట్ ఆఫ్ ది సెలబ్రేషన్ ఆఫ్ సచ్ సేక్రెడ్ ఫెస్టివల్ డేస్ దట్ వీఆర్ లెడ్ ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్.
1: ఈనాడు మహాశివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి పర్వదినములకు అంతరాత్మ కూడా వేరుస్తుంది.
0: టుడే ఫర్ ది సేక్రెడ్ డే ఆఫ్ మహాశివరాత్రి దేర్ ఈస్ ఎ సెపరేట్ ఇన్నర్ మీనింగ్.
1: శివరాత్రి నాడు తనకు తెలిసినో తెలియకునో భగవత్ ఆరాధన కలుగుతం చేతను ముక్తి పొందవచ్చును, లేక మరొక విధమైనటువంటి సంస్కారం చేత తనకు కొంత పరిణామం కలగవచ్చునని కూడా మీకు అందించాడు. అంతేకాక భగవంతుడు ఆలాహారం తన కట్టమును ఉంచుకోవటం చేత తద్వారా ఈ యొక్క శివరాత్రి తాండవము తలపడం చేత శివరాత్రి అనేటువంటి పవిత్రమైనటువంటి దినము మనకు ఒక పర్వదినంగా ఏర్పడిందని కూడా తెలిపాడు. కానీ ఇవన్నీ కూడా మానవునికి కొన్ని కథల మూలకంగా కొన్ని అనుభవం మూలకంగా కొన్ని ఆదర్శ మూలకంగా తన యొక్క నిజ స్థానమును గుర్తింపజేయడానికి సూచించినటువంటి సూచనలే కానీ ఇవి సత్యములు కాలేదు.
0: Professor Gokak told you that on this sacred day of Mahashivaratri, an individual, whether knowingly or even unknowingly, if he worships God, he is likely to reach realization. He also told you that Shiva on this particular day had swallowed poison and therefore he had a blue throat. These and such other interpretations of this sacred day are either stories or ideals that are put before man so that he may have some help in his effort, but these cannot be true incidents.
1: అందరి సందర్భాలను మేలుతో చూపించినట్టుగా మనకు అతీతమైన అదవ్యమైన కొన్ని విధమైన ఆత్మస్వరూపాన్ని మనము అందుకునే నిమిత్తమై ఇలాంటి కొన్ని అనుభవజ్ఞుల యొక్క ఆదర్శాలు మనకు అత్యవసరమే.
0: జస్ట్ యాజ్ ఈవెన్ ది మూన్ విచ్ వీ కెనాట్ రీచ్, we do show it to others by pointing the finger from a distance at the moon, so also the divine spirit which is in our body, the divinity which we cannot reach, we can show it by pointing such stories and such incidents to others.
1: భగవంతుని భగవంతుని అర్థం చేసుకున్నప్పుడే మీరు భక్తులుగా పోతుంది కానీ వీలవుతుంది కానీ భగవంతుని కేవలం ఒక ఆధారంగా మాత్రం మనం విశ్వసించి మన ఆరాధనలు అందుకునేటువంటి
0: It is only when we are able to understand God as God and develop your devotion to Him as God that He will appear to you in His true form. But if you worship God as simply an idol or a picture or a photograph, then that is not going to hand you the truth at all.
1: ఇట్టి ఆరంభమైనటువంటి ఆచారములకే ప్రధానమైనటువంటి స్థానం అందించి తన చిత్తశుద్ధిని మాత్రమే మరచి భగవంతుని యొక్క సత్య స్వరూపానికి దూరం అవుతున్నారు కనుక నేటి నుంచి ఇప్పుడు మనము మన యొక్క బుద్ధిని మన యొక్క ఇంద్రియాల కొన్ను భగవత్ వినియోగ నిమిత్తమై మనం అంకితం చేసి సర్వ కర్మల కొన్ను భగవత్ ప్రత్యర్థంగా భావించి డ్యూటీ ఈజ్ గాడ్ వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి మార్గంలో మనం ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటున్నారు.
0: From today onwards, one should remember that just for the sake of show or publicity, all these external appearances have no use at all and have no truth in them, and one should develop understanding the true nature of God, and then you will realize that duty is God and work is worship.
1: Mana vishwasamu ati saddaga manu abhuti padhali.
0: We must develop with great care our own confidence and belief.
1: కానీ ఈనాడు విశ్వాసము సుఖములు సంతోషములు ఆదాయములు కొన్ని విధమైనటువంటి ఆనందములు అందించినంత మాత్రమున తమ యొక్క భక్తి సిద్ధులు ఆ రెండు అభివృద్ధిగా ఉంటుంటాయి. కొన్ని నష్టములో కష్టములో దుఃఖములో విచారములో మనకు సంప్రాప్తమైనప్పుడు ఆ భగవత్ విశ్వాసం కూడా అది మొదలైపోతుంటాయి.
0: టుడే our belief and our faith in God gets somewhat strong if what you want comes about, if some good happens to you or if you have some prosperity. On the other hand, if what you want does not happen to you and if you get into some difficulties, then the belief and faith become very shaky.
1: కష్టములు సుఖములు కొన్ని వేరువేరైనటువంటి కాదు, కష్ట సుఖములు రెండును కలిసి ఉండు, దీని విడదీయని ఎవరి ధర్మము కాదు, సుఖము ప్రత్యేకముగా నేను చూడబోము, కష్టము ఫలించలేదు సుఖం పటము.
0: Pleasure and pain are not two separate things. Pleasure and pain are always mixed up. No one in this world can separate pleasure from pain. It is only when pain fructifies and takes a mature shape you call it pleasure.
1: కనుక కష్ట సమయములందు దీనికి కొన్ని కర్మలందే సుఖ సమయం కొన్ని మనకు ప్రాప్తిస్తుండాలి అనేటువంటి విశ్వాసాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: One has therefore to develop the faith and belief in one's mind very strongly that is it possible and it is perhaps so that only in painful and difficult times that you can really get some pleasure.
1: భగవంతుని నమ్మి చెందినటువంటి వారు లోకంలో లేరు.
0: There is no one in this world who has really been let down if one had developed faith.
1: భగవంతుని కర్మలనేటువంటి యొక్క కారణం చేత కొన్ని కష్టములు దుఃఖములు సంప్రాప్తమైనప్పటికీ అవి కనకాలం మాత్రమే మనకు బాధిస్తాయి కానీ భగవత్ ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఆ బాధలు కూడా మనకు అతి ఆనందమైనటువంటి యొక్క చల్లని పన్నీరు మీరులే ఉంటుంటారు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ మొమెంటరీ అండ్ ట్రాన్సియంట్ సిచ్యువేషన్స్ it is possible that one gets into some difficulties and one feels some pain, but if one develops love for God and attains God's love, then even those difficulties will give you the necessary happiness at the requisite time.
1: జగమైన విగ్రహమునే భగవంతునిగా విశ్వసించినప్పుడు సజీవమైనటువంటి యొక్క మానవులను మనం సేవించడం చేత మనకు భగవత్ సేవగా ఎందుకు ప్రాప్తించలేదు.
0: While we are accepting and praying to stones, idols, and so on, in whom there is no life, and accept them as symbols of God, then why should we not accept the living symbols of God, the human beings?
1: కనుక ఈశ్వర సర్వభూతాన ఈశ్వరుడు సర్వమయందు కూడా ఉంటున్నాడు. కనుక సర్వము కూడా మనము ఒక విధమైన భగవత్ తత్వంగా మనం విశ్వసించి ఇతరులకు బాధలు ఇవ్వక, ఇతరులకు కష్టపెట్టక, ఇతరులను ద్వేషించక, ఇతరులపై అసూయను మనం పెంచుకొనక సర్వమయందు ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపుడు కూడా నా ఆరాధన దైవం అని ఎవరు విశ్వసించరు. వారికి సరియైనటువంటి యొక్క ఆత్మతత్వము అర్థం కాలేదే కానీ భగవంతుడు కేవలం ఏదో ఒక కారణం మాత్రమే ఒక వ్యక్తికి మాత్రమే ప్రత్యేకించినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అనుగ్రహించినారని మనం తెలుసుకోవడంలో భగవంతుని యొక్క పూర్ణ శక్తిని కూడా మనం అవిశ్వాసం చేయవాలని కోరుతాం.
0: Thus, God is present in every creature, in every living being. It is only when we accept this truth and when we worship the God that is present in every being and forget about whatever is not divine in Him, then only we will justify ourselves. But instead of that, if we develop the view that God is present only in one place or in one individual or is capable of being present only in chosen places, then we will be demeaning and degrading the power of God even.
1: ఒకనొక భక్తుని ఒక అధికార స్థానం అందున్నటువంటి యొక్క గురువు గారు ప్రశ్నించినారట, నాయన నీవు నిత్యము ఏ నామము నీవు స్మరిస్తూ ఉంటున్నావు అని ప్రశ్నించారు.
0: A teacher who was in the position of a teacher asked one of the devotees, "My dear boy, on all days, what is the name which you utter and worship?"
1: నేను నిత్యము శివోహం శివోహం శివోహం అని స్మరిస్తూ ఉంటున్నాను స్వామి అన్నారు.
0: His reply was, every day he has been uttering the word Shivoham, Shivoham.
1: Shivoham, Shivoham, Anakamlopala, Artham Yemti, Yenima, Marathasana.
0: The teacher asked him, what is the meaning of your saying Shivoham, Shivoham?
1: Nene Shivudu, Nene Shivudu, Nene Shivudu, Ani, Kuntiyaka, Artham Yemti, Yenibuchyari.
0: His reply was that the meaning, as he understood it, was that he was Shiva, he was Shiva.
1: నీవే శివుడా నీవే శివుడా అని మరి గురువు కొంత ఒత్తిడి చేశాడు.
0: ది టీచర్ అగైన్ ప్రెస్డ్ హిమ్ అండ్ ఆస్క్డ్ హిమ్, ఐ సీ ఆర్ యూ శివ, ఆర్ యూ శివ?
1: అవును అన్నాడు.
0: హి సెడ్ yes.
1: అయితే పార్వతి నీకేం కావాలి అన్నాడు.
0: ది టీచర్ దెన్ ఆస్క్డ్, ఇఫ్ దట్ ఈస్ సో, వాట్ ఈస్ పార్వతి టు యూ?
1: మహామరావం మహామరావం పార్వతి మహాశక్తి అన్నాడు.
0: The devotee realized that he had fallen into a trap and he said, "Oh, I am very sorry, I have committed a big mistake. Parvati is a great shakti, great power."
1: Anaga Shivudu Parvati bhakta matrame aneetundi vishwasam taru pettukovadam chethane Parvati mahashakti ani nenu Shivudu garani taru vishwasanni korukutunnanu. ఇంటి అల్పమైనటువంటి విశ్వాసములు మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అవి అభివృద్ధికి రావు. శివుడనగా సర్వవ్యాపిగా మనం విశ్వసించినప్పుడే పార్వతి శివుడే, శివుడు పార్వతే అనేటువంటి జవాబు మనం ధైర్యంగా ఇవ్వడానికి అవకాశంగా ఉంటుంది.
0: దిస్ ఇస్ బికాస్ this particular devotee, he had the belief and the feeling in him about Shiva, that Shiva is the husband of Parvati, who is the Mahashakti. To have looked at Shiva in that limited concept as the husband of Parvati, the Mahashakti, that is what led him into the trap. However, if he had cultivated the belief that Shiva is an all-pervading God and he is everything, then Shiva is Parvati and Shiva is everything, and he would have had the courage to stick to what he said in the beginning.
1: కనుక భగవంతుడు ఏ వచీనోనో ఏ అమర్నాథ్లోనో ఏ తిరుపతిలోనో ఏ భద్రాచలంలోనో ఉంటున్నాడు అనేటువంటి యొక్క భావనను మనం హృదయం నుంచి పూర్తి తీసుకురావాలి. భగవంతుడు సర్వహృదయవాసి సర్వాంతర్యామి అనేటువంటి సత్యాన్ని మనం ఆచరణ రూపంలో మనం ప్రకటించడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రయత్నం కలపాలి. ఆనాడే మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి దేనిమైనటువంటి ప్రకాశంతో వెలుగొందవద్దే కానీ కేవలం భగవంతుడు ఒక స్థానమందు ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి వాడు, అతని యొక్క స్థానము కైలాసము వైకుంఠము స్వర్గం అని మాత్రము ఒక్క దీన్ని నిర్ణయం చేసుకోవటము సర్వవ్యాపకత్వానికి మనం పూర్తి అవమానం చేస్తున్నటువంటి వారమైపోతాము.
0: Thus, we must not stick to the idea and promote the idea in our minds that God is residing in some specific place like Badrinath or Amarnath or Tirupati or Bhadrachalam. We must develop the idea that God is omnipresent, that God is everywhere, and we should not diminish His presence to one or two chosen places. It is only when we recognize His omnipresence that the great spiritual strength of this country will shine forth. And it is only then that the real spiritual aspects of this country will come forward. That God is present everywhere, that He is omnipresent. It is that faith that must become our very life breath. That life breath, we should be able to see and recognize it as our true self. It's only so long as that life breath, that kind of life breath is present in this body, then this body has the shivam, has the mangalam, has the happiness. But if that life breath goes out of this body becomes shivam or a dead body. So, pleasure and bliss is something which we have to recognize in the shape of our life breath. Today is Sivaratri. Siva means bliss and happiness. Ratri means it is darkness. To talk of darkness is to talk of it as a symbol of ignorance. It is only on the day when the darkness of ignorance is realized by us and is thrown out and we are able to enjoy bliss, such a day we can enjoy as a sacred day of Shivaratri. We do not have to wait for a whole year to get the particular sacred day of Shivaratri. In our body, we are full of ignorance. In our mind, we are full of desires and pleasures. In our stomach, we have got all kinds of things. Under such conditions, if we want to take Shivaratri and describe it, that is going to be look like a night of corpses and not a night of pleasure or bliss. Therefore, we have to accept as our fundamental duty to dispel ignorance. And in order to dispel ignorance, the means for doing it is Namasmarana. Also, you can reach God and dispel ignorance by cultivating prema, by filling your heart with prema or love. There is no energy or shakti which is something stronger than love. There is no instrument or therefore we have to accept as our fundamental duty to dispel ignorance. And in order to dispel ignorance,

0: spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God. ఈ ప్రేమ తత్వంతోనే మన జీవితాన్ని తెల్లవారు లేచాం. ప్రేమతో లేమంటున్నారు స్వామి. ఎక్క ప్రేమతో లేచామంటే హృదయాన్ని చక్కగా విడింపు చేసుకుని అందరితోనూ ప్రేమతో మాట్లాడుకుంటూ ప్రతి పని కూడా ప్రేమతో నిరూపిస్తూ చేయించుకోవడానికి ప్రయత్నం చేయటమే ప్రేమతో స్టార్టింగ్ అవుతుంది. అంతేకాదు లేఖలు తట్టడమే సర్వేంచుకోవడం కోపపడతాం, లేక కాఫీ తీసుకున్నారని కుమ్మక్క కుక్కుపడే కోపపడతాం. ఈ రకమైనటువంటి యొక్క ద్వేషాలకు మాత్రమే
1: In the four statements, start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. The first thing that Swami is asking you is to start the day with love. That means you must get up from your sleep with love. That means as soon as you get up, whosoever comes to your view, you must look at him with prema or love. But if you become angry with the servants, become angry with everybody in the house, as soon as you get up, that is not going to be starting the day with love.
0: ప్రారంభంలో ఉండే కోపతాపములకు మనం తోడిచ్చినప్పుడు ఇంకా అంతమంతా దుఃఖములతోనే మనం అంతం చేస్తాము.
1: Even if in the beginning, as we begin, if we begin them with anger and with sorrow, then naturally we will end the day with greater sorrow and greater anger.
0: కనుక మనకు ప్రారంభము అంతము రెండు కూడాను సక్రమమైనటువంటి మార్గాన్ని అవలంబించడానికి కోరుకోవాలి.
1: So we must accept and we must make up our minds to start as well as end with the proper way.
0: సోహం సోహం అని పుట్టినటువంటి బిడ్డ కొన్ని కొన్ని లోకము లోపల కోహం కోహం అనేటువంటి పుట్టినటువంటి బిడ్డ అంతంలో దానికి విరుద్ధమైనటువంటి పదంతోనే అంతం చేసినప్పుడు తనకు సార్థకత పొందుకోగలుగుతున్నారు.
1: The baby which is born with the word koham koham in the mouth, it's only when it can end its life with something contrary there will be some usefulness.
0: కనుక మనం ప్రారంభంతో పుట్టినటువంటి యొక్క విషయం ఆకుండా కూడా దీని అంత్యము అనేటువంటి యొక్క దీంట్లో లోపల దీన్ని పూర్తి విసర్జించేటువంటి స్థితిని మనం పొందినప్పుడే ఈ విధమైనటువంటి జన్మ సార్థకం అవుతుంది. కానీ మానవులైనటువంటి ప్రతి వ్యక్తి కూడాను దైవత్వాన్ని విసర్జించి తాము చేసే ప్రతి కర్మలు కూడాను దైవ ప్రీత్యాసంగా చేస్తున్నాను అనేటువంటి విశ్వాసాన్ని ఏనాడు పెంచుకుంటారో ఆనాడే మన జీవితానికి సుఖశాంతులు అబ్బుతాయి. కానీ ఏదో జీవితంలో ఉన్నంత వరకు జనగనక వస్తు అనారోగ్యంలో మన యొక్క జీవితాన్ని గడుపుకోవాలనుకోవటంలో మన జీవితానికి కొంత విరుద్ధమైనటువంటి మార్గాన్ని నచ్చిన వారం అయిపోతాం.
1: When you are born with evil desires, it is necessary for you to make an effort as you reach the end of your life to give up these evil desires and end with something contrary to evil desires. It is only when man performs all the duties and tasks he is performing throughout his life and regards them as in God's pleasure that there is some purpose in performing various tasks that are assigned to him. You do not have to spend your life with meditation. You do not have to do difficult tasks. You do not have to perform pujas. You have to develop and have nama sankirtan, which is an easy way throughout your life.
2: You were listening to a divine discourse delivered on the 13th of February 1972 on the occasion of Mahashivaratri at the Brindavan Ashram in Whitefield. In this discourse, Bhagwan Baba said, "The day when darkness, that is ignorance, is dispelled and one enjoys the bliss of divine communion, that day is Shivaratri." He went on to explain that this darkness of ignorance can be dispelled through the practice of Namasmarana, that is the constant and consistent repetition of Lord's name with love. Bhagwan also said that every day that is spent just for the sake of pleasing God and nothing else is truly a day of Shivaratri. Thank you and Sai Ram.

సామవేదము షణ్ముఖ శర్మ గారు రాసిన ఆ సాయిస్తుతిని స్వరపరిచింది మా పితృవరేణులు మల్లారి సూరిబాబు గారు స్వామి.

فبتوا ولله